శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జెస్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 27వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు
2: మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ నుంచి రిలే.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో భగవంతుని శరణాగతి ఈ అంశం గురించి శ్రీమతి కె. శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం విందాం.
1: ఆధునిక ప్రపంచంలో భగవంతుని శరణాగతి. ఈనాడు సంఘంలో భగవంతుని శరణాగతి పొందడం అంటే ఏంటి? దానికి మేమేం చేయాలి, చేస్తే మాకేం వస్తుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. మన భారతదేశంలో ప్రతి జీవి పుట్టినప్పటి నుండి కొన్ని సంస్కారాలతో సంస్కరింపబడుతున్నారు. ఇవి దైవపరంగా మనిషిని ఆధ్యాత్మిక వికాసం కలిగేటట్లు ప్రవర్తింపచేస్తున్నవి. ఇప్పటి ప్రపంచంలో ఇటువంటి సంస్కారాలను యాంత్రికంగా, ఆడంబరంగా చేస్తున్నారు. ఆ సంస్కారాల లోపల ఉన్న అంతరార్థాన్ని ఎవ్వరూ గ్రహించడం లేదు. పూర్వం పిల్లలను పెద్దలకు నమస్కరింపవలనని, సాష్టాంగ నమస్కారం చేయవలనని నిర్దేశించేవారు. దీనివలన చిన్నప్పటి నుండి మనిషిలో భయభక్తులనేవి కలిగి అహంకారం లేకుండా అది ఒక సాధనగా చెప్పేవారు పెద్దలు. ప్రతి జీవిలో పుట్టిన వెంటనే నేను అనే అహంకారం ఏర్పడుతుంది. ఈ శరీరము నేను కాదని చెప్పేది వేదశాస్త్రం, వేదాలలో చెప్తారు. అందుకని చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ప్రథమంగా శాస్త్రజ్ఞానం తెలియబరిచి సుగుణ సంపదలు పొందేటట్టు మలిచేవారు. మనసు అతి చంచలమైనది. దానిని తపస్సు చేత, పెద్దలకు సేవ చేత ఏకాగ్రత చేసుకోవాలి. ఇది మంచి గురువు చేత బోధింపబడితే గాని తెలుసుకోలేరు. ధైర్యంతో, పట్టుదలతో గురువును సద్భావనతో అర్థించి సేవ చేసి అహంకారం లేకుండా జ్ఞానం పొందాలి. పూజ, స్తోత్రాలు, పారాయణలు, జపతపములు మనిషికి భక్తి మార్గం వైపు నడిపిస్తాయి. ఇటువంటి భక్తి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే

0: శరణాగత భావంతో భగవంతుని పాదపద్మాలను గట్టిగా పట్టుకోవాలి. దీనికి ఉదాహరణగా ప్రహ్లాదుడు, భక్త కన్నప్ప, ఆంజనేయ స్వామి, బలి చక్రవర్తి మొదలగువారు భగవంతుని శరణాగతి భావంతో వేడుకున్నారు. ఈ ప్రాపంచిక విషయములను అనుభవిస్తూ మనిషి తెలివి కలిగి ధనవంతుడై అహంకారంతో నేను ధనవంతుడననే భావము చేత సంతోషించుచూ ఇదే జీవితమని అర్థమైన ప్రవృత్తితో దానము, దాక్షిణ్యము, శీలము, త్యాగము, త్యాగగుణము, తృప్తి లేకుండా నిరంతరం అసంతృప్తితో జీవిస్తున్నాడు. ఇటువంటి భావనలు, ప్రవర్తన పోగొట్టుకోవాలంటే మేమేం చేయాలని ప్రశ్నించుకున్నప్పుడు తాను సంపాదించుకున్న దానిలో అతిథి పూజ, దేవతారాధన, దానము, త్యాగము, పరోపకార చింతన ఇటువంటి ధర్మాలు ఆచరించటం చేత మనిషిలోని మలిన భావాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహాలు మొదలగును వినశించి మనిషి తను సుఖంగా తృప్తిగా ఉంటూ తన చుట్టూరా ఆనందాన్ని పంచగలడు. అందుకని మన ఋషులు మనసును స్వాధీనం చేసుకొని భూతదయ సత్పురుషుల సహవాసం కలిగి ఉండాలని శాస్త్రాలలో చెప్పారు. తనలోని దుష్టభావాలను మనిషి వదులుకుంటే అందరితోనూ అందరిలోనూ ప్రేమపాత్రుడుగా కాగలడు. కోరికలను వదిలిన ఎడల లోభం లేక సుఖింపగలడు. ఇటువంటి సద్గుణాలన్నీ భగవంతుని శరణాగత భావంతో ప్రార్థించినప్పుడు వారికి తెలియకుండానే మనసు సత్కార్యాల వైపు మళ్ళింపబడుతుంది. ఇటువంటి సన్మార్గ ప్రవర్తనల వలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మనం దాన ధర్మాలు ఎన్ని చేసినను చిత్తశుద్ధి లేని ఎడల కర్మబంధం తొలగదు. అజ్ఞానము చేత ఆవరింపబడిన ఈ ప్రపంచంలో ఆత్మజ్ఞానము, శరణాగత భావముతో కూడిన భక్తి కలగడం దుర్లభం. ఇటువంటి ప్రపంచంలో మనస్సుని స్వాధీనం చేసుకుని సుఖదుఃఖాలను సహిస్తూ స్వధర్మాన్ని ఆచరించడమే తపస్సు. ఇంద్రియ నిగ్రహంతో కష్టకాలంలో ధైర్యంతో నియమము తప్పక భగవత్ప్రార్థన శరణాగత భావంతో చేయడమే లక్ష్యంగా ఏర్పరచుకొనడమే జీవిత పరమావధి.
1: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మీరు ఇంతవరకు భగవంతుని శరణాగతి ఈ అంశం గురించి శ్రీమతి కె శ్యామలాదేవి గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో మొక్కజొన్న సాగు వివరాలు వింటారు.
2: మొక్కజొన్నలో కాల పరిమితిని బట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక మరియు స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాల కంటే అధిక దిగుబడినిస్తాయి. ఇందులో భాగంగా రకాల విషయానికి వచ్చినట్లయితే DHM 111 రకం, దీని పంట కాలం వచ్చేసి 90 నుంచి 95 రోజులు ఉంటుంది. దిగుబడి వచ్చేసి 25 నుంచి 30 క్వింటాల్ వస్తుంది ఎకరాకు. ఈ రకం అధిక దిగుబడినిచ్చు మధ్యకాలిక రకం. ఇది ఆకు ఎండు, కాండం కుళ్ళు మరియు కంకి ఎండు తెగులును తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉంటే మేలైన పశుగ్రాసంగా పనికొస్తుంది. అలాగే DHM 113 ఈ రకం వచ్చేసి పంటకాలం 105 నుంచి 120 రోజులుంటుంది. దిగుబడి వచ్చేసి క్వింటాల్ ఎకరాకు 28 నుంచి 30 వరకు వస్తుంది. ఈ రకం కూడా అధిక దిగుబడినిస్తుంది. ఇది దీర్ఘకాలిక రకం, ఖరీఫ్కు అనువైనది. ఇది కొంతవరకు కాండము తొలుసు పురుగు మరియు పూత తర్వాత వచ్చే ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇక స్వల్పకాలిక రకానికి వచ్చినట్టయితే DHM 115 ఈ రకం పంటకాలం వచ్చేసి 85 నుంచి 90

0: దిగుబడి ఎకరాకు 26 నుంచి 28 క్వింటాల వరకు వస్తుంది. ఇది స్వల్పకాలిక హైబ్రిడ్ రకం. ఇది ఆకర్షణీయమైన నారింజ రంగు గుండ్రని గింజలు కలిగి ఆకు ఎండు తృప్పు మరియు కాండం కుళ్ళు తెగులను తట్టుకుంటుంది. ఈ యొక్క మొక్కజొన్న సాగు చేయడానికి నేలల విషయానికి వచ్చినట్లయితే సారవంతమైన మరియు నీరు వింకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు కలిగిన ఇసుక నేలలు అనుకూలమైనవి. చౌడు భూములు, నీరు నిల్వ ఉండు భూములు మొక్కజొన్న సాగుకు పనికిరావు. ఈ యొక్క మొక్కజొన్న సాగు చేయాలంటే నేల తయారీ విధానానికి వచ్చినట్లయితే విత్తుటకు ముందు 3-4 సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరాకు దాదాపు 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరు దుక్కిలో వేసి కలయదున్నాలి. తరువాత బోదె నాగలితో బోదెలు, కాలువలు చేసుకోవాలి. విత్తే కాలానికి వచ్చినట్లయితే సాధారణ పరిస్థితులలో వర్షాధారపు పంటను 2వ వారం నుండి 2వ వారం వరకు విత్తుకోవాలి. రబీలో 15 నుంచి 15లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందటానికి అవకాశం ఉంది. కోస్తా జిల్లాలో 12 డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. ఇక విత్తే పద్ధతి. మొదట బోదె నాగలితో వరుసల మధ్య 60 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు బోదెలు వేసుకోవాలి. తర్వాత సాలలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లు విత్తనాన్ని బోదెకు పైనుంచి 1/3 వంతు ఎత్తులో విత్తినచో నీటి పారుదల సులభంగా ఉండటమే కాక వర్షపాతము ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి కూడా వీలు కలుగుతుంది. విత్తిన 10 రోజుల తరువాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచి అదనముగా ఉన్న మొక్కలు తీసివేస్తే మంచిది. విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజబ్ లేదా థైరం లేదా కాఫ్టాన్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోగలము. మరి ఈ యొక్క మొక్కజొన్న పంటకు ఎరువులను కూడా సకాలంలో వేసుకోవాలి. మరి కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే పంట విత్తిన తరువాత 2 రోజులలోపు అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలలో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలలో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయటం వలన వెడల్పాటి మరియు కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను దాదాపు 1 నెల వరకు మొలవకుండా అదుపు చేయవచ్చు. ఇతర పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండిమెథాలిన్ ఎకరాకు 1.0 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజులలో పిచికారీ చేస్తే మంచిది. విత్తిన 4 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే 2-4D సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే బాగుంటుంది. తర్వాత నీటి యాజమాన్యం. మొక్కజొన్నకు పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో బాగా నీరు పెట్టడం అవసరం. 30 నుంచి 40 రోజుల లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంటకాలంలో 6 నుంచి 8 నీటి తడులు అవసరమవుతాయి. విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుంచి 35 రోజులకు, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు మరియు గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పక ఇవ్వాలి. వర్షపాతం మరియు పంట పరిస్థితిని బట్టి నీటి తడులు ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1-2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్ట చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి నీటి తడి ఇచ్చుకోవటం మంచిది.
1: చేను ముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు మొక్కజొన్న సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం దోర్నాల మండలం గంటవానిపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగొండ చేరుకుని ప్రాజెక్టు సందర్శనతో పాటు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం నిర్వాసితులు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు పర్యటన ముగించుకుని గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టి పల్లెకు వెళతారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్దిదారులు వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిగా స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరమైన చోట భూసేకరణ చేసేందుకు భూ యజమానులకు టీడీఆర్ బాండ్లు లేక తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను తొలగించాలని అన్నారు. అలాగే నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులను ప్రతిబింబించేలా రూపొందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ, 2007లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం 4734 మంది బీఎస్సీ, 564 మంది ఎంఎస్సీ, 88 మంది పిహెచ్డి పట్టభద్రులను తీర్చిదిద్దిందని పేర్కొంటూ,
1: ఇప్పుడు దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 560 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడ నుంచి ఇవాళ పిహెచ్డి పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సింది. అంతేకాదు దాదాపు 38 రకాల

0: కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా. అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వారిని అన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది.
1: విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి లక్ష మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులపై ఏనుగులు దాడులు చేయడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామంలో నిన్న జరిగిన ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణ పరిహారం అందించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిలోకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా వచ్చే నెల 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వెల్లడించారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సవరణ కార్యక్రమాన్ని ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, జిల్లాలో అర్హులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, వలస కార్మికులు కూడా ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటూ,
2: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి చోట కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మహిళలు, 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, మైగ్రెంట్ వర్కర్స్, వీరెవరూ కూడా ఓటర్ లిస్ట్ లో మిస్ అవ్వకుండా ఒక 21st జూలై పబ్లిష్ చేసే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో పోర్టుపై ఎంత ఖర్చు చేశారో, ఎంతమేర పనులు చేపట్టారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు.

0: భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన కాళ్లకూరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు. అనంతరం మార్కాపురం పరిసర ప్రాంతాల చారిత్రక విశేషాల గురించి టీఎస్ఎంవి ప్రసాద్ గారితో పరిచయం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ విఆర్ చంద్రశేఖర్. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. ఈరోజు మహిళా శ్రోతలకు ప్రత్యేకం. ప్రతి శనివారం మహిళా శ్రోతలకు ప్రత్యేకం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో త్యాగయ్య ప్రజాహిత బోధ, ఈ అంశం గురించి భారతి గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక ఈ ఉదయం 10:00, మధ్యాహ్నం 12:40, 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఇక సాయంత్ర ప్రసారంలో 6 గంటలకు హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.

7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక పాల దిగుబడికి నాణ్యమైన పాల ఉత్పత్తికి సూచనలు నాణ్యత పరీక్షలు ఈ అంశం గురించి మార్కాపురం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. రాత్రి 7:45 సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం థైరోకేర్ విత్ యోగ ఈ అంశం గురించి ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం వింటారు పరిచయకర్త కుమారి రెంటాల మౌనిక. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ది వీక్, ఈ వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించిన విశేషాలు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8:40 సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 మధుర గీతాలు అలనాటి పాత సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే. రాత్రి 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజువేలాలో భారీ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయం కోసం మన దేశం ఆపరేషన్ అమిస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. FIH ప్రో హాకీ లీగ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు ఈ ఉదయం 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరతారు. చివరిసారిగా మోదీ 2015లో సీషెల్స్ సందర్శించారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. మోదీ ఈరోజు బొటానికల్ గార్డెన్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్ కూడా సందర్శిస్తారు. భారత్ సీషెల్స్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక పౌర సంబంధాల ఆధారంగా సుదీర్ఘకాలంగా భాగస్వామ్యం నెలకొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన తీర ప్రాంత పొరుగు దేశంగా సీషెల్స్ భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందడం పట్ల భారతదేశ నిబద్ధతలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. న్యూఢిల్లీలో ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026కు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారత్ భవిష్య కార్యాచరణను ఈ సదస్సులో రూపొందిస్తారు. మొట్టమొదటి భారీ స్థాయి జాతీయ గ్రామీణ అభివృద్ది సదస్సుది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ప్రధానంగా విబీజీ రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలను బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపైన సదస్సులో దృష్టి సారిస్తారు. మన దేశంలో మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. గుజరాత్లో 3 రోజుల పాటు పర్యటిస్తున్న అమిత్ షా ఈరోజు అనేక కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలకు కూడా అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష

0: సంఘవిలతో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు 4000 మందికి పైగా డ్రైవర్లు భారత్ టాక్సీ ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ టాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలను నేరుగా చేరవేసేందుకు జీరో కమిషన్ నమూనాపై పనిచేస్తుంది. గత ఏడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లోనే 150,000 మందికి పైగా డ్రైవర్లను, 700,000 మంది వినియోగదారుల పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంది. రోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లను పూర్తి చేస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుంటున్న 2010 బ్యాచ్ కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. వికసిత్ భారత్ కోసం విదేశాంగ విధానాన్ని సిద్ధం చేయవలసిన ప్రాధాన్యతను తాను ఈ సందర్భంగా చెప్పినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. ఐఎఫ్ఎస్ అధికారులు సర్వీస్లో మరింత ఉన్నతమైన బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో వారి అనుభవం, సామర్థ్యాలు, నిర్ణయాత్మక నైపుణ్యాలు మరింత ముఖ్యంగా మారతాయని జయశంకర్ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో 3 జూలై నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు మరింత సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పెట్రోలింగ్, ఏరియా డామినేషన్ కసరత్తులు, కార్డన్ అండ్ సర్చ్ కార్యకలాపాలు నిర్వహించారు. సరిహద్దు నిఘాను బలోపేతం చేయడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు, సరిహద్దు భద్రతా బలగాలతో కలిసి పోలీసులు ఆర్నియా సరిహద్దు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ నిర్వహించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యాపారాలు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చేయడంలో సహాయపడడం కోసం దేశవ్యాప్తంగా 1,000 సలహా సిబ్బందిని నియమిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ట్రేడ్ పోర్టల్ను ఆధునికీకరిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. లండన్లో జరిగిన 10వ వార్షిక యూకే ఇండియా వారోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన గోయల్, భారత యూకే భాగస్వామ్యం సాంప్రదాయ వాణిజ్యాన్ని మించి సాంకేతికత, సావరిన్ ఏఐ, క్రిటికల్ మినరల్స్, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించిందని చెప్పారు. భారతీయ నిపుణులకు ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ యునైటెడ్ కింగ్డంలో పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ నుంచి 5 పాటు ఇది మినహాయింపు కల్పిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ సీటా ఒప్పందం వల్ల భారత నిపుణులు ఆ పొదుపు మొత్తాన్ని భారతదేశంలో వడ్డీ వచ్చే పన్నురహిత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి వీలవుతుందని గోయల్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఫ్రెజైల్ 5 బలహీనమైన 5 దేశాల స్థితి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశాలు గల దేశంగా గుర్తింపు ముద్దే స్థాయికి చేరుకుందని కూడా గోయల్ అన్నారు.
1: Which is very comprehensive. It's not only about tariffs and rules of origin. It's not only about traded goods and services. It's about collaborations in technology, in education, culture, the arts. It is focused on bringing the best of both countries to each other. It's a fair, equitable, very balanced agreement.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య కుదిరిన ఈ సమగ్ర వాణిజ్య ఒప్పందం సంస్కృతి, విద్యా రంగాల్లో అనేక అవకాశాలకు కూడా వీలు కల్పిస్తుందని గోయల్ సందర్భంగా చెప్పారు. వెనిజులాలో సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 920 పెరిగింది. దాదాపు 3,300 మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. రాజధాని నగరానికి సమీపంలో భూకంపాలు సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా కలుస్తున్నారు. మొదటిసారి 7.2 తీవ్రతతో భూకంపం రాగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అంతకంటే బలమైన 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. 2 భూకంపాలు భూమికి అతి సమీపంలో సంభవించడం వల్ల వినాశనం మరింత తీవ్రంగా మారింది. వెనుజులాలో భారీ ప్రాణనష్టం, గాయాలు, విస్తృత వినాశనానికి కారణమైన ఘోర భూకంపాల నేపథ్యంలో మన దేశం ఈరోజు ఆపరేషన్ అమెస్టాడ్ ను ప్రారంభించింది. వెనిజులా ప్రజలకు సంఘీభావం తెలిపేలాగా ఈ ఆపరేషన్ మానవతా సహాయం, విపత్తు

0: శమన మిషన్గా చేపట్టారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలకు ముందు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారత ఐర్లాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత్పై ఐర్లాండ్ క్రికెట్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. చివరి T20 మ్యాచ్ రేపు జరుగుతుంది. ఫీఫా ప్రపంచకప్లో గ్రూప్ 1 చివరి రౌండ్ మ్యాచ్లో భాగంగా అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్లో జరిగిన మ్యాచ్లో నార్వేపై ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. మరో గ్రూప్ 1 మ్యాచ్లో సెనగల్ 5-0 ఇరాక్ను ఓడించింది. FIH పురుషుల ప్రోలీగ్ హాకీ పోటీలో లండన్లో జరిగిన మ్యాచ్లో భారత్ 7-1 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. తన తదుపరి మ్యాచ్లో భారత జట్టు రేపు ఇంగ్లండ్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజులాలో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో మనదేశం ఆపరేషన్ అమిస్టాట్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఉదయ కిరణాలు.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. चेप्पुल संगति वच्चिंदी काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पाली. विनियोगदारुलकु मेरुगैन नाण्यत भद्रता इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన్ మోటిమల
5: సై బాల్,
4: గజ్జా బబలా
5: సై బాల్,
4: నడువుల తామరా
5: సై బాల్,
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన కాళ్ళకూరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుందాం. తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖ నాటక రచయిత, సంఘ సంస్కర్త, జాతీయతావాది మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారి వర్ధంతి. మరి ఈరోజు సమాజంలోని మూఢ నమ్మకాలు, వరకట్నం, మద్యపానం, వ్యభిచారం వంటి సామాజిక దురాచారాలపై తన రచనల ద్వారా పోరాడారు కాళ్ళకూరి నారాయణరావు గారు. మరి అందరికీ సుపరిచితమైన తెలుగు నాటక రంగంలోనే ప్రసిద్ధి చెందిన చింతామణి నాటకాన్ని రచించింది కాళ్ళకూరి నారాయణరావు గారే. వ్యభిచార వ్యవస్థ వల్ల కలిగే దుష్పరిణామాలను చూపించిన సామాజిక నాటకం ఇది. అలాగే వీరు రాసిన మరో గొప్ప నాటకం వరవిక్రయం. వరకట్న దురాచారంపై రాసిన సంస్కరణాత్మక నాటకం ఇది. ఇంకా మధుసేవ, మద్యపాన వ్యసనంపై విమర్శనాత్మక రచన చేశారు. అలాగే పద్మవ్యూహం, జాతీయ భావజాలాన్ని ప్రతిబింబించిన నాటకం రచించారు కాళ్ళకూరి నారాయణరావు గారు. వీరి రచనలు కేవలం వినోదం కోసమే కాకుండా సమాజాన్ని మేల్కొలిపేలా ఉంటాయి. సాహిత్యాన్ని సామాజిక మార్పుకు ఆయుధంగా ఉపయోగించారు వీరు కాళ్ళకూరి నారాయణరావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా

పురి గ్రామంలో 1871 ఏప్రిల్ 28న బంగారాజు అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరు కొంతకాలం ఫోటోగ్రాఫర్గా వృత్తి చేపట్టారు. ఆ తర్వాత కొంతకాలం హరికథలు కూడా చెప్పారు. అనంతరం ఒక కళాశాలలో అధ్యాపక వృత్తిలో పనిచేశారు. అనంతరం నామమాత్రంగా న్యాయవాద వృత్తిలో కొంతకాలం కొనసాగారు. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావంతో

0: చేయాలి అనే భావనతో తన రచనల ద్వారా కాళ్లకూరి నారాయణరావు గారు ఆచరణలో చూపించారు. మహాకవి బిరుదు పొందిన సంఘ సంస్కర్త వీరు. నేటి మాట విన్నారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మార్కాపురం పరిసర ప్రాంతాల చారిత్రక విశేషాల గురించి టిఎస్ఎంవి ప్రసాద్ గారితో పరిచయం.
6: మార్కాపురం అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఉండే అనేక ప్రదేశాలకి చారిత్రాత్మకంగా ఎంతో పేరుంది. చరిత్రకు సంబంధించి అనేక ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. అయితే కాలక్రమంలో కలిసిపోయిన ఈ చారిత్రక ఆనవాళ్ళని బయటకు తీసేందుకు చాలా తక్కువ మంది కృషి చేస్తూ ఉంటారు. అటువంటి వారిలో మన ప్రాంతానికి చెందిన తురమెల్ల శ్రీనివాస్ గారు ఒకరు. వృత్తిరీత్యా ఎర్రగొండపాలెం మండలం రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నప్పటికీ ప్రవృత్తి రీత్యా ఈయన అనేక చారిత్రక అంశాలని వెలుగుతీయడంలో ఎంతగానో కృషి చేస్తున్నారు. మరి ఈనాటి కార్యక్రమంలో తురమెల్ల శ్రీనివాస్ గారితో మాట్లాడి మన ప్రాంతంలో ఆయన వెలుగులోకి తెచ్చిన అనేక చారిత్రక ప్రదేశాలని అలాగే చరిత్రకు సంబంధించిన శాసనాలు ఇంకా ఇతర వివరాలని తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
7: నమస్తే సార్.
6: ముందుగా ఈ చారిత్రక పరిశోధనకి మీకు మొట్టమొదటిగా ఈ ఆసక్తి ఎలా కలిగిందో చెప్పండి సార్.
7: అందరికీ నమస్కారం. ముందుగా నేను తెలుగు లిటరేచర్ చేశాను సార్, తెలుగులో ఎంఏ చేశాను, అలాగే తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశాను. ఎక్కువగా తెలుగు మీద బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. అలాగే కుర్చేడు మండలంలో ఫస్ట్లో ఒక దేవస్థానానికి సత్ర నిర్మిద్దామని చెప్పి బులికొండరాయస్వామి దేవస్థానానికి సత్ర నిర్మిస్తున్న సమయంలో అక్కడ పునాదుల దగ్గర కొన్ని శిల్పాలు అలాగే శాసనాలు బయటకు వచ్చాయి. వాటిని ఇది ఇక్కడ అక్షరాలు ఉన్నాయేందో అని చెప్పి దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళు దాన్ని ఇన్స్క్రిప్ట్ అంతా చదివి ఇది శాసనము, ఇది 15వ శతాబ్దం నాటి శాసనము, ఇక్కడ దేవాలయంలో ఈ విగ్రహాలు నిర్మించినటువంటి వారి యొక్క పేర్లు ఉన్నాయి అని చెప్పి తెలియజేసేయటం, దీని గురించి ప్రచార మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఈ విషయం మీద కొంచెం ఆసక్తి కలిగింది సార్ నాకు.
6: అయితే ఇటీవల కాలంలో మీరు మన ప్రాంతపు చరిత్ర మీద చాలా పరిశోధనలు చేశారు, కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో వాటి వివరాలు తెలియజేయండి.
7: ఈ ప్రాంతంలో లభ్యమైన శాసనాలు ఏంటంటే ఫస్ట్గా మనకు 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి చాళుక్య సోమేశ్వర, మొదటి చాళుక్య సోమేశ్వర యొక్క శాసనం పుల్ల చెరువు మండలం శతకోడు గ్రామంలో శతకోటేశ్వర స్వామి దగ్గర లభించింది. దీంట్లో ఒక ఆయన అభిమిశెట్టి అని ఆయన పుల్ల చెరువు ప్రాంతాన్ని మొత్తాన్ని ఆ శతకోటేశ్వర స్వామికి అంగరంగ వైభోగాలకు సమర్పించిన పుల్ల చెరువు వచ్చేటువంటి ఆదాయం మొత్తం స్వామికి సమర్పించారు. అలాగే మనకు వచ్చేసి కొచ్చెలకోట గులకమొడ్డునటువంటి కొచ్చెలకోట అనే గ్రామంలో వచ్చేసి ప్రతాపరుద్ధుని యొక్క శాసనం లభించింది. ఈ శాసనం ప్రకారంగా పూర్వ చరిత్ర ఆధారంగా అక్కడ ఒక గ్రామం నిర్మించాడు అక్కడ ఆయన. దాన్ని మనం తెలియక ఇప్పుడు రుద్రసముద్రం అంటాం. దాన్ని రుద్రసముద్రం కాదు, అది ప్రతాపరుద్రుడు నిర్మించింది, ప్రతాపరుద్ర సముద్రం అనమాట. అలాగే మంగినపూడి అవన్నీ వాళ్ళు శాసనంలో లిఖించబడి ఉన్నాయి. అడవి గుడిపాడు, గొబ్బూరు, దోర్నాల రకరకాల ఊర్ల పేర్లు 11వ శతాబ్దంలోనే ఉన్నాయి. అది అరుదైన శాసనం, ఈ ప్రతాపరుద్రుని శాసనం. ఇది ఈ శాసనం వచ్చేసి తెలంగాణిక ఎపిగ్రాఫిక తెలంగాణిక అనే పుస్తకంలో కూడా నేను కనుగొన్నట్లే రాశారు సార్. దాన్ని కూడా ఒక తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా ఒక బుక్ రిలీజ్ చేసింది. దాంట్లో ప్రతాపరుద్రుని శాసనాలు ఇక్కడ మన కొచ్చెలకోటలో దొరికిన శాసనం కూడా లిఖించబడింది. అలాగే సాయిపనేని వంశస్థుల శాసనం బోయలపల్లి అనే గ్రామంలో వాళ్ళు అక్కడ స్వామికి విరూపాక్ష స్వామికి కోనేర విధవిచ్చినట్టు వాళ్ళ శాసనం ఉంది 16వ శతాబ్దంలో, అది లభ్యమైంది. అలాగే మనకు మొదటి దేవరాయ శాసనం చాలా ఇంపార్టెంట్ అయిన శాసనం. ఇది పారుట్లలో వాళ్ళు ఒక అక్కడ ఊరు వెంబడి పాలగంట్ల ముందర పొన్నల బయలు అనే గూడెం దగ్గర వాళ్ళు దాన్ని ఒక దేవుడిలాగా ఊరికి కొబ్బరికాయలు కొడుతూ అలా చేస్తున్నారు. దాన్ని కూడా పరిశీలించి ఇది శాసనం

0: అని వెలుగులోకి తీసుకొచ్చాము. అలాగే త్రిప్రాంతకం మీద, త్రిప్రాంతకం దగ్గర కొండ మీద ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళ శాసనం ఒకటి లభ్యమైంది. అలాగే అనివార నరసింహారావుని గుత్తి పరిపాలకులు, వాళ్ళ బిరుదు వచ్చేసి అనివారణ సింహారావు, వాళ్ళకి కూడా గుత్తిలో ఒక శాసనం ఉంది. అలాగే ఎర్రనపాలెం మిల్లంపల్లికి సంబంధించి వేణుగోపాల స్వామి గుడిలో ఒక శాసనం ఉంది. ఇంకొక శాసనాన్ని నేను వెంకటాద్రిపాలెం అనేటువంటి గ్రామంలో ఊరి చివర వాళ్ళందరూ వాగు మీద దాటానికి, కాలువ మీద దాటానికి బండలాగా ఉపయోగిస్తుంటే నేను చూసి దాన్ని మొత్తం ఇన్స్క్రిప్ట్ చేశాను. అది కూడా అనివార నరసింహారావుని ఆయన, అది 14వ శతాబ్దంలో ఉన్నటువంటి శాసనం, అది కూడా కనుగొనబడింది. అలాగే 2 బౌద్ధ స్థూపాలు, అలాగే ఈ ప్రాచీనమైనటువంటి 5000 సంవత్సరాల క్రితం కొత్తరాతి యుగం సంబంధించినటువంటి పురామానవుల యొక్క ఆనవాళ్ళు కూడా గుర్తించడం జరిగింది సార్. త్రిపురాంతకం మండలంలో ఈ త్రిపురాంతకంని అంబదేవుడు వాళ్ళ పరిపాలన సాగించిన టైంలో కాకతీయులు ఎక్కువగా త్రిపురాంతకాన్ని సందర్శించారు. వాళ్ళ విగ్రహాలు, కాకతీయుల యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి రుద్రమదేవి రావటం ఇక్కడికి, ఈ విధంగా చరిత్ర చాలా చరిత్ర ఉంది సార్. ఈ చరిత్రలో ఆ త్రిపురాంతకేశ్వర ఆలయంలో చాలా శాసనాలు ఉన్నాయి. అక్కడ ఒక ఆ శాసన ఆ గుడిని నిర్మించినటువంటి వారి యొక్క శిల్పాలు, రామజయతి, దగజయతి, హరిజయతి అనేటువంటి వాళ్ళు శిల్పాలు అక్కడ నిర్మించుకొని ఉన్నారు. అలాగే త్రిపురాంతక మండలంలో బౌద్ధం కూడా ఉంది. అక్కడ బొంకురువారిపాలెం అని చెప్పి ఆ ఊర్లో 1వ శతాబ్దం నాటి బౌద్ధ పద్మాలు, బౌద్ధ ప్యానల్ అంటారు దాన్ని, ప్యానల్ అవన్నీ ఒక రైతు చేలో దున్నుతుంటే బయటకు వచ్చేసాయి సార్. అవి కూడా పరిశీలించి దాన్ని కూడా నిర్ధారించారు ఎప్పటివి అని. అలాగే ఎక్కువగా ఈ ఎర్రగొండపాలెం ప్రాంతంలో పూర్వకాలంలో సాయపనేని వంశస్థులు అనేటువంటి వారు నివసించారు. వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల దగ్గర అమరం పొంది, అమాని గుడిపాడు అనే గ్రామాన్ని అమరం పొంది, దూపాడు అనేటువంటి సీమను పరిపాలన చేయడానికి వాళ్ళు రాజులుగా నియమింపబడ్డారు సార్. ఆ రాజులు వాళ్ళు సామంత రాజులు. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ వాళ్ళు బాగా దేవాలయాలు అభివృద్ధి చేయటం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ఇలా చేస్తూ వాళ్ళ యొక్క గుడులకు సంబంధించినటువంటి శాసనాలు ఎక్కువగా వేశారు. అవి కాలగర్భంలో ఎవరు కనుక్కోలేక బయటపడకుండా అలాగే ఉన్నాయి. ఎప్పుడైతే నేను మళ్ళా రెవెన్యూలో ఎర్రనపాలెం మండలం వచ్చానో ఈ శాసనాల మీద మళ్ళా ఆసక్తి పెరిగి కొంచెం ఈ వీటిని తెలుసుకుని జనాలకి అందరికీ తెలియజేయడంతో వాళ్ళు ఎక్కడన్నా ఏమన్నా అక్షరాలు ఉన్నా నాకు తెలియజేస్తూ, రాళ్ళ మీద అక్షరాలు ఉంటే నాకు తెలియజేస్తుంటే దాన్ని కనుక్కొని దాన్ని ఫోటోలు తీసి చిత్రాలన్నింటినీ ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం గారికి పంపించడం జరిగింది. సారు మొత్తం దాన్ని ఇన్స్క్రిప్ట్ అంతా రాసి మనకి ఇప్పుడు ఏం జరిగింది పూర్వపు చరిత్ర అంతా అని మనకు తెలియజేస్తున్నారు సార్.
1: అయితే ఇటీవల కాలంలో మన ప్రాంతంలో ఈ కొండరాళ్ళపై రాతియుగం నాటి చిత్రాలను కూడా కనుగొన్నారు, వాటి విశేషాలు చెప్పండి
0: సార్. ఇప్పుడు ఎర్రనపాలెం మండలం బోయలపల్లి గ్రామం దగ్గర చక్రాల బోడు అనేటువంటి ఒక కొండ ఉంది సార్. అక్కడ వచ్చేసి నీలగిరి కాలం నాటి అంటే కొత్త రాతి యుగం నాటి సుమారు 5000 సంవత్సరాల నాటి క్రితం నాటి పెట్రోగ్లైఫ్స్ అంటే రాతి చిత్రాలు, వివిధ ఆకృతుల్లో ఉన్నటువంటి రాతి చిత్రాలు ఉన్నాయి. అలాగే అక్కడ డోలమైన్స్ అంటే పురామానవుల యొక్క సమాధులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వాళ్ళు నివసించిన ప్రాంతంలో నీరు లభ్యమయ్యే ప్రాంతంలో ఎక్కువగా నివసించేవారు. అలాగే నివసించిన ప్రాంతంలో వాళ్ళ యొక్క సమాధులు చుట్టూ రాళ్ళు, రాళ్ళు రాక్షసుగుళ్ళు అంటారు వాటిని మామూలు జనవాడిలో, వాటిని నిర్మించుకొని అవి కూడా 5-6 ఉన్నాయి సార్. అలాగే సమాధులు, అలాగే ఈ పెట్రోగ్లైఫ్స్ ఎక్కువగా ఉండడంతో ఇది చరిత్రకు, ఈ పురామానవుల యొక్క చరిత్రను మనకు తెలియజేస్తుంది. వాళ్ళు వాడిన పనిముట్లు కూడా అక్కడ కొన్ని దొరికాయి సార్.
1: వీటితో పాటు మన ప్రాంతంలో బౌద్ధానికి సంబంధించి ఒక ప్రముఖ క్షేత్రం ఏది అంటే చందవరం అని చెప్తారు. చందవరంతో పాటు ఇంకా మీ పరిశోధనల్లో అనేక బౌద్ధ ప్రదేశాలు వెలుగులోకి వచ్చాయి, వాటి వివరాలు చెప్పండి
0: సార్. మొదటిగా అదే కుర్చేడు మండలం దగ్గర అంటే గుళ్ళకమ్మ కాపక్క సార్, మన త్రిపురాంతకానికి ఆ పక్క గుళ్ళకమ్మ ఉంటుంది సార్. ఆ గుళ్ళకమ్మ అవతల ఈ బౌద్ధం ఉంది. దానికి దగ్గరలోనే బొలికొండరాయ స్వామి అని ఆ టెంపుల్ ఉంది. అక్కడ ఒక బౌద్ధ స్థూపం ఉంది. అక్కడ ప్రాచీనమైన 2వ శతాబ్దం నాటి ఇటుకలు, ఇటుక ప్రహరీలు, గోడలు, కొన్ని శిల్పాలు అవి బయటపడ్డాయి. అది ఒక బౌద్ధం. అలాగే శతకోడు, పుల్లల చెరువు మండలం శతకోడు, అక్కడ శతకోటేశ్వర స్వామి ఉంది. స్వామివారిని ఆనుకొని పడమరు వైపున పెద్ద దిబ్బలాగా ఉంటుంది, అక్కడ ఇటుకలు అవి ఉన్నాయి. అవి కూడా బౌద్ధానికి సంబంధించింది. అది కూడా 2వ శతాబ్దం నాటి అని పరిశోధకులు కూడా నిర్ధారించారు సార్. ఆ 2 స్థూపాలు ఇక్కడ ఈ మన ప్రాంతంలో ఈ మధ్యకాలంలో బయలుపడ్డాయి సార్.
1: అలాగే మన ప్రాంతంలో ప్రజలు నిత్యం సందర్శించుకునే దేవాలయాలు, ఒకటి మార్కాపురంలో చెన్నకేశ్వర స్వామి దేవాలయం, రెండోది త్రిపురాంతకంలో త్రిపురేశ్వర స్వామి దేవాలయం. ఈ 2 దేవాలయాల్లో ఉండే శిల్ప సంపద, చారిత్రక శిల్ప సంపదలో ప్రజలు తప్పకుండా దర్శించాల్సినవి ఏంటో చెప్తారా?
0: ముందుగా మార్కాపురం వస్తే సార్, అక్కడ అచ్యుత్

0: రాయలు రామరాయలు వాళ్ళు ఎక్కువగా సందర్శించారు. ఇదంతా ఈ ప్రాంతం అంతా అసలు అసలు విషయం ఏంటంటే, ఈ ప్రాంతం మొత్తం, ఈ మార్కాపురం ప్రాంతం మొత్తం కొచ్చెర్ల కోటసీమలో ఉండేది సార్. ఈ కొచ్చెర్ల కోటసీమ వచ్చేసి 848 సంవత్సరానికి ముందే కొచ్చెర్ల కోటసీమ ఉండేది. ఇక్కడ గజపతులు, తర్వాత గణపతులు, ఫస్ట్ గణపతులు పరిపాలించారు, తర్వాత గజపతులు పరిపాలించారు, వాళ్ళ తర్వాత కాకతీయులు పరిపాలించారు. ఈ కాకతీయుల పరిపాలన కాలంలో ఇక్కడ ఒక సామంతరాజు ఉండేవాడు, వీళ్ళు ఇద్దరు తండ్రి కొడుకు ఉండేవాళ్ళు సార్. వాళ్ళు మాచయ్య నాయకుడు, దేవేరి నాయకుడు అని. చాలా పెద్ద అంటే మనకు చరిత్రలో తెలియకుండా ఉన్నది, ఎవరికి తెలియదు, దేవేరి నాయకుడు అనేటువంటి ఒక పెద్ద రాజు ఉండేవాడు ఇక్కడ. అంటే కాకతీయ సామ్రాజ్యం కిందనే సామంతరాజులాగా ఈయన తమిళనాడు తర్వాత ప్రాంతంలో కూడా చాలా యుద్ధాలు చేసి అక్కడ ఉన్నటువంటి పాండ్యులను కూడా సింహాసనం అధిష్టింపజేయడానికి ఈ దేవేరి నాయుడు పాల్పడ్డాడు. అలాంటి ఆయన శాసనాలు చాలా ఉన్నాయి, మాచర్ల, కొచ్చెలకోట ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. వాళ్ళ టైంలో కొచ్చెలకోట సీమ అవుతుంది. ఈ మార్కాపురం కూడా పూర్వం కొచ్చెలకోట సీమలో ఉండేది. ఇక్కడ వచ్చేసి మనకు తిమ్మరాజు శ్రీకృష్ణదేవరాయల యొక్క మంత్రి అయినటువంటి తిమ్మరసు, తిమ్మరసు విగ్రహం ఉంది. తిమ్మరసును మనం దర్శించుకోవచ్చు. గరుడ మండపానికి ఆనుకొని తిమ్మరసు విగ్రహం ఉంటుంది, అది మనం తప్పక చూసుకోవాల్సినది. తర్వాత స్వామివారి ముందుకు పోయేటప్పుడు గోడకు తూర్పు వైపు, ఎడమవైపు శాసనాలు, చాలా శాసనాలు ఉన్నాయి, వాటిలో కూడా ఈ ప్రస్తావన ఉంది. అలాగే త్రిప్రాంతకానికి వెళ్ళేసరికి అక్కడ రుద్రమదేవి కూడా త్రిప్రాంతకం వచ్చింది. దాదాపు చాలామంది చాలా పరిశోధనలు చేసిన తర్వాత ఒక వాదం ఏంటంటే, అక్కడ రుద్రాలయం అని ఒక నిర్మాణం జరిగిందని, రుద్రమదేవి కూడా ఇక్కడే చనిపోయిందని ఒక వాదన వినిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో. అలాగే స్వామివారికి ఎదురుగా రెండు స్తంభాలు నిలబడి ఉంటాయి, అంటే ఒకటి శిథిలమైపోయింది, ఒకటి పెద్ద స్తంభాలు ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని సమాధులు అవి ఉన్నాయన్నమాట, అవి కూడా దర్శించాల్సిన స్థలాలు. అలాగే త్రిప్రాంతకంలో వచ్చేసి రుద్రమదేవి యొక్క విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని కూడా మనం ఇప్పుడు ఈ కొత్తగా కట్టిన అపరాధేశ్వర స్వామి మండపం పక్కన ఉంటుంది. అలాగే రుద్రమదేవి వాడినటువంటి కత్తి అని, రాతి కత్తి కూడా, నానుడి అనుకుంటున్నటువంటి రుద్రమదేవి రాతి కత్తి కూడా అక్కడ ఉంది. అనేక శాసనాలు అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ రికార్డు కాబడి ఉన్నాయి.
1: అయితే మనం అనుకుంటున్న ఈ ప్రాంతాలన్నింటిలో కూడా శాసనాలు కానీ లేదా ఇతర శిల్పాలు కానీ ఎండుతూ వానకు తడుస్తూ చాలా దయనీయమైన స్థితిలోనే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మన వారసత్వ సంపదని, చారిత్రక సంపదని కాపాడుకోవడానికి ఏ విధంగా కృషి చేయాలి?
0: కాకతీయుల తర్వాత వచ్చేసి విజయనగర సంస్థానాధీశులు, విజయనగర రాజులు చాలామంది ఇక్కడ ప్రాంతాన్ని, పాలంక, పాలుట్ల ఈ ప్రాంతాన్ని, దద్దనాలయ ప్రాంతాన్ని బాగా సందర్శించారు. ఈ సాయబనేని వంశస్థుల కన్నా ముందే వీరు ఈ ప్రాంతంలో వచ్చారు, పీఠాలు నిలబెట్టారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలంకేశ్వర క్షేత్రానికి వాటికి మొదటి దేవరాయలు, నేను కనుగొన్న శాసనం సార్ ఈ మధ్యలో, మొదటి దేవరాయలు అరుదైన శాసనం, ఈ శాసనం కనుగొన్నాను. అది మొదటి దేవరాయలు ఇక్కడికి వచ్చి ఈ పాలంక
1: పీఠాంతకంలో కదండి,
0: అది మొదటి దేవరాయలు పాలంకలో సార్,
1: పాలంక దగ్గర
0: పొన్నలబోయిలోనే అక్కడ కనుక్కున్నాము. ఆ స్వామి వచ్చేసి ఆ శాసనం వచ్చేసి జనాలకు తెలియట్లే, శాసనం అనేది జనాలకు అది దాని విలువ తెలియక ఉండి తెలియక కొంతమంది ఆ శాసనాల దగ్గర ఏదో డబ్బులు ఉంటాయని, ధనం ఉంటుందని ఆ శాసనాలు పొలగొట్టడం, దాని మీద అక్షరాలను చెక్కేయడం ఇలా చేయడం, లేదంటే ఆ శాసనాల్ని పెయింట్లు వేసి మనకు కొబ్బరికాయలు కొట్టడం ఇట్లా పూజిస్తున్నారు. శాసనం అనేది ఒక స్థిరంగా ఉన్నటువంటి రాళ్ల మీద కానీ లోహాల మీద కానీ రాస్తారు. ఇదేంటంటే అప్పటి చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ శాసనాలన్నింటిని పురావస్తు వాళ్ళు సేకరించి ఒక మ్యూజియం లాగా కానీ, లేదంటే ఒక ఒక్కొక్క ప్రదేశానికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒక పోస్టర్ వేయటం అక్కడ జనవాహుల్లో తెలియజేస్తే, ఇది శాసనం అని తెలియజేస్తే అందరూ తెలుసుకోవడానికి, మన పూర్వీకుల యొక్క చరిత్ర మనం తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం సార్.
1: అయితే ఇటీవల కాలంలో మన పొలాల్లో కానీ లేదా ఇతర ప్రదేశాల్లో ఈ పనుల మీద త్రవ్వకాలు చేసేటప్పుడు శాసనాలు కానీ లేదంటే ఈ రాతి శిల్పాలు కానీ దొరుకుతున్న నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి, అంటే వాటిని సంరక్షించడానికి, ప్రభుత్వానికి తెలియజేయడంలో కానీ ప్రజల పాత్ర ఎటువంటిది?
0: ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఎక్కువ చూశాను, ప్రతి దేవాలయంలో తవ్వకాలు జరిపారు సార్. గంజివారిపల్లె అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ పురాతనమైన వరదరాజేశ్వర స్వామి మంచి విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని మొత్తం పరగొట్టారు. అక్కడ ఒక చరిత్ర ఉంది, వరద పాశం అని పైనుంచి కిందికి పోస్తారు సార్. ఆ పాశం పైన కొండ మీద పోసి కిందికి వచ్చేలోపు వర్షం పడుతుంది వాగులోకి వచ్చే. అట్లాంటి ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుప్త నిధులు ఉన్నాయని, లేదంటే శాసనం కింద బంగారం ఉందని, ఇవి ఉందని, అవి ఉందని, లేదంటే ఏదైనా తవ్వుకాలు జరిగినప్పుడు వాళ్ళు కనిపించినవని, ఇదేందోలే మళ్ళీ దీన్ని బయటకు చేస్తే మళ్ళీ ఇది ఒక సమస్య అవుతుందని రకరకాలుగా ఊహాగానాలు చేసుకుంటారు. ఆ శాసనాల దగ్గర ఎలాంటి ధనము లభించదు, ఆ దేవాలయాల్లో కూడా విగ్రహాల్లో కూడా ఎలాంటి ధనము ఉండదు, అది మన చరిత్రకు గుర్తులు. ఇలాంటి విషయాన్ని మీకు తెలిసినటువంటి రెవెన్యూ సిబ్బందికి కానీ, మీ దగ్గరలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందికి, లేదా ఎర్రగొండపాలెం ప్రాంతంలో అయితే నేను ఎంఆర్ ఆఫీస్లోనే ఉంటాను, నాకు కానీ ఎవరికైనా తెలియజేస్తే వచ్చి పరిశీలన చేసి వాటిని పైకి డైరెక్టర్ గారు ముండ

0: సార్ అని ఆయన చాలా కోఆపరేషన్ చేస్తారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు రికార్డెడ్ చేస్తారు. ఇప్పటికి 45-50 వాల్యూమ్స్ మన శాసనాలన్నీ రికార్డ్ చేశారు, సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్ట్స్ అని. వాటిల్లో పొందుపరిచి మన చరిత్రను మళ్ళా రాబోయే తరం వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి ఈ శాసనాలు సార్.
1: వీటితో పాటు ప్రజలందరూ కూడా మన ప్రాంతంలో ఉండే ఈ చారిత్రక అంశాల పట్ల కానీ, లేదా ఈ శిల్పకళ ఈ ఆనాటి సాంప్రదాయాలను కానీ సందర్శించాల్సిన అవసరం ఏంటి? అంటే కేవలం దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణే దర్శించి రాకుండా ఆ చుట్టుపక్కల ఉండే శిల్ప సంపదని ఆస్వాదించాల్సిన అవసరం గురించి చెప్పండి.
0: అది చాలా అవసరం సార్. అంటే మనది హిందూ ధర్మంలో మనకి ఫస్ట్ నుంచి వచ్చేసి మనం విగ్రహారాధన చేస్తాము. అలాగే దేవాలయంలో మూల విరాట్తో పాటుగా చాలా విగ్రహాలు, చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విగ్రహాలు ప్రతిష్ఠ కూడా చేస్తుంటారు. మనం పల్లెటూళ్ళలో చూస్తుంటారు నాగేంద్రుడిని ప్రతిష్ఠ చేసినట్టుగా ప్రతి దేవాలయంలో ఒక్కొక్క రాజు వచ్చినప్పుడు వాళ్ళ గుర్తుగా, వాళ్ళ విజయయాత్ర గుర్తుగా దేవాలయాల్లో వాళ్ళు ఒక్కొక్క విగ్రహాన్ని లేదా గరుడ దీపాలని, స్తంభాలని, అలాగే దాని కంబం అంటారు నాగకంబాలు, ఇట్లాంటివన్నీ వాళ్ళ మత ఆచారాల ప్రకారంగా నిర్మిస్తూ ఉంటాము. వీటిని ఏంటంటే మనసుకి మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది. దేవ దర్శనం ఒక్కటి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనకు ఆహ్లాదకరంగా చుట్టూ ఉన్న శిల్ప సౌందర్యం కనువింపుగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దైవ దర్శనంతో పాటుగా చుట్టూ ఉన్నటువంటి పిల్లలకు తెలియజేయడం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, పూర్వం ఇలా ఉన్నారు, పూర్వం ఇలా ఉంది అని దాని గురించి కొంచెం చెప్పడం వల్ల మన సంస్కృతి మనకు తెలిసి మన సాంప్రదాయాలుగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది సార్.
1: మన ప్రాంతంలో ఎంతో విశేషమైన చరిత్ర ఎంతో ఉంది, అయితే అది బయటకు తీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా మరుగున పడిన చరిత్రని వెలికి తీయడానికి తురుమల్లి శ్రీనివాస్ గారు చేస్తున్న కృషి అనన్య సామాన్యమైనది. ఈ కృషి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు మార్కాపురం పరిసర ప్రాంతాల చారిత్రక విశేషాల గురించి టిఎస్ఎంవి ప్రసాద్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సినీ భక్తి గీతాలు వింటారు.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి భావలహరి కార్యక్రమంలో బాలనటిగా కెరీర్ ప్రారంభించి సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని హీరోయిన్గా, దర్శకురాలిగా, నిర్మాతగా తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ నిర్మల గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు తెలుసుకుంటూ వారి చిత్రాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ విందాం. కార్యక్రమంలో ముందుగా విందాం పంచాయతీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం విందాం. స్వరకల్పన KV మహదేవన్.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై. మరి మహిళా దర్శకురాలు, హీరోయిన్, నిర్మాత విజయ నిర్మల గారి వర్ధంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ నిర్మల గారు అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. 1971 దర్శకత్వ బాధ్యతలు చేపట్టి మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. మీనా తర్వాత కవిత, దేవదాసు, భోగిమంటలు, హేమ, హేమీలు, మూడు పువ్వులు, ఆరుకాయలు, సిరిమల్లె నవ్వింది, రామ్, రాబర్ట్, రహీం, కలెక్టర్ విజయ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మంచి కుటుంబం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, స్వరకల్పన ఎస్పి కోదండపాణి.

మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై భావలహరి కార్యక్రమం వింటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ విజయ్ నిర్మల గారి కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. సాక్షి చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. దాదాపు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిరువురు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవుడు చేసిన మనుషుల చిత్రం కోసం పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట విందాం.

0: అలాగా
1: భావలహరి కార్యక్రమంలో హీరోయిన్ విజయ నిర్మల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. విజయ నిర్మల గారు 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించారు. వీరి తండ్రి రామ్మోహన్ రావు గారు చెన్నైకి చెందినవారు. తల్లి శకుంతలాదేవి గారు గుంటూరు జిల్లా నరసరావుపేట వాసి. ఏడేళ్ల వయసులోనే మచ్చరేకయ్య అనే తమిళ చిత్రంలో సినీ రంగంలో అరంగేట్రం చేశారు విజయ నిర్మల్ గారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. అయితే తెలుగులో హీరోయిన్గా రంగుల రత్నం చిత్రంతో అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేవదాసు చిత్రం కోసం పి సుశీల ఎస్పి.

0: మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపుర ఎఫ్ఎం 101.5 మెగాహెర్ట్జెస్పై భావలహరి కార్యక్రమంలో హీరోయిన్ దర్శకురాలు నిర్మాత విజయ్ నిర్మల్ గారి గురించిన విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా మరి తెలుగు తమిళ మలయాళ భాషల్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు విజయ్ నిర్మల్ గారు. విజయ్ నిర్మల్ గారు సార్థక నామధేయురాలు, వెండితెరకు విజయ్ కేతనం. సమాజం స్ఫూర్తి పొందేలా తన జీవితాన్ని సఫలం చేసుకున్నారు. అన్ని విధాల ధీర విజయ్గా నిలిచి తెలుగు మహిళలకే గర్వకారణంగా నిలిచారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్పి కోదండపాణి.
1: చక్కని చుక్క

చూడు ఇటు చూడు, మగవాడు కాడు జతగాడు, నవ్వు అర నవ్వు రతనాల పెదవి పైరు, ఒక కంట మంటలను మెరిపించు, ఒక కంట మంటలను మెరిపించు, కానీ ఒక కంట మల్లెలను కురిపించు. ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయబ్బో ఏమి తల బిరుసు, ఓయబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయ

0: పోయబ్బో ఏమి సింగారం, పోయబ్బో లేత బంగారం, పోయబ్బో ఏమి సింగారం, పోయబ్బో లేత బంగారం.
1: భావలహరి కార్యక్రమంలో విజయ్ నిర్మల గారి గురించిన విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. 2002 గిన్నిస్ బుక్ రికార్డు అందుకున్నారు విజయ్ నిర్మల గారు. అలాగే 2008 తెలుగు సినీ రంగానికి చేసిన సేవలకు గాను రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అక్కా చెల్లెలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి, జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో చేపట్టే ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరారు. సూర్యఘర్ కుసుమ్ పథకాలపై గ్రామాలు పట్టణాల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి 15 రోజులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లాస్థాయి సభల్లో ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలు, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మామిడి రైతులకు కిలోకు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించినట్లు తెలిపారు. గత రెండేళ్లలో చిత్తూరు జిల్లా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సుమారు 4,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. కృష్ణా జలాలను హంద్రీనివా కాలువ ద్వారా జిల్లా వ్యాప్తంగా అందించామని తెలిపారు. సంజీవిని ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు నుంచే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పేర్కొన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1800 233 2447ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి కోరారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చర్యలు చట్టవిరుద్దమని ఆయన తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాలు లేదా లింగ నిర్ధారణ సేవల ప్రకటనల గురించి సమాచారముంటే హెల్ప్ లైన్ కు తెలియజేయాలని సూచించారు. అందిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 233,000 మంది లబ్దిదారులకు 100,70,00,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కింద 113,499 మందికి 46,54,00,000 రూపాయలు, వితంతు పింఛన్ కింద 60,476 మందికి 24,99,00,000 రూపాయలు, వికలాంగుల పింఛన్ కింద 31,533 మందికి 19,29,00,000 రూపాయలను అందజేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొత్తగా 215 మంది దివ్యాంగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేశారు. దివ్యాంగుల కుటుంబాల్లో భర్త మరణించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పింఛన్లు అందించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అక్రమ గనుల తవ్వకం కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మైనింగ్ రంగ పురోగతి సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనింగ్, గ్రానైట్ క్వారీల యజమానులు, వడ్డెర సంఘాల ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశ్రమల సమస్యలను సమీక్షించారు. గత కొన్నేళ్లుగా మైనింగ్ రంగం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి మైనింగ్ రంగ అభివృద్దికి కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలో నిలిచిపోయిన లీజులు, పరిశ్రమలను తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మైనింగ్ రంగానికి సంబంధించిన అనుమతులు, మంజూరు ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్.

0: చంద్రశేఖర్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. ఈరోజు శనివారం కాబట్టి మహిళా శ్రోతలకు ప్రత్యేకం. శ్రోతలు ఈ విషయాన్ని గమనించి మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసిందిగా మనవి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
4: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో.
5: హలో
1: హలో, నమస్తే అండి. ఈరోజు మహిళా శ్రోతలకు ప్రత్యేకం అండి.
5: అవును కదా మేడం.
1: మహిళా శ్రోతలు ఎవరైనా ఉంటే మాట్లాడచ్చండి.
5: ఓకే మేడం.
1: హలో, నమస్తే అండి.
6: నమస్తే మేడం.
1: హలో ఎఫ్ఎం కు స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
6: మంగమ్మ మేడం.
1: మంగమ్మ గారు కొత్తపల్లె?
6: కొత్తపల్లె మేడం.
1: ఓకే, చెప్పండి మంగమ్మ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
6: సింహరాశిలో
1: తెలుసా నేస్తమా అనే పాట కావాలా?
6: అవును మేడం.
1: ఆ పాట బాగా ఇష్టమా?
6: బాగున్నారు మేడం.
1: బాగున్నామ్మా. మీరు బాగున్నారా? పొలంలో ఉన్నారా?
6: అవును మేడం.
1: పొలం పని ఇంకా అయిపోలేదా?
6: పుల్లలు బాలలు ఉంటాయి కదా మేడం.
1: మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ అంత భూమి సదును చేసుకుంటున్నారు. ఓకే మంగమ్మ గారు, పాట వచ్చేస్తుంది, విందాం. మరి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది.
6: సరే మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? ఏంటండి, మీరు కొంచెం రేడియోకి దూరంగా వస్తారా? వెంకటలక్ష్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ? శ్రీవారి ముచ్చట్లో మంచి పాట చెప్పండి. ఆ పాట బాగా ఇష్టమా మీకు? ఓకే ఓకే అండి, పాట వచ్చేస్తుంది, విందామా మరి. ఓకే, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
0: మల్లేశ్వరి మేడం, ఇక్కడ
1: మల్లేశ్వరి. ఎక్కడి నుంచి అండి?
0: కొత్తపల్లె మేడం.
1: ఓకే, చెప్పండి. ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
0: అవునండి,
1: ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలమ్మా?
0: మేడం
1: బాగున్నామండి. మల్లేశ్వరి గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నాం మేడం.
1: ఓకే, వింటూ ఉన్నారా కార్యక్రమాలన్నీ?
0: వింటూ ఉంటాం మేడం.
1: ఓకే, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: బాగా చాలా బాగా చెప్తూ ఉంటారు. నైట్ బాగా వింటూ ఉంటాం మేడం, 10:30 వరకు.
1: నైట్ కూడా చక్కగా పాటలు అవి వస్తాయి కదా, పాత పాటలు వింటూ ఉంటారా?
0: నిద్ర మీద పడుకొని ఎఫ్ఎం పాటలే వింటూ పడుకుంటాం మేడం నైట్ కూడా.
1: చాలా బాగుంది కదా, మంచిగా
0: చాలా బాగా మంచి మంచిగా వేస్తుంటారు మేడం.
1: 6 బయట అలా పడుకుని చక్కగా పాత పాటలు వింటూ చక్కగా నిద్రలో జారుకుంటారు.
0: అవును, ఎంతో మేము అడిగే వాటి కన్నా మీరు వేసే పాటలు చాలా చాలా బాగుంటాయి మేడం.
1: అవునా? చాలా సంతోషం అండి.
0: మేడం,
1: మరి వాళ్ళు ఏ పాట కావాలి మీకు?
0: నమో వెంకటేశ నుంచి శ్రీనివాస అనే సాంగ్ మేడం.
1: ఓం నమో వెంకటేశ కదా.
0: అవును,
1: భక్తి పాట కావాలా?
0: పర్వాలేదు, మంచి పాట.
1: 1000 నామాల వాడ ఏది, అది వినిపించుకుంటారా? ఓకే, మా విందాం మరి మల్లేశ్వరి గారు.
0: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో మేడం.
0: హలో, నమస్తే మా. ఎవరు మాట్లాడుతున్నారు?
1: దివ్య మేడం.
0: దివ్య ఎక్కడి నుంచి?
1: కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి. ఏ క్లాస్ చదువుతున్నావు?
1: 6th క్లాస్ మేడం.
0: ఓకే. స్కూల్ లేదా ఈరోజు?
1: ఉంది మేడం.
0: మరి డుమ్మా కొట్టావా?
1: పోలే మేడం, బాగాలేక.
0: అవునా? బాగాలేదా లేకపోతే డుమ్మా కొట్టావా?
1: బాగాలేదు మేడం.
0: అవునా? కానీ ఫోన్ చేసావుగా రేడియోకి. మరి ఏ పాట వినాలనుకుంటున్నావు?
1: చింతకాయల రవి మేడం.
0: చింతకాయల రవి. అందులో ఏ పాట కావాలి? అందులో పాట ఏం కావాలి? ఏ పాట కావాలి? బాగుందే పాట వినిపించనా?
1: మంచి పాట ఏంటి మేడం?
0: ఓకే దివ్య, పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం. నేను సీతా మహాలక్ష్మి,
0: సీతా మహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి అండి?
1: మార్కాపురం నుండి మేడం.
0: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు సీతా మహాలక్ష్మి గారు?
1: సంక్రాంతి సినిమాలో నుంచి ఆడే పాడే పోయి నేడు అందిన కానుక.
0: సంక్రాంతి చూసారా? సంక్రాంతి మూవీ
1: చూశాను మేడం,
0: బాగా
1: బాగా ఇష్టమైన మూవీ.
0: మంచి ఫ్యామిలీ పిక్చర్ కదా.
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అన్నారండి?
1: ఆడే పాడే వయసుకునేడు అందెను కానుక.
0: ఓకే, వింటూ ఉంటారా అన్ని కార్యక్రమాలు మార్కాపురం ఎఫ్ఎం?
1: ఇంటూ ఉంటాను మేడం.
0: ఏం
1: పిల్లకాలంటే ఒక్కోసారి కుదరదు, పిల్లలు స్కూల్ టైం కదా మేడం.
0: అప్పుడప్పుడు వింటుంటారా? ఎక్కువగా ఇష్టమైన కార్యక్రమం ఏంటి మీకు?
1: ఇదే మేడం,
0: హలో ఎఫ్ఎంఏనా?
1: అలా వేస్తాం మేడం, నాకు బాగా ఇష్టం.
0: ఎందుకంటే మీరు కోరుకునే పాట వినొచ్చు కాబట్ట.
1: అదేం లేదులే మేడం, పాటలు అంటూ బాగా ఇష్టం
0: ఏం
1: నాకు.
0: చేస్తుంటారు మీరు?
1: నేను పొలం పనికి వెళ్తాను మేడం, ఇప్పుడు లేదుగా ఖాళీగా.
0: ఓకే, పాట వచ్చేస్తుందండి, మరి విందాం. ఈ పాట ఎవరికి

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల

0: గోపాల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో హలో, నమస్తే అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
2: రమాదేవి మేడం.
1: రమాదేవి గారు కడప నుంచా?
2: కడప నుంచే మేడం.
1: ఓ, చాలా దూరం నుంచి ప్రయత్నించి సాధించారా ఈరోజు?
2: మొన్న మొన్న ఒకసారి ఇట్లా కాల్ కలిసింది.
1: చాలా హ్యాపీ కదా?
2: హ్యాపీగానే ఉన్నా.
1: ఓకే, వింటున్నారా అన్ని కార్యక్రమాలు?
2: వింటున్నాను మేడం.
1: ఎక్కువగా ఇష్టమైన కార్యక్రమం ఏంటి మీకు?
2: నాకు బావలగారే ఎక్కువ ఇష్టం మేడం. ఛాన్స్ చేసి పెడతాను.
1: అవునా, పాటలు బాగా ఇష్టం.
2: అవును మేడం.
1: ఈరోజు విన్నారా భావలహరి?
2: విన్నాను మేడం.
1: ఓకే, ఏం విన్నారు ఈరోజు?
2: పని చేసుకుంటున్నాను.
1: విజయ నిర్మల గారి వర్ధంతి సందర్భంగా పాటలు విన్నారా?
2: విన్నాను మేడం.
1: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు మరి?
2: బంగారు చెల్లెలు మేడం.
1: బంగారు చెల్లెలు ఎవరిదండి మూవీ అది?
2: శోభన్ బాబు మేడం.
1: శోభన్ బాబు బంగారు చెల్లెలు. బంగారు గాజులు ఉంది, బంగారు కాపురం ఉంది,
2: బంగారు చెల్లెలు లేదు మేడం.
1: బంగారు చెల్లెలు కనిపించట్లేదు. బంగారు చెల్లెల్లో ఏ పాట అండి?
2: అది పసుపు కుంకుమ చేస్తాడు అని సాంగ్స్.
1: పసుపు కుంకుమ. ఓకే అండి రమాదేవి గారు, మరి అరుదైన పాట కోరుతున్నారు, వింటూ ఉండండి. ఇలాగే మార్కప్ ఎఫ్ఎం పాట విందామా? ఎవరికోసం ఈ పాట?
2: థ్యాంక్ యూ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్, మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి. హలో
2: హలో
1: హలో నమస్తే అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీ పేరు?
2: మార్కాపురం పోలీస్ బాయ్ కాలనీ నుంచి మేడం, బాపూజీ కాలనీ.
1: ఓకే, మీ పేరండి?
2: నా పేరు పుష్పలత మేడం.
1: పుష్పలత గారు, బాపూజీ కాలనీ.
2: అవును మేడం.
1: ఓకే, ఏం చేస్తుంటారు పుష్పలత గారు?
2: నేను హౌస్ వైఫ్ మేడం.
1: వింటుంటారా మార్కాపూర్ ఎఫ్ఎం?
2: డైలీ 7 గంటల నుంచి స్టార్ట్ అయింది మేడం ఎఫ్ఎం.
1: అవునా? బాగా ఇష్టమైన కార్యక్రమాలు ఏంటి మీకు?
2: నాకు ఇష్టమైన పొద్దున్నే న్యూస్ వింటా మేడం, ఖచ్చితంగా.
1: ప్రాంతీయ వార్తలు,
2: ప్రసార విశేషాలు వింటాను, భావలహరి వింటాను, నేటి మాట వింటాను. ఇంకా 10 గంటల వరకు మహిళా భారతి వరకు వింటా మేడం బాగా.
1: ఓకే పుష్పలత గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: శ్రీకాంత్ గారు, జగపతి బాబు నటించిన మనసులో మాట మూవీ నుంచి ప్రేమ ఓ ప్రేమ అనే సాంగ్ కావాలి మేడం.
1: మనసులో మాటనా? ఓకే అండి, పాట విందాం మరి.
2: థ్యాంక్ యూ మేడం. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది మేడం, చాలా బాగా వివరించారు.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: మేడం.
1: నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
0: మాది గొబ్బూరు మేడం, సౌజన్య మాట్లాడుతున్నా.
1: గొబ్బూరు నుంచి. మీ పేరండి?
0: సౌజన్య.
1: సౌజన్య గారు, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: గోవిందుడు అందరి వాళ్ళ నుంచి పాట మేడం.
1: ఏం చేస్తూ ఉంటారు మీరు?
0: ఇంటి దగ్గర మేడం.
1: ఇంటి దగ్గర ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫా? ఓకే, అందులో ఏ పాట అండి గోవిందుడు అందరి వాడిలో?
0: పాట వేసిన బా
1: ఏ పాట అయినా పర్వాలేదా? బావగారి చూపే వినిపించమంటారా?
0: ఏం మేడం.
1: ఓకే సౌజన్య గారు, మీకోసం పాట వచ్చేస్తుంది, విందాం. ఎవరి కోసం ఈ పాట?
0: దానమ్మ కోసం మేడం.
1: ఓకే, వింటారా ఇప్పుడు ఆవిడ కూడా?
0: వింటున్నారు మేడం.
1: ఓకే, విందాం మరి, పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.
2: చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారి.

0: பொப்பலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: ஹலோ
4: ஹலோ
3: ஹலோ, ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
4: మేడం కొత్తపల్లి. మేడం
3: కొత్తపల్లి నుంచి ఎవరు?
4: లక్ష్మి.
3: లక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు?
4: మేము పొలం పని చేస్తుంటాం మేడం.
3: ఓకే, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: శనివారం కదా మేడం, వెంకటేశ్వర స్వామి పాట అండి మేడం.
3: వెంకటేశ్వర స్వామి పాట. చిత్రం చెప్పండి, సినిమా పేరు చెప్పండి.
4: ఓం నమో వెంకటేశ్వర అధ్యాయండి మేడం.
3: ఓం నమో వెంకటేశ్వరాలు ఇప్పుడే వేశాము. ఏదైనా పాట వినిపించమంటారా?
4: ఏదో ఒకటి దేవుడి పాట అండి.
3: దేవుడి పాట కావాలి. వింటుంటారా అన్ని కార్యక్రమాలు?
4: వింటూ ఉంటాం మేడం. పొలం పని చేసేది.
3: పొలం పని చేస్తూ పాటలు వింటూ ఉంటారా?
4: వింటూ ఉంటాం, రోజు వింటూనే ఉంటాం.
3: ఓకే, పాట చూస్తుందమ్మా, విందాం. థ్యాంక్ యూ.

0: ఒకసారి వెళ్ళు. ఏ పాట కావాలి?
1: జాతరలో జీన్స్ వేసుకున్నాం గుర్తు కావాలని పాట.
0: పాట పేరు బిగినింగ్ చెప్పాలండి.
1: అదే మేడం, జాతరలో జీన్స్ వేసుకున్న బొట్టు బామలు అనే పాట.
0: జాతరలో అవునా?
1: ఊసరవెల్లిలో
0: మీరు చెప్పే పాట రావే చేద్దాం దాండి అనే పాట ఉంది, అదేనా? అదే అదేనా? రావే చేద్దాం దాండి అనే పాట ఉంది. వినిపిస్తున్నాం అండి, పాట వచ్చేస్తుంది. మరి ఈ పాట ఎవరి కోసం?
1: అందరి కోసం మేడం.
0: అందరి కోసం. ఓకే విందాం. థ్యాంక్ యూ.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: తల్లుబాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామం, గాలమ్మ మేడం.
0: ఓకే గాలమ్మ గారు, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఊసరవెల్లి.
0: ఊసరవెల్లి ఎవరిది ఆ మూవీ?
1: ఎన్టీఆర్ మేడం.

హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. चेप्पुल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पालि. विनियोगदारुलकु मेरुगैन नाण्यता भद्रता इच्चेंदुकु भारत प्रभुत्वं 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: మహిళా భారతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం త్యాగయ్య ప్రజాహిత బోధ ఈ అంశం గురించి పి భారతి గారి ప్రసంగం.
3: త్యాగయ్య ప్రజాహిత బోధ. అన్నమాచార్యుని అన్నమయ్య అని, క్షేత్రజ్ఞుని క్షేత్రయ్య అని మన ఆంధ్రజనులు ముద్దుగా, మురిపెంగా, అభిమానంగా, ఆత్మీయంగా వ్యవహరిస్తున్నట్లే త్యాగరాజును కూడా త్యాగయ్య అని పిలవడం మనకు ఆనవాయితీ. పదకవిత రచనకు ఆద్యుడైన అన్నమయ్య అనగానే మనకు వెంకటేశ్వరుడు, క్షేత్రయ్య అనగానే సిరిమువ్వల గోపాలుడు శృంగార పదాలు గుర్తుకు వస్తాయి. త్యాగయ్య పేరు స్మృతికి రాగానే జగదేకవీరుడు, శ్యామసుందరుడు, సత్యనిష్టాగరిష్ఠుడు, దయాసాగరుడైన శ్రీరామచంద్రునిపై అవ్యాజమైన భక్తి ప్రపత్తులతో కీర్తనలు రచించాడు. సమస్త జీవరాశులను ఆనందడోలికల్లో తేల్చగలది సంగీతం. సంగీతానికి ప్రాణం నాదం. ఈ నాదోపాసన ద్వారా తన ప్రియ దైవమైన శ్రీరాముని ఆరాధించి భక్తి జలిదిలో ఓలలాడి పరవశుడై ముక్తి నొందిన పరమ భాగవతోత్తముడు మన త్యాగయ్య. త్యాగయ్య తంజావూరులో కావేరీ నదీ తీరంలోని తిరువారూరులో సీతమ్మ, రామబ్రహ్మం అనే పుణ్యదంపతుల నోముఫలంగా 1767 జన్మించాడు. ఈ పుణ్యచరితుడు తిరువారూరులోని త్యాగరాజస్వామివారి వరప్రసాది. ఇతనికి లోకధర్మాన్ని అనుసరించి సంగీతాభ్యాస గురువులు సుంటి వెంకటరమణయ్య గారు, శ్రీ రామకృష్ణ యతీంద్రుల గారు. త్యాగయ్య సంగీతాన్ని ఆధారంగా చేసుకుని భక్తిభావాలను కవిత్వంలో చొప్పించి కీర్తనలు రచించాడు. శ్రీరామునిపై 24,000 కీర్తనలు త్యాగరాజు ముద్రాంకితంగా రచించాడు. అంతేకాక సీతారామ విజయం, ప్రహ్లాద భక్త విజయం అనే నాటకాలు, నౌకాచరిత్రమనే గేయ నాటకాన్ని రచించి 1847 శ్రీరామచంద్రునిలో ఐక్యమయ్యాడు. త్యాగయ్య తన కీర్తనల్లో సంగీత ప్రాధాన్యం కలిగి శ్రీరామునిపై భక్తి, రూప, గుణ, శౌర్యాది వర్ణనలు, లోకానుభవ ఆవేదనలు మొదలైనవి వ్యక్తపరచడంతో పాటు ప్రజలకు భక్తి, జ్ఞాన, నీతి అంశాలను తన కీర్తనల్లో పొందుపరచాడు. భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భూమిపై అవతరిస్తూ ఉంటాడు. దశావతారాల్లో మానవులకు సర్వ విషయాలలోనూ ఆదర్శప్రాయమైనది, శ్రేష్టమైనది రామావతారం. రాముడు మంచి కుమారుడుగా, సోదరుడుగా, శిష్యుడుగా, భర్తగా, చక్రవర్తిగా, వీరుడుగా, ధార్మికుడుగా ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపిన మార్గదర్శకుడు. అలాంటి శ్రీరామునిపై భక్తి కుదరాలంటే మానవునికి నియమనిష్టలు, అపారమైన దయాహృదయం, సత్యవాక్కు అలవడాలి. త్యాగయ్య సర్వ సద్గుణాలు ఉన్న పరమ భక్తుడు. శ్రీరామునిపై ఎనలేని ప్రేమ కలిగిన వాడు కనుకనే తన కీర్తనలలో రామభక్తి తత్వాన్ని పరిమళింపచేశాడు. కొంతమంది కపట భక్తులు ఉదయాన్నే లేచి చన్నీళ్లలో మునుగుతారు. ఇలాంటి బాహ్యకర్మలు చేస్తూ పైకి అసలైన భక్తులుగా పొగట్టకెక్కుతారు. లోకమంతా తిరుగుతూ సామాన్య జనులను మోసం చేస్తూ ధనార్జన చేస్తుంటారు. ఇలాంటి మోసగా

సులభమైన రామభక్తి మార్గాన్ని తెలుసుకోలేరని త్యాగయ్య కపట భక్తుల విషయంలో చింతించి ఈ విధంగా అంటాడు. తెలియలేరు రామభక్తి మార్గమును ఇలనంతటి తిరుగుచు కలవరించెదరుగాని, వేగలేచి నీట మునిగి భూతి పూసి వేళ్ల నుంచి వెలికి శ్లాఘనీయులై బాగుగా పైక మార్జన లోలురైరే గాని త్యాగరాజనుత అనే కీర్తనలో వ్యక్తం చేస్తాడు. భగవద్భక్తి అంటే భగవంతునికి అవ్యాజమైన ప్రేమ. ఎవని మనసు దైవ సంబంధమైన కథలను, గీతాలను, శ్రవణ కీర్తన స్మరణాది భక్తి మార్గాలచే పరవశించిపోతుందో, ఎవని శరీరంపై పులకాగ్రాలు పొడసూపుతాయో, ఎవని నేత్రాలలో ఆనంద బాష్పాలు తునికిసలాడుతాయో, ఆ మానవుడే నిజమైన భక్తుడు. ముక్తి సాధనకు భక్తి సులభోపాయం. మానవుడు భక్తిని సాధించి జీవన్ముక్తుడు కావాలి. భక్తుని హృదయాన్ని సులభంగా భగవంతుని సన్నిధికి చేర్చి పరోసింపచేసే సులలితమైన వాహిక సంగీతం. సంగీత జ్ఞాన హీనులకు జీవన్ముక్తులు కాని వారికి మోక్షము లభించదని అంటూ, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు కాని వారులకు సాక్షాత్కారణీయ సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు అంటాడు. అలాగే మానవుడు ఇంట్లో ఉన్న చక్కని మధురమైన పాలు మేగడలను వదిలిపెట్టి చప్పని గంగాజలాన్ని కోరవలసిన పని లేదు. రామనామం శివుని నాలుకపై నిత్యం నర్తిస్తూ ఉంటుంది. రాముడు త్యాగయ్య ఇంటిలోనే నెలకొన్న దేవదేవుడు. ఇలాంటి రామభక్తి అని చక్కని రాజమార్గాన్ని వదిలిపెట్టి అల్పమైన ఇతర కుమార్గాలను చేపట్టవలసిన పని లేదని మనసుకు జ్ఞానబోధ చేస్తూ ఇలా అంటాడు. చక్కని రాజమార్గములుండగా సందులు దూరనేలా ఓ మనసా, చిక్కని పాలు మిగడయుండగా చీయని గంగా సాగరమేలా, కంటికి సుందరతరమగు రూపమే, ముక్కంటి నోట చెలగడు నామమే, త్యాగరాజంటనే నెలకొన్న దైవమే, ఇటువంటి శ్రీ సాకేతరాముని భక్తియను అని అంటాడు. ప్రతి మానవుడు కూడా తన మనస్సు అని బంగారు పీఠాన్ని నెలకొల్పుకుని నాదస్వరం అనే శ్రేష్టమైన నవరత్న వేదికపై సకల లీలా వినోదుడు పరమాత్ముడైన శ్రీరాముని పాదాలను దైవనామాలనే పుష్పాలతో పూజించాలని వాని జన్మమే జన్మమని అంటూ, నామకుస్మములచే పూజించడి నరజన్మమే జన్మము మనసా అంటాడు. ఎప్పుడు విష్ణుధ్యాన పరాయణులైన భక్తులు ఏ వ్యసనాలకు లోను కాకుండా సత్య మార్గంలో నడుస్తారు. విష్ణు చింతలేని మానవులు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని క్షేత్రాలు చూచినా, ఎంతటి వారైనా కాంతదాసులే అని పరులను హింసించడంలోనూ, పరస్త్రీ విషయంలోనూ, పరుల ధనం విషయంలోనూ, పరజీవనాదుల యందునూ అసత్యాన్ని పలుకుతారని, అలాంటి అజ్ఞానులను హింసాత్ముకులను నిరసిస్తూ ఇలా అంటాడు. ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనా కాంతదాసులే. సంతతంపు శ్రీ కాంత స్వాంత సిద్ధాంతమైన మార్గచింతలేని వారెంత నేర్చినా అనే కీర్తనలో వ్యక్తం చేస్తాడు. ఇహలోకం వరకి పరిమితమైన ఆలుబిడ్డలు, చుట్టాలు, ఇళ్ళు, వాకిళ్ళు, ధన కనక వస్తు వాహనాదులు ఇవన్నీ కూడా అస్థిరమైనవే అని భావించే భాగ్యశాలులకు ఎల్లప్పుడూ సజ్జనులను సేవిస్తూ వారి మనవి ఆలకిస్తూ సర్వం విష్ణుమయమని తలచి మనసును పూజించే వారికి డాంబిక పూజలు చేయక శ్రేష్టమగు మంత్రరాజమైన రామనామాన్ని నిత్యం జపించే మహారాజులకు తప్ప మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి కూడా సంసారకూపంలో ప్రవేశించి అదే సారవంతమని భావించి వారి మనసులో రామునిపై భక్తి ఊరికే కలుగుతుందా అని మానవులకు ఇలా బోధిస్తాడు. ఊరకయే కలుగున రాముని భక్తి, సారికును సంసారమున చొచ్చి సారమును ఎంచువారి మనసున అంటాడు. మానవ శరీరం మలినమయ్యింది. కామ క్రోధ లోభ మోహాది దుర్గుణాలతో కూడిన నీచమయ్యింది. ఇలాంటి హేయ శరీరం కలిగినందుకు పవిత్రమైన సీతారామ నామాన్ని పలకాలని అంటూ, ఈ మేను కలిగినందుకు సీతారామ నామమే పలకవలెను. కామాది దుర్గుణ స్తోమ పూరితమైన పామరత్వమే కాని నేమము లేనట్టి అంటాడు. అలాగే శ్రీరాముని గూర్చి చింతించడం అనే ఆనంద సాగరంలోనూ, లక్ష్మీనాథుడు సకల వేదాలచే ఆశ్రయించబడిన విష్ణువు యొక్క సంగీత జ్ఞానమనే బ్రహ్మానంద సాగరంలోనూ ఓలలాడని శరీరం ఈ భూమికి భారమని రామ

భక్తి విహీనులను నిరసిస్తూ ఆనంద సాగరం మీదని దేహము భూమి భారము రామబ్రహ్మ శ్రీ నాయకాఖిల నైగమాశ్రిత సంగీత జ్ఞానమను బ్రహ్మ అని అంటాడు. అలాగే మానవుని జీవితం కొన్నాళ్ళు నిద్ర చేత, కొన్నాళ్ళు విషయ సుఖాల చేత, కొన్నాళ్ళు బ్రతుకు తిరువులకై ఇతరులను పొగడటం చేత, కొన్నాళ్ళు ఎద్దు వలే కన్నతావులకి మరిగి అనుభవించటం చేత, కొన్నాళ్ళు పైకి ఎంతో ఇంపుగా కనిపించే పుట్టుక అనే ప్రవాహంలో మునిగి తేలటం చేత, కొన్నాళ్ళు కొరగాని వారితో వృధా ప్రలాపాల చేత, కొన్నాళ్ళు ధనపుత్రాదుల వ్యామోహం చేత, కొన్నాళ్ళు ముసలితనం చేత, కొన్నాళ్ళు కర్మ పూజలు చేయాలనే అలసట చేత, కొన్నాళ్ళు దుర్గుణాలతో తప్పులు చేసి విర్రిబీగటం చేత, కొన్నాళ్ళు నామకీర్తన చేయటం భాగ్యమనకపోవటం చేత, కొన్నాళ్ళు శ్రీరాముని తత్వం తెలియకపోవడం చేత వ్యర్థమైపోతూ ఉందని, జీవితం ముగియక ముందే అజ్ఞాన తిమిరం నుంచి మేల్కొని శ్రీరాముని భజించమని వేడుకుంటూ, ప్రొద్దుపోయెను శ్రీరాముని పూని భజించవే మనస, నిద్దుర చేత కొన్నాళ్ళు విషయ బుద్ధుల చేత కొన్నాళ్ళు ఓ మనస, బాగుగా నామకీర్తనములు చేయుట భౌగ్యమనక కొన్నాళ్ళు, త్యాగరాజనుతుడైన శ్రీరాముని తత్వము తెలియకయే కొన్నాళ్ళు అంటాడు. అనిత్యమైన ప్రాపంచిక విషయ సుఖాలతో కాలం వృధా పుచ్చక నిత్యము శ్రీరామునిపై ధ్యానంలో గడిపేవాడు. తుంబురుని వలె తంబుర మీటుతూ పరమదయాళుడైన శ్రీరాముని సన్నిధిలో నర్తించువాడు మానవ జన్మను పతనమొందించి కామ క్రోధ లోభ మోహాదులను మనసులో చేరనివ్వక ఆర్తరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఎందే మనసు లగ్నం చేయువాడు. ధర్మశీలుడు కర్తవ్య నిమగ్నుడైన శ్రీరాముని నామ మహిమను తెలిసినవాడు ధనాశతో కపట వేషాలు వేసి మోసపోనేవాడు. అహంకారంతో సాంగత్యం చేయక శ్రీరాముని పాదద్వయాన్ని నిరంతరం స్మరించేవాడే ధన్యుడని నిర్ధారణ చేసి చెబుతూ, అతడే ధన్యుడురా ఓ మనస, సతతయాన సుతద్రుతమైన సీతాపతి పాదయుగమును సతతము స్మరించు. తుంబురి వలె తన తంబుర పట్టి దయాంభుతి సన్నిధానంబున నటించు, కాసు వీసముల కోసము ఆశతో వేషము ధరించి మోసము చెందని అంటాడు. ఈ లోకంలో నిజమైన సుఖి ఎవరంటే సత్యాన్ని తప్పకుండా పాటించేవాడు, ప్రజాసేవకుడు, దైవ భేదాన్ని చూపనివాడు, సుస్వరంతో కూడిన గానంతో ఎల్లప్పుడూ సకల మంత్రసారమైన రామనామ తారక మంత్రాన్ని స్మరించేవాడు. వీరే సుఖులు అంటూ, సుఖి ఎవరో రామనామ సుఖి ఎవరో, సుఖి ఎవరో సుముఖి ఎవరో, అఖిల సారమగు తారకనామ అని అంటాడు. కామదాసులు అజ్ఞానులు అయిన పురుషులు స్త్రీల శరీరాన్ని చూచి వ్యామోహితులై మోసపోతున్నారని, ఈ శరీరం లోపల హేయమైన రక్త మాంసాదులను గూర్చి ఆలోచింపక చెడు పనులకు పూనుకుంటున్నారని, అలాంటి నీచమైన పనులను త్యజించి మనోరంజకంగా రామభజన చేసుకోమని జ్ఞానబోధ చేస్తాడు. మేను చూచి మోసపోకు మనస, లోని జాడ లీలాగు కదా, హేయమై మూత్ర రక్తముల కిలనించు మాయామయం చానా అంటాడు. మనిషి ఆవరించి కృంగతీసి అనేక రకాల భయాలలో యముని భయం బలీయమైంది. ఈ ప్రాణభీతి పోవాలంటే బ్రహ్మ రుద్రాదులకు పదవులిచ్చే శ్రీరాముని గూర్చి భజన చేయాలని బ్రహ్మాండమంతా నిండియున్న శ్రీరాముని ముఖాన్ని హృదయ పద్మంలో చేస్తూ పూజలు చేస్తూ నిండు ప్రేమతో నిలువెల్లా కరిగిపోయే కామరహితులకు యముని భయం ఉండదని చెబుతూ, భజన పరులకేలా దండపాణే భయము మనస అనే కీర్తనలో తెలియజేస్తాడు. నిర్మలాత్మ కలిగిన మానవులకు శ్రీరాముడు కనులకు చలువను, చెవులకు అమృతాన్ని, నాలుకకు రుచిని, మనసుకు సుఖాన్ని, శరీరానికి ఆనందాన్ని కలుగజేస్తాడు. అలాంటి శ్రీరాముని వదిలి సుజనులు ఉండలేరని అంటాడు. నిన్ను చూసి ఎట్లయుందురో నిర్మలాత్మలో జనులు అంటాడు. శ్రీరాముని దయ కలగాలంటే మనసును విషయ సుఖాలుచ్చి విటులకు ఇవ్వకూడదు. మానవుడు అలా తన మనస్సు శ్రీరామునికి కాకుండా విషయ సుఖాలకు అర్పితం చేస్తే తన ఇంటి తలుపును పొరుగింటికి తీసిపెట్టి తన ఇంటిలోకి కుక్కలను తోలినట్లు అవుతుందని, తవుడు కోసం వ్యభిచారం చేయపోతే ఇంట్లో ఉన్న కూటి తపిలను కోతి ఎత్తుకుని పోయినట్లవుతుందని, చివిటి వాడికి నీతులు ఉపదేశించినట్లవుతుందని నీతిబోధ చేస్తూ, మనిషి విసి అనట విటుల కొసంగినను మా రాముని కృప కలుగునో మనస, తన తలుపు ఒక రెంటికి తీసిపెట్టి

0: కుక్కుల తోలు రీతి గాదో అంటాడు. విద్యావంతుడు గర్వం, ఈర్ష్య మొదలైన దుర్గుణాలను కలిగి ఉంటే అవిద్యకు పరవశుడైనట్లేనని, మాయామయమైన ఈ జీవితం మనది అని భావింపక విష్ణుమూర్తి పాదద్వయంపై మనసు నిలిపి ఎలాగైనా భక్తిని సంపాదించటానికి ప్రయత్నం చేయాలని భక్తి బోధ చేస్తూ, ఎటులైన భక్తి నిచ్చుటనే యత్నము చేయ, నీ మటుమాయ భావమును మనదని ఎంచక వటపత్ర శయనుని పాదయుగములందు విద్యాగర్వములేలా నీ వవిద్యా వశము కానేలా అని అంటాడు. భార్యాబిడ్డలు ధనధాన్యాలున్న, జపతపాలు చేసి శక్తిని సంపాదించిన, వేదశాస్త్రాలను చదివిన, సకల జీవులు ఆత్మభావం క్షుణ్ణంగా తెలిసిన, యజ్ఞయాగాది కర్మలను నిర్వహించిన, భక్తులుగా మంచి పేరు గడించిన, సామాన్యునికైనా యోగికైనా పండితునికైనా శాంతం లేనిది సౌఖ్యం లేదంటాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయనా, దాంతునికైనా వేదాంతునికైనా. దారసుతులు ధనధాన్యములుంటిన, సారికు జపతప సంపద కలిగిన, ఆగమశాస్త్రములన్నీయూ చదివిన, బాగుగా సకల హృద్భావము తెలిసిన, యాగాది కర్మములన్నీయూ చేసి నీ భాగవతులను చూ బాగుగా పేరైన అనే కీర్తనలు అంటాడు. ఈ విధంగా త్యాగయ్య ప్రజలను సన్మార్గములో నడిపించడానికి, వారిని దుఃఖపూరితమైన లౌకిక బంధాల నుంచి విముక్తులను చేయటానికి, పరమ భక్తులుగా తీర్చిదిద్దడానికి భక్తి, నీతి, హితబోధకాంశాలను తన కీర్తనలలో పొందుపరచాడు. ప్రతి మానవుడు వీటిని భక్తి శ్రద్ధలతో చదివి తెలుసుకోవడమేగాక తదనుగుణంగా ఆచరించి భక్తుడుగా, జ్ఞానిగా, దయాహృదయుడుగా మారితే త్యాగయ్య కీర్తనలలోని హితబోధల ఆశయం నెరవేరినట్లవుతుంది.
1: మీరింతవరకు త్యాగయ్య ప్రజాహితబోధ ఈ అంశం గురించి పి భారతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

లలిత గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తోంది. మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ అమెరికా దేశమైన వెనిజువెలాలో బుధవారం సంభవించిన వరుస భూ

0: భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సెకండ్ల వ్యవధిలోనే సంభవించిన రెండు శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఆ దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం నెలకొంది. ఇప్పటి వరకు ఈ భూకంపాల కారణంగా 589 మంది మృతి చెందినట్లు వెనిజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 4,300 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని వెలికి తీసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. వెనిజువెలా రాజధాని కారాకస్కు పశ్చిమాన ఉన్న శాన్ ఫిలిపే సమీపంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం కొద్ది క్షణాల్లోనే యుమారే ప్రాంతం సమీపంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. ఈ రెండు భూకంపాలు దాదాపు ఒకే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40,000 మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాజధాని కారాకస్తో పాటు ఆ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినప్పటికీ తీరప్రాంత నగరమైన లాగువేరాలో అత్యధిక నష్టం వాటిల్లింది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం లాగువేరాలో 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలాకు అంతర్జాతీయంగా సహాయం అందుతోంది. అమెరికా $150 మిలియన్ విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా వైద్య బృందాలు, సహాయక సిబ్బంది అత్యవసర సామగ్రిని పంపేందుకు ముందుకొచ్చాయి. వెనిజువెలాకు భారత్ ఆపన్న హస్తం అందించేందుకు ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట భారీ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. 2 వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రి, వైద్య బృందాన్ని పంపింది. జపాన్లో కూడా గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది. భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూమి బలంగా కంపించింది. బ్రిటన్ ప్రధానమంత్రి కీ స్టామర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా బలహీన స్థితిలో ఉండేదని చెప్పారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని, రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు.
1: The question my party is asking now is whether I am best placed to lead us into the next general election. I have heard the answer of my parliamentary party to that question. And I accept that answer with good grace. Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. I will ask the National Executive Committee of the Labour Party to set out a timetable with nominations opening on the 9th of July and completed by the summer recess. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September.
0: కీ స్టామర్ రాజీనామా ప్రకటించడంతో గత 10 ఏళ్లలో ఆ దేశానికి 7వ ప్రధాని రానున్నారు. బ్రెగ్జిట్ నుంచి మొదలుకుని జీవన వ్యయ సంక్షోభం వరకు వరుస సమస్యలు బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా ప్రధానుల మార్పు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇక యుక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రోజుల్లో యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేస్తోంది. ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై యుక్రెయిన్ 100ల కొద్దీ డ్రోన్లతో దాడులు చేసింది. గురువారం ఒక్కరాత్రే 660 డ్రోన్లను ప్రయోగించింది. వీటన్నింటినీ తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా రాజధాని మాస్కో సహా నల్ల సముద్ర తీరంలోని నగరాలు, క్రిమియాను యుక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. యుద్ధం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టామని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు రష్యా కూడా క్షిపణులతో దాడులను ముమ్మరం చేసింది. కర్కివ్లో రష్యా జరిపిన దాడిలో 2 ప్రాణాలు కోల్పోయినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. ఇక యుక్రెయిన్పై సైనిక చర్యకు గాను రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో 7 పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. 2027

0: జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్తో జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ఆసక్తి చూపుతోందన్నారు. వైట్ హౌస్ లో అమెరికా రైతుల కోసం గురువారం నిర్వహించిన రోజ్ గార్డెన్ క్లబ్ డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న ఆందోళనల కారణంగానే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు చర్చల్లో తమకు పై చేయి లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చల్లో అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో ఇరాన్తో ఒప్పందం కుదిరితే అది అమెరికాకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఇరాన్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్ గా మారబోతోందని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం ఆహార సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ఆ దేశానికి గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. అయితే ఇరాన్ కు నేరుగా నగదు ఇవ్వబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా విడుదలయ్యే ఇరాన్ నిధులను అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకే వినియోగిస్తామని తెలిపారు. ఇరాన్ కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులు విడుదలైనా ఆ నిధులు అమెరికా రైతులను మరింత సంపన్నులను చేయడంతో పాటు ఇరాన్ ప్రజలకు ఆహారం అందించేందుకు ఉపయోగపడతాయని జేడీ వాన్స్ పేర్కొంటూ,
1: But fundamentally, what Jared and the Qataris and the entire team here in Bergenstock accomplished is, to me, a classic Trump deal, where if Iranian assets are ever unfrozen, they're going to go to make American farmers richer and to feed the Iranian people. That's a very, very good and very classic Trump deal that's great for our people, great for the people of Iran, and fundamentally, again, will contribute to this regional security architecture that we've built and that we're going to work very hard to ensure that it endures.
0: పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఇంటర్నేషనల్ పాలసీ సమ్మిట్ 2026లో నెతన్యాహు మాట్లాడుతూ, ఇరువురు మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తమ జాతీయ ఎజెండాలకే ఇప్పుడు ప్రాధాన్యమిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఇరాన్ ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటు చేసుకున్నా సరే తన నిర్ణయం మారదని నెతన్యాహు చెప్పారు. హార్మో జలసంధిలో చిక్కుకుపోయిన 11,000 మందికి పైగా నావికులను సురక్షితంగా తరలించేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ ఐఎంఓ తరలింపు ప్రణాళికను ప్రకటించింది. ఈ ఆపరేషన్ కు అవసరమైన భద్రతా హామీలు పొందామని, సురక్షిత నావిగేషన్ పరిస్థితులను ధృవీకరించామని ఐఎంఓ తెలిపింది. ఐఎంఓ సెక్రటరీ జనరల్ ఎర్సినియో డొమింగ్విచ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, నావికుల తరలింపు చర్యలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఎంఓయు అనంతరం ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించారు. తరలింపు కార్యక్రమం ఇరాన్ ఒమన్ ప్రాంతంలోని ఇతర దేశాలు అంతర్జాతీయ సముద్ర రంగ సంస్థలతో సమన్వయంతో నిర్వహించనున్నట్లు ఐఎంఓ పేర్కొంది. హార్మో జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి కావడంతో ఆ ప్రాంతంలో నౌకల రాకపోకల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇరాన్ రాయబారి శాశ్వత ప్రతినిధి అలీ బెహ్రైన్ మాట్లాడుతూ, హార్మౌజ్ జలసంధి వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచి ఉందని తెలిపారు. ఎలాంటి టోల్ రుసుములు లేకుండా వాణిజ్య నౌకలు ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిని 60 రోజుల తర్వాత సమీక్షిస్తామని చెప్పారు. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న చర్చల పురోగతి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖతార్ లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ఖతార్ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 12 మంది భారతీయులున్నారు. 10 సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మార్చి నెలలో ఇరాన్ చేసిన దాడిలో రస్ లఫాన్ ప్రాంతంలో మిసైల్ పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఆ ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయని, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత బలమైన సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించేందుకు భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశంలో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులు పాల్గొన్నారు. దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్న మారుతున్న భద్రతా ప్రమాదాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత,

0: ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఉగ్రవాద సంస్థలు కృత్రిమ మేధస్సు, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను దుర్వినియోగం చేసే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం, ఉమ్మడి చర్యలు అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ భద్రతా వాతావరణం వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకోవడం, ఉమ్మడి భద్రతా విధానాలను అభివృద్ధి చేయడం, కొత్త తరహా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఆర్మేనియా దేశంలో జూన్7 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. పషిన్యాన్ పార్టీకి సుమారు 49.7% ఓట్లు లభించగా కొత్త ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ఏర్పాటు చేసే మెజారిటీ లభించింది. 2023లో అజర్బైజాన్తో జరిగిన నాగోర్నో కరాబాక్ సంక్షోభం తర్వాత జరిగిన మొదటి ప్రధాన ఎన్నికలు కావడంతో ఇవి ఆర్మేనియాకు కీలకంగా మారాయి. నికోల్ పషిన్యాన్ విజయం తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకాయిచి వచ్చే జూలై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 16వ భారత జపాన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. సనాయి తకాయిచి భారత్కు రావడం ఇదే తొలిసారి. గతంలో 15వ భారత జపాన్ వార్షిక సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టులో టోక్యో పర్యటన చేసిన అనంతరం ఈ సమావేశం జరుగుతోంది. భారత జపాన్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ఇప్పటికీ ప్రధాన చోదక శక్తిగా కొనసాగుతోందని, పశ్చిమాసియా ఘర్షణలు, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ భారత్లో వృద్ధి వేగం కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
1: I think from our perspective, some good news for India is that India entered this latest shock from a point of strength. It had strong growth momentum going into the energy price shock. Inflation was low. The current account deficit was modest. And India has ample foreign exchange reserves. So that work on the macroeconomic side and those buffers that India built have been a source of resilience for the Indian economy, despite the fact that, of course, there is still an impact from the shock.
0: 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 6.5% కొనసాగించింది. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఆర్థిక వేగం, అమెరికా సుంకాల తగ్గింపు వంటి అంశాలు ప్రపంచ ఇంధన సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయని జూలీ కోజాక్ వివరించారు. పశ్చిమాసియాలో ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ, హార్మో జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు తెరుచుకునే దిశగా జరుగుతున్న పరిణామాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా ఐఎంఎఫ్ అభివర్ణించింది. ఇతర కీలక వస్తువుల ధరలు కూడా క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇంధన ధరల స్థిరీకరణ ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంలో సహాయపడే అవకాశముందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల వృద్ధి అంచనాలపై తాజా వివరాలను ఐఎంఎఫ్ జూలై 8 విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పుణ్యవతి. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

0: తర్వాత డిస్కో రాజా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న వారు వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం పెడన నుంచి.
1: తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప తింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప.

రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ప్రేమలేఖ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

తర్వాత వినబోతున్న పాట ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరి కోరిక మేరకు అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన అన్నమాచార్య కీర్తన.

వింటున్న ఈ పాట గిల్లిక జల్లు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, కోటి సంగీతం. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మక.
4: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన చంద్రబోస్ గీతం. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న వారు లతా సుహాస్ గారు హోస్కోట్ నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట భీష్మ. ఈ చిత్రానికి కె జమునారాణి పాడిన ఆరుద్ర గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నవారు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట రాక్షసుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి సుందరామూర్తి గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నవారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి.

తర్వాత పోకిరి చిత్రానికి నిఖిల్ ఆలపించిన కందికొండ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్న వారు మచిలీపట్నం బుట్టాయిపేట నుంచి జొన్నరగడ్డ నాగరాజు, శ్రీ మహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, వశిశ్రీ వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట దానవీర సూరకర్ణ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, సంగీతం పెండియాల. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న వారు ఓంకారనాథ శర్మ గారు ఖమ్మం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో కొన్ని చిత్ర గీతాలు వింటారు. ముందుగా కూలీ నంబర్ 1 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట జోడి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటకు రచన భువన చంద్ర.

శ్రోతులకు ఒక ప్రకటన. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. ప్రకటన విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి హరిహరన్ కౌసల్య పాడిన పాట.

వినబోతున్న పాట గజనీ చిత్రం నుంచి రాఘవేంద్ర బొంబాయి జయశ్రీ పాడిన పాటకు రచన వెన్నెలకంటి.

0: అమరవీరుల త్యాగఫలం, ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వన్డే ఆర్జే కార్యక్రమంలో ఎన్ కుష్మిత మరియు కె హేమగారులతో పరిచయ కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కండక్ట్ చేసిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో విన్ అయ్యి టాక్ షోలో ఈరోజు మనతో హేమ అండ్ కుస్మిత ఉన్నారు. హాయ్ హేమ అండ్ కుస్మిత, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్.
1: హాయ్.
0: ఓకే హేమ, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇలా వన్ డే ఆజయగా సెలెక్ట్ అయ్యావు కదా, అసలు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా?
1: అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా వెళ్ళడం, అక్కడ ప్రిపేర్ అవ్వకుండా రాయడం, అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసింది నేను విన్ అయ్యానని చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 60 మెంబర్స్లో నేను విన్ అవ్వడం అన్ఎక్స్పెక్టెడ్. ఇలా కాంపిటీషన్కి వెళ్ళడం నేను ఎప్పుడు వెళ్ళను, ఇదే ఫస్ట్ టైం అలా.
0: అయితే హేమ, నీకు ఇది ఒక మంచి ఎగ్జైటెడ్ మూమెంట్ అనమాట. ఓకే కుస్మిత, నీ ఫీలింగ్ ఎలా ఉంది? అవును, కుస్మిత అనే పేరే చాలా కొత్తగా ఉంది కదా, దానికి ఏదైనా డిఫరెంట్ మీనింగ్ ఉందా?
2: అంటే చిన్నప్పటి నుంచి మీనింగ్ ఏం నాకు తెలీదు, కానీ నాకు నేను ఇమాజిన్ చేసుకున్న మీనింగ్ అయితే ఒకటి ఉంది. నా కుష్మిత అనే పేర్లో నేను దాన్ని రెండు విధాలుగా డివైడ్ చేసుకున్నాను అనమాట. డివైడ్ చేసుకుని కుష్ అంటే ఆనందం అనుకున్నాను, మిత అంటే కొంచెం స్వీట్ టైప్ అని అనుకున్నాను. నాకు మా అమ్మ నాన్న చెప్పిన అర్థం ఏంటి అంటే అది దేవుడు శివుడికి ఇష్టమైన పేరు, కు అంటే

0: శివుడికి ఇష్టమైన పేరు అని చెప్పారు, అందుకని ఆ పేరు పెట్టారు.
1: బాగుంది కుస్మిత్ అని పేరు. సో మరి నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది ఇలా విన్ అయ్యావని తెలిసాక?
0: ముందుగా అయితే అసలు నేనే ఊహించలేదు ఇంత ఇక్కడ దాకా వస్తారని కూడా అసలు అనుకోలేదు. కాలేజ్ తరపు నుంచి ఇక్కడికి వస్తారని అసలు అనుకోలేదు. స్కూల్ డేస్లో అయితే చాలా ఇలాంటివి పార్టిసిపేట్ చేశాను, కానీ ఇంటర్మీడియట్లో కూడా నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. డిగ్రీలో ఇదే ఫస్ట్ టైం చేసి ఇప్పుడు ఇంత దూరం వచ్చాను. దానికి మా నాన్న ఎక్కువ చాలా ఆనందంగా ఉన్నారు, ఇంత దూరం వచ్చినందుకు అసలు ప్రైజ్ వచ్చినందుకు అన్నిట్లో మా నాన్న కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉన్నారు నాకు.
1: అయితే కుస్మిత, నీ ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉందన్నమాట. మరి ఇలాగా రేడియోకి రాకముందు వచ్చాక నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏమనుకున్నావు అసలు రేడియో గురించి? ఏదన్నా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం కదా.
0: నేనైతే ముందు ఫస్ట్ కొంచెం భయపడ్డాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి, లోపలంతా జనాలు ఎలా ఉంటారో ఏంటి, కొంచెం టెన్షన్గా భయంగా అనిపించింది. కానీ లోపల వచ్చిన తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెన్స్ నాలో ఎక్కువైంది. ఇక్కడ చూసిన తర్వాత నాకు నేను ఇంతసేపు మాట్లాడినందుకు కూడా ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైంది.
1: నైస్ కుస్మిత. మరి హేమ, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
2: నేను నార్మల్గా టీవీలో చూసినప్పుడు ఓకే మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి అక్కడ చాలా ఎవరో తెలీదు, ఫస్ట్ చాలా నర్వస్గా అనిపించింది, వచ్చినప్పుడు కొంచెం భయం కూడా వేసింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడంతా ఎన్విరాన్మెంట్ చూశాక, అందరూ సపోర్ట్ చేసే విధానం అదంతా చూశాక చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది. బిహైండ్ ఎలా వర్క్ చేస్తాడు ఇదంతా చూశాక చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
1: ఓకే, అయితే నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. మరి నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నావు? వాళ్ళకి ఏ కాలేజ్ నుంచి?
2: నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, నేను కేబిఎన్ కాలేజ్ నుంచి.
1: నువ్వు మ్యాథ్స్ స్టూడెంటా? అసలు మ్యాథమెటిక్స్ అంటేనే చాలా టఫ్ సబ్జెక్ట్ అని భయపడతారు. మరి హేమ, నీ ఒపీనియన్ ఏంటి దాని మీద?
2: నా ఒపీనియన్లో మ్యాథ్స్ టఫ్ కాదు, మనం బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. పజిల్ సాల్వ్ చేస్తున్నట్టు సాల్వ్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తూ చేస్తే ఈజీగా వచ్చింది. అందరికీ తప్పులు వస్తాయి మ్యాథ్స్ స్టార్టింగ్లో, అది నార్మలే, కానీ తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా వచ్చేసింది.
1: అవునా? మరి చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే అందరు భయపడుతూ ఉంటారు కదా. మరి హేమ, నువ్వు స్టార్టింగ్ నుంచే బ్రైట్ స్టూడెంటా లేదా ప్రాక్టీస్ చేస్తూ పికప్ అవుతూ వచ్చావా?
2: స్టార్టింగ్ నుంచి నాకు మ్యాథ్స్ అంటే భయం. చిన్నప్పటి నుంచి అన్ని సబ్జెక్ట్స్ ఓకే, కానీ మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం. అసలు చదివేదాన్ని కాదు, మ్యాథ్స్లోనే నేను లోగా ఉండేదాన్ని. నెక్స్ట్ 10th లో మా సార్స్ని అప్రోచ్ అయ్యి నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి 1st లో బేసిక్స్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అంటే ఒక స్టెప్ వస్తే తర్వాత స్టెప్స్ వచ్చేయడం. థియరీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి అది ఇది అని ఉండిద్ది, కానీ మ్యాథ్స్ అలా కాదు. మనం మంచి ఫార్ములా వస్తే దాన్ని బట్టి అలా స్టెప్స్ చేసుకుంటూ వచ్చేస్తాం. చాలా ఎంజాయ్ చేస్తాను నేను మ్యాథ్స్. దానివల్ల ఎంపీసీ తీసుకున్నాను ఇంటర్లో.
1: అవునా? ఓకే.
2: ఎంపీసీ తీసుకొని అది ఇంట్రెస్టింగ్గా చేయడం, తర్వాత ఆటోమేటిక్గా బీఎస్సీ మ్యాథమెటిక్స్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను.
1: నీ మాటల్లోనే తెలుస్తుంది హేమ, మ్యాథ్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అని. మరి కుస్మిత, నువ్వేం చదువుకుంటున్నావు ఇప్పుడు, ఏ కాలేజ్ నుంచి?
0: నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ కేబిఎన్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు సెకండ్ క్లాస్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది సాఫ్ట్వేర్ సైడ్ ఫీల్డ్లో వెళ్ళాలని ఇష్టం ఉండింది. అంటే మా చుట్టాల్లో వాళ్ళల్లో చూసి నేను కూడా కొంచెం అందులో ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాను. ఫస్ట్ నుంచి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను ఎంపీసీ తీసుకోవాలి, అటు వెళ్ళిపోవాలి, సాఫ్ట్వేర్ సైడ్ ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఇంక ఇటు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను.
1: ఓకే, సో కంప్యూటర్స్ అంటే చాలా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మరి అందులో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి?
0: అందులో నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చి సి అండ్ జావా.
1: ఎందుకు సిఎన్ జావానే?
0: సి అనేది నార్మల్ ఫస్ట్, అది మనకి బేసిక్. అది బేసిక్ వస్తే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని మనకి వచ్చేస్తాయి. నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్కి ఎక్కువ వెళ్ళేదాన్ని, కంప్యూటర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎలాగో కంప్యూటర్ మీద మనకి నాలెడ్జ్ తెలియాలి కదా అని చిన్నప్పటి నుంచి ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్పెషల్గా దానికోసం ఇంట్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసుకునేదాన్ని. కావాలని మా నాన్నగారితో గొడవ చేసి మరీ కంప్యూటర్లు కొనిపించుకొని అలా ఎక్కువ గొడవ చేసి మరి ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. తర్వాత కోడింగ్స్ ఇవన్నీ నేర్చుకునేటప్పుడు కొంచెం భయం వేసేది, అర్థమయ్యేవి కాదు అసలు. అవి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకొని వాటిలో మళ్ళీ ఎర్రర్ మిస్టేక్స్ చూసుకొని వాటి నుంచి నాలో ఇంకొంచెం ఓకే నేను కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయగలను, అర్థం చేసుకోగలను, ఎగ్జిక్యూట్ చేయగలను అని నాకు నేను అనిపించింది.
1: అవునా? ఓకే. మరి నువ్వు కంప్యూటర్ స్టూడెంట్ కదా, ఒక సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు చెప్పాలి. ఏది టెంపరరీ మెమరీ, ర్యామా రోమా?
0: ర్యామే
1: ఎందుకు టెంపరరీ మెమరీ, రోమ్ కాకూడదా మరి?
0: దానికి డిఫరెంట్ రీజన్.

0: లేదు, రామానే నేను అనుకుంటున్నాను.
1: అవునా, ఓకే. సరే కుస్మిత, ఇలా అకాడమిక్స్తో పాటు కాంపిటీషన్స్లో కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, కాలేజెస్లో ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసావా మరి?
0: నార్మల్గా అందరికి ఎవరికైనా సరే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, స్పోర్ట్స్ ద్వారా కానీ లేకపోతే కాంపిటీషన్స్ ద్వారా కానీ ఉంటాయి. నాకు చిన్నప్పుడు ఒకటి అవకాశం వచ్చింది, అదొక అచీవ్మెంట్ వరకు నేను ఫీల్ అయ్యాను. అది ఇప్పుడు నేను ఇక్కడ పంచుకుందామని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను ఇంట్లో నుంచే.
1: ఓకే.
0: నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా చుట్టాల ద్వారా ఒకళ్ళు మా నాన్నగారికి ఫోన్ చేశారు, మీ పాప క్లాసికల్ డ్యాన్స్ కదా, మనకి విజయవాడ సత్యనారాయణపురంలో ఆడిషన్స్ జరుగుతున్నాయి డ్యాన్స్ అండ్ యాక్టింగ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్టింగ్ అండ్ డైలాగ్ కూడా చెప్పాలి అని అన్నారు. సరే ఆ టైంలో ఏదో సినిమా రిలీజ్ అయి ఉండేసరికి ఏదో డైలాగ్ చెప్పాను, ఏదో యాక్టింగ్ చేశాను. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అప్పుడు 3rd క్లాస్ చదువుతున్నాను, మీ పాప సెలెక్ట్ అయింది హైదరాబాద్కి తీసుకురావాలి అని అన్నారు. అండ్ ఇంకా ఎన్సీసీలో కూడా ఉన్నాను నేను, ఎన్సీసీలో నాది ఏ సర్టిఫికేట్ అనమాట. అప్పుడు మాకు క్యాంపింగ్ కానీ, క్యాంపింగ్లో మాకు మంచి ట్రైనింగ్ కానీ, ఫ్రెండ్స్ తోటి బెస్ట్ మెమరీస్ కానీ చాలా ఉన్నాయి. బట్ ఎన్సీసీ అంటే ఏదో అనుకుంటాం మనం, ఏముంది చేసేస్తామని. స్టార్టింగ్లో నేను హైట్ తక్కువ ఉన్నానని చెప్పి కూడా అసలు తీసుకోలేదు, కానీ నేను మా ఫాదర్ని పిలిపించి తీసుకొచ్చి గొడవ పెట్టించుకుని మరి జాయిన్ అయ్యాను ఎన్సీసీలో.
1: ఓకే.
0: కానీ అది నాకు ఒక బెస్ట్ మెమరీ అయిపోయింది అనమాట ఎన్సీసీలో వెళ్ళడము.
1: అయితే అవన్నీ కూడా నీకు చాలా మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట. మరి హేమ, నీకు అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా?
2: చిన్నప్పటి నుంచి చెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, డాడీని అడిగి మరీ నేర్చుకున్నాను. డాడీ దగ్గర చెస్ నేర్పించి, డాడీ నాకు నేను ఆడతాను అని చెప్పి, తర్వాత డాడీని చెస్లో ఓడించాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది నేను కూడా ఆడగలనని. కానీ చిన్నప్పటి నుంచి నాకు ఏ ఆపర్చునిటీ రాలేదు. తర్వాత డిగ్రీలోకి వచ్చాక నన్ను క్లాస్కే వచ్చి చెస్ ఆడే ప్లేయర్స్ ఎవరన్నా ఉంటే రండి అని ఎంకరేజ్ చేశారు. నేను వెళ్ళాను, వెళ్ళి చూస్తే ఎవరూ లేరు, అదేంటి ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నానని ఫీల్ అయ్యాను. ఒక 2-3 డేస్లో చాలా మంది వచ్చారు, వాళ్ళందరితో ప్రాక్టీస్ చేసి ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడకి మేము ఆడడానికని వెళ్ళాము. అక్కడ ఫస్ట్ మేమే వచ్చాము, ఛాంపియన్షిప్ మాదే వచ్చింది. అప్పుడు ఇంకా ఫుల్లీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, ఓకే నేను ఇంకా బాగా ఆడగలను, ఇంకా బాగా నేర్చుకోగలనని.
1: బెస్ట్ మెమరీ అండ్ బిగ్ అచీవ్మెంట్ అనమాట. మరి ఒక సరదాగా క్వశ్చన్ అడుగుతాను, చెస్ పీసెస్ లో ఏ పీస్ లో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? మరి చెస్ పీసెస్ లో మనకి కింగ్ కానీ క్వీన్ కానీ నైట్ ఇలా ఉంటాయి కదా, ఏ పీస్ లో ఉండాలనుకుంటున్నావు నువ్వు?
2: ఎక్కువ క్వీన్, ఆల్ పవర్స్ ఉంటాయి.
1: ఆల్ పవర్స్ ఉంటాయి కానీ నైట్ ఒక పవర్ ఉండదు కదా, సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి?
2: క్వీన్ అంటే ఆల్ పవర్స్ ఉంటాయి కానీ నైట్ ది స్పెషల్ పవర్ అన్నిటికంటే, కానీ నాకు క్వీన్ అంటేనే ఇష్టం.
1: నీకు క్వీన్ పీస్ అంటేనే ఇష్టం. సరే మరి ఇప్పటిదాకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా ఒక చక్కని పాటను విందాం. సో కుస్మిత, నీకు నచ్చిన ఒక ఫేవరెట్ సాంగ్ చెప్పగలవా?
0: నా ఫేవరెట్ సాంగ్ నువ్వు నేను ప్రేమ అనే సినిమా నుంచి, సూర్య అండ్ భూమిక గారిది. అందులో నుంచి ప్రేమించే ప్రేమవా అన్న సాంగ్.
1: మరి మా లిజినెస్ కోసం ఒక 2 లైన్స్ పాడగలవా?

చాలా చక్కగా పాడావు కుస్మిత. మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు నేను ప్రేమ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో శ్రేయా ఘోషల్ అండ్ నరేష్ అయ్యర్ పాడిన పాటను విందాం.

0: సరే, మరి ఇప్పటి వరకు మీ స్టడీస్, ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడు ప్రెసెంట్ యూత్ లైఫ్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో హేమ, ఈ ఏఐ గురించి నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి?
1: ఏఐ ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదే రకంగా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్ బాగా యూజ్ చేస్తున్నారు ఏఐ టూల్స్ని. ఫాస్ట్గా మేము చదువుతున్నామని అనుకుంటున్నారు, కానీ దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎగ్జామ్స్కి షార్ట్ ఫామ్ చేసుకోవడం, చదవడం అదంతా ఓకే, బట్ దానివల్ల మనం ఆలోచించడం, క్రియేటివ్ మైండ్ తగ్గిపోద్దని నా ఫీలింగ్. అదొక డిసడ్వాంటేజ్ అని నా ఫీలింగ్.
0: సో కుస్మిత, నీ ఒపీనియన్ ఏంటి ఏఐ మీద?
2: ఏఐ మీద ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఏమంటున్నారంటే, రేపు నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఏఐ జాబ్స్ తీసేసుకుంటుంది, ఇంకా దాని నుంచి ఇంకా ఇంకెందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ అవన్నీ అని కొంచెం అవన్నీ కొన్ని కొన్ని కంపెనీస్ కూడా డౌన్ పడిపోతున్నాయి. నా ప్రకారం ఏఐని మనం అర్థం చేసుకునే విధానం కానీ, దానికి మనం చెప్పే విధానం కానీ కరెక్ట్గా ఉండి అర్థం చేసుకుంటే మాత్రం ఎలాంటి టెక్నాలజీని అయినా సరే మనం ముందుకు తీసుకెళ్ళగలము.
0: ఓకే, గుడ్ అబ్జర్వేషన్ కుస్మిత. మరి దీన్ని ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఏంటి, మనం ఏఐ మీద డిపెండ్ అవ్వకుండా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని నీ మాటలో చెప్పగలవా?
2: దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ ఒక్కరు, ప్రతి ఒక్కరు దాని మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. దాని మీద ఏఐ టూల్స్ ఎక్కువ యూస్ చేసేయడము వాళ్ళ వల్ల ఏంటంటే థింకింగ్ పవర్ వాళ్ళు కొంచెం తక్కువ అయిపోతుంది, చిన్నపిల్లలకు కూడా చాలా తక్కువ అయిపోతుంది. కానీ ఏంటంటే దీని నుంచి మనం మళ్ళీ వెనక్కి ఏఐ వాడకుండా మళ్ళీ వెనక్కి వస్తామా అంటే అది రావడం మాత్రం ప్రస్తుతానికి కష్టమే. ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యూచర్లో టెక్నాలజీస్ అన్నవి ఇంకా పెరిగిపోతున్నాయి, వాటిలో మనం ఇంకా ఎక్కువ డెప్త్ వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా అందుకని మళ్ళీ వెనక్కి రావడం అన్నది కష్టమని నా ఫీలింగ్.
0: నైస్ పర్స్పెక్టివ్. మరి హేమ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ ఏఐ గురించి? ఎలా ఎన్హాన్స్ అవ్వాలి, ఎలా దీని నుంచి బయటికి రావాలి, ఎలా ఆపరేట్ చేయాలి అని?
1: ఏఐ గురించి ఎక్కువ అడ్వాంటేజెసే ఉన్నాయి. అంటే మనం హెల్త్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మన ఓన్గా, అలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని ప్రైవసీ ఇష్యూస్, డేటా మిస్లీడ్ అయిపోవడం, ఏఐ మన లిమిట్స్లో ఉండి యూస్ చేసుకోవడం, అంటే ఇన్పుట్ సరిగ్గా ఇస్తే అవుట్పుట్ కూడా, అంటే ఇన్పుట్ ఇన్ వర్డ్స్లో అని అలా ఇస్తే మనకి ఎక్కువ మ్యాటర్ రాకుండా, ప్రొలాంగ్ అవ్వకుండా కొంచెం షార్ట్ ఫామ్లో అలా రావడం, మంచిగా యూస్ చేసుకోవడం.
0: ఓకే, వెల్ సెట్ హేమ. మరి యూత్కి ఈ ఏఐ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఒక ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు మీ మాటలో చెప్పరా? సో కుస్మిత, నువ్వు చెప్పు.
2: ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నది మాత్రమే అదే తీసుకోవాలి. అన్నెసెసరీగా వచ్చిన వేరే ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు తీసుకోకూడదు. కానీ ఏంటంటే మనం వేరే కూడా వాటినే తీసుకుంటాము, వీటినే తీసుకుంటాము. యూత్ వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, మీరు ఏ ప్రకారంగా దాన్ని ఎలా అర్థం చేసుకుంటాను, నేను దాంతో మాట్లాడగలను, దానికి నేను ప్రాబ్లం చెప్పుకోగలను అని అనుకుంటే దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలి. అంతేకాని దాన్ని మిస్యూజ్ మాత్రం చేసుకోకూడదు, దాన్ని మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కదా అని నా ఫీలింగ్.
0: ఓకే, అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఏఐకి పాజిటివ్ సైడ్ ఉంది, అలాగే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ కదా. మీరు చాలా మంచి మంచి పాయింట్స్ అన్నీ మా లిజినెస్తో షేర్ చేసుకున్నారు. సో సరదాగా ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం, రెడీనా మరి? ఓకే హేమ, నువ్వు చెప్పు, ఆన్లైన్ క్లాసెసా ఆఫ్లైన్ క్లాసెసా?
1: ఆఫ్లైన్ క్లాసెస్.
0: ఎందుకు ఆన్లైన్ కాకూడదు? ఆన్లైన్ అయితే మనం సరదాగా ఇంట్లో ఉండొచ్చు కదా.
1: ఆన్లైన్ అయితే సరదాగా ఇంట్లో ఉండొచ్చు, కానీ అంత ఇంట్రెస్ట్ రాదు. అంటే మనకి ఉంటారు కానీ మనం సైడ్ దాన్ని ఇలా పక్కన పెట్టేసి ఏదైనా ఫోన్ చూసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం ఏదైనా చేస్తాం. అదే ఆఫ్లైన్ అయితే కళ్ళ ముందే ఉంటారు, ఐ కాంటాక్ట్ ఉండిద్ది, వాళ్ళు చెప్పేటప్పుడు వినడము, అంటే కాన్ఫిడెంట్గా వినగలము డిస్ట్రాక్ట్ అవ్వకుండా. సో అప్పుడే బాగా వింటామని నా ఫీలింగ్, బాగా అర్థం అవుతుంది.
0: ఓకే, ఆఫ్లైన్ క్లాసెసే బెస్ట్ అంటావు. మరి హోమ్ ఫుడ్ ఆర్ స్ట్రీట్ ఫుడ్?
1: హోమ్ ఫుడ్డే.
0: అవునా? నేను నిజంగా అనుకోలేదు, చాలా మంది స్ట్రీట్ ఫుడ్డే చూస్ చేసుకుంటారు కదా టేస్టీగా ఉంటుందని. హోమ్ ఫుడ్ ఎందుకు?
1: స్ట్రీట్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది కానీ అది ఎప్పటికైనా హార్మ్ఫుల్లే. కానీ హోమ్ మేడ్ ఫుడ్ అయితే, మదర్ వండింది అయితే ఎక్కువ హెల్దీగా ఉండిద్ది. నేను ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ తిన్నాను.
0: ఓకే, అయితే నైస్ చాయిస్ నీది. అండ్ నువ్వు ఎర్లీ బర్డా లేదా లాస్ట్ మినిట్ ప్రిపరేషనా?
1: లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్.
0: లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అయినా ఎందుకు? మనం ముందే అన్ని చదువుకుని రెడీగా పెట్టుకుంటే కాస్త బాగా పర్ఫామ్ చేస్తాం కదా.
1: అంటే క్లాసెస్లో ఉన్నాయి మ్యాక్సిమం గుర్తుంటాయి, మనం బాగా వింటాం కాబట్టి క్లాసెస్లో ఉన్నాయి గుర్తుంటే లాస్ట్ ఎగ్జామ్

0: 2-3 డేస్ ముందు కూర్చొని చదువుతాను నేను. అన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ అప్పటికే మనం ఇంపార్టెంట్ పెట్టుకొని చదువుకొని, మనం ఇంతకు ముందు మిడ్ ఎగ్జామ్స్ లో చదువుకొని ఉంటాం కాబట్టి ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ అయిపోతాం హాఫ్. అదే మళ్ళీ రివిజన్ చేసుకుంటాం అంతే. మిడ్ ఎగ్జామ్స్ కైనా అంతే, 3 డేస్ ముందే చదువుతాను నేను.
1: అవునా, ఓకే. మరి కుస్మిత, ఇప్పుడు నువ్వు చెప్పు, ఇండోర్ గేమ్సా లేదా అవుట్డోర్ గేమ్సా?
2: అవుట్డోర్ గేమ్స్ ఖచ్చితంగా.
1: ఎందుకు ఇండోర్ కాకూడదు?
2: అవుట్డోర్ అయితే విటమిన్ డి, మనం మార్నింగ్ కొన్ని కొన్ని గేమ్స్ ఆడుతుంటాము, ప్లస్ ఎలాగో మార్నింగ్ యోగాకి వాటికి వెళ్తుంటాము, షటిల్స్ స్పోర్ట్స్ కానీ ఎక్కువ అవుట్డోర్ బయట మనం ఆడుతుంటాము, వాటి నుంచి మనకు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది కూడా మన బాడీకి ఉంటుంది అందుకని.
1: ఓకే, మరి ఆన్లైన్ షాపింగ్ చూస్ చేసుకుంటావా ఆఫ్లైన్ షాపింగ్?
2: ఖచ్చితంగా ఆఫ్లైన్ షాపింగ్ చూస్ చేసుకుంటా.
1: ఎందుకు? ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో ఆఫర్స్ ఉంటాయని చెప్పి కొంటూ ఉంటారు కదా, నువ్వెందుకు ఆఫ్లైన్ షాపింగ్ చూస్ చేసుకుంటావు?
2: ఆన్లైన్ లో అంటే మనకి క్వాలిటీ కానీ అది మొత్తం అసలు సరిగ్గా తెలీదు, సైజెస్ కూడా మనకు కొన్ని కొన్నిసార్లు తప్పు తప్పుగా వచ్చేస్తాయి, వాటికి మళ్ళీ మనం రిటర్న్ పెట్టుకోవడం, వాటి కోసం వెయిట్ చేయడం, అదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడున్న జనాలు కూడా ఎక్కువ దానికే మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ ఏముందిలే ఆన్లైన్ లో చేసేద్దాము కొనేద్దాంలే అని. కానీ నా వరకు ఆఫ్లైన్ కి వెళ్తేనే బెటర్, అక్కడ మనము అన్ని చూస్తాం, కళ్ళెదురుగా అన్ని చూస్తాము, క్వాలిటీ చూస్తాము, అసలు డ్రెస్ ఏంటి అన్న చూస్తాము, మెటీరియల్ చూస్తాము, కాస్ట్ చూస్తాము, ఫిట్టింగ్ సైజ్ చూస్తాము, ప్రతిదీ మనం ఓన్ గా చూస్తాం కాబట్టి.
1: అవును, అది కూడా ఒక రకంగా వాలిడ్ పాయింటే. మరి నువ్వు మార్నింగ్ పర్సనా లేదా నైట్ అవులా?
2: మార్నింగ్ పర్సనే.
1: మార్నింగ్ పర్సనే. ప్రెసెంట్ జనరేషన్ ఎక్కువగా నైట్ మెలకు ఉండి వర్క్ చేస్తూ ఉంటారు, సో నీ ఒపీనియన్ ఏంటి దాని మీద?
2: నైట్ ఎక్కువ ప్రెసెంట్ ఎక్కువ చాలా మంది వర్క్స్ చేస్తున్నారు, వాటి వల్ల ఏంటంటే కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తున్నాయి. నైట్ టైము స్లీపింగ్ అవర్స్ తక్కువ ఉండడం వాటికి వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. మార్నింగ్ ఏంటంటే మనం ఏదో ఒక పని చేసినా చేయకపోయినా మన డైలీ వర్క్ అన్నది మనం చేస్తూ ఉంటే మన బాడీకి అదొక ఫిజికల్ లాగా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, అండ్ ప్లస్ మెంటల్లీ స్టేబుల్గా మనం ఉండగలం. నైట్ ఏంటంటే ఏది ఉండదు, మొత్తం డార్క్నెస్, ఏదో ఎమోషన్స్, ఏవేవో ఆలోచనలు, వాటి నుంచి ఇంకొంచెం ఇంకొంచెం దూరం వెళ్ళిపోతుంటాం మరి అలాగా.
1: మంచి పాయింట్ చెప్పావు కుస్మిత. సో ఇప్పుడు దాకా ఇలా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ జరిగింది కదా, సో హేమ ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి?
0: అంటే నేను ఎక్కువ సాడ్ సాంగ్స్ వింటాను. అడిగా అడిగా ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్.

0: ఇప్పుడుదాకా ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది కదా. మరి హేమ, నువ్వు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటావు?
1: చెస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా ఫ్రీ టైంలో. ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉంటాయి ఎక్కువ, క్యారమ్ బోర్డ్, చెస్, స్నేక్ గేమ్స్, అలా ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ అవాయిడ్ చేస్తాను నేను.
0: ఓకే. మరి కుస్మిత, నీ చదువుతో పాటు నీకు నచ్చే థింగ్స్ ఏంటి? టైం దొరికితే ఎలా స్పెండ్ చేయాలనుకుంటావు?
2: టైం దొరికితే ఎక్కువ మా నాన్నతోటి మా చెల్లెతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మా చెల్లి ఏదైనా అడిగితే తన కోసం ఏదైనా ఫుడ్ ఐటమ్ చేసి పెట్టడం కానీ, లేకపోతే తనకేమైనా థింగ్స్ కావాలంటే ఇంట్లోనే ఓన్గా ఏదైనా ప్రిపేర్ చేయడం కానీ, నా దగ్గర ఉన్న వాటితోనే ఏదైనా తనకి రెడీ చేసి ఇవ్వడం కానీ, తనతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవడం అనేది నాకు ఎక్కువ ఇష్టం.
0: నైస్ మూమెంట్ అది రియల్లీ. ఇలా చదువుతో పాటు నువ్వు అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, సో మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంటి? మీ లాంగ్ టర్మ్ గోల్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్పగలవు కుస్మిత నువ్వు?
2: లాంగ్ టర్మ్ గోల్ చెప్పాలంటే నార్మల్గా చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ సైడ్ ఫీల్డ్ అనే ఉండింది. అటు సైడ్ ఫీల్డ్ అనే అదే పర్మనెంట్ అని కాదు, ఒకసారి ఫ్యూచర్లోకి వెళ్ళిన తర్వాత చాయిస్ కానీ లేకపోతే ఏదైనా సరే ఏ వే వచ్చినా సరే ఆ వేని నేను వెళ్తాను. అది నాకు కష్టం అనిపించినా సరే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను. నాకు రానిది అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని అయితేనే ముందుకు వెళ్తాను. ఒక పర్ఫెక్ట్ అని అయితే నేను ఉండను. ఒకసారి ఏ దారి అయితే చూపించిందో ఆ దారినే నేను ముందుకు తీసుకెళ్దామని అనుకుంటాను.
0: ఓకే, రియల్లీ అంటే ఒక స్ట్రక్చర్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బెస్ట్ ఆప్షన్ అని అంటావు కుస్మిత. మరి హేమ, నీ ఫ్యూచర్ ఏ కెరీర్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నావు నువ్వు?
1: నాకు టీచర్ అవడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. టీచ్ చేయడము, చెప్పడము అలా అంటే నాకు చాలా ఇష్టం.
3: మీరింతవరకు వన్ డే ఆర్జే కార్యక్రమంలో ఎన్ కుస్మిత ఇంకా కే హేమ గారులతో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అంతం చిత్రానికి చిత్రపాడిన పాట వింటారు. సిరివెన్నెల గీత రచన.

శ్రోతలకు ఒక గమనిక. పోలియోరహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించగలరు. లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి శ్రీరామ్ చంద్ర పాడిన పాట వింటారు. సంగీతం మిక్కీ జమేయర్, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామ్యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈవేళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు ఈజిప్ట్ బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్ధతలో కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు.

అజల్పాటసాగ ఈ సదస్సులో అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులు నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్దిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు ఇది. గ్రామాల అభివృద్ది కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబీజే రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపై సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈవేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ది చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజు రోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వహిస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైందని ఆయన అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉమ్మడి విలువలను, ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు అందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ ఈహెచ్ఆర్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్ బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రమాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి

0: పరిణామాలు ఉంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికి ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం అసోం మేఘాలయ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్ ఛత్తీస్గఢ్ కొంకణ్ గోవా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తీర ప్రాంతాలు తమిళనాడు పుదుచ్చేరి కేరళ మాహే ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఇరాన్తో జరిగిన తమ చివరి గ్రూప్ జి మ్యాచ్ను 1-1 డ్రా చేసుకోవడం ద్వారా ఈజిప్ట్ తొలిసారిగా ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇరాన్ క్రీడాకారుడు రామిన్ రజాయిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నరప్గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. తమ మొదటి రెండు మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్ బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పావన రామ కాపీరాగం ఆదితాళం రామదాసు కీర్తన

శ్రీ మల్లాది నరసింహారావు గారు ఆలపించిన భక్తి సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఏమని పొగడుదునే ఆభేరి రాగం ఆదితాళం అన్నమాచార్య కీర్తన.

0: గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం మనసారా ఈ చిత్రం నుండి కృష్ణ చైతన్య పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 1:20 అవుతోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. వార్తల వివరాలు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాతో పాటు మరో 4 జిల్లాలు అభివృద్ది చెందుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 10,580 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పటికే 6,736 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని వివరించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఈరోజు విడుదల చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు.

నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన మంత్రి వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అత్యవసర చికిత్సల కోసం పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 121 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెనుకొండ నియోజకవర్గంలో 13.40 కోట్ల పైగా ముఖ్యమంత్రి సహాయనిధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల ఆరోగ్యానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రం

0: 15 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెనుకొండ నియోజకవర్గంలో 13.40 కోట్ల పైగా ముఖ్యమంత్రి సహాయనిధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల ఆరోగ్యానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ది దిశగా వేగంగా ముందుకెళ్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథక కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న స్మార్ట్ కిచెన్ పేరుతో 20 ఏళ్లుగా వంట చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో విమర్శించారు. ఇందులో భాగంగానే వారికి 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి జీతాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్రాన్ని పోలియో రహితంగా ఉంచేందుకు ప్రభుత్వం రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు వయస్సున్న 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 29,873 బూత్లు, 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ బృందాలు, 1,144 ట్రాన్సిట్ బూత్లు ఏర్పాటు చేసి 1,31,000 మంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఒక్క చిన్నారిని కూడా వదలకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సురేష్ కుమార్ ఆదేశించారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ఆర్జీయుకేటీ క్యాంపస్లలో 2022-23, 2024-25 విద్యా సంవత్సరాల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యులు గోబర్ధన్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేయడంతో పాటు వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన ఆర్జీయుకేటీ విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఏలూరు జిల్లాలో ఇంతవరకు 96% పైగా ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 3,30,537 ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటలైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జూలై 14వ తేదీ వరకు కొనసాగుతుంది.

0: తెలిపారు. ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఈరోజు రేపు కంప్యూటర్లో నమోదు చేయాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వారి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిరంతర పురోగతిని సమీక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక దేశ సర్వతోముఖాభివృద్ధి వృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డే నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సబిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
8: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
9: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
10: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు వింటారు.
11: శీర్షిక గుండెల విసిన భూమి. చిత్తడి నేలలో చిరుమలకై కొత్తందాన్ని తెచ్చే ప్రకృతి ధరణికి పచ్చని చీరను చుట్టబెట్టింది. ఇప్పుడా అందమంతా కాలుష్యానికి గురై పొరలు పొరలుగా రాలుతూ బలవంతపు వైధవ్యం మోస్తున్న భూమాతను చూసేదెవ్వరు? తరాలుగా కలిసి జీవిస్తున్న వృక్ష సముదాయం మమ్మల్ని నరికేసి మానేడనే విశ్రాంతి తీసుకుంటారే? మాకెందుకీ గొడ్డలి పోట్లని ప్రశ్నిస్తోంది. మెత్తని మనసున్న నాపై కాంక్రీట్ భవనాల్ని నిర్మించి నా గుండె పొరలను ఎందుకు చీల్చారంటూ తెగిన భూమి పేగు రోధిస్తోంది. పాడుకున్న

ఆకుపచ్చని గీతాలన్నీ ఎడారి పాలై శిథిలాల అడుగున పోగుబడ్డాయి. మా గోడు వినిపించుకునేదెవ్వరనే ధరణి దగ్ధమైన గొంతును వినేదెవ్వరు. మనిషి స్వార్థమే అన్నింటికీ మూలమంటూ కుదించబడ్డ మానవత్వం మన్నుతో చెప్పుకుంటోంది. ప్రకృతి రక్షణకై పోరాటం చేయాల్సిన తరుణమొచ్చింది. ఎంత దుఃఖపు నీటిని తనలో దాచుకుందో దప్పికొన్న ధరిత్రి మనల్ని తనలో కలుపుకుంటానంటూ భూకంపమే వస్తుంది. సిద్ధమవుదామా, లేక భూమిని బతకనిద్దామా? భూమి పరిమళాన్ని ముందు తరాలకందిద్దామా? మరో కవితా శీర్షిక అనుబంధాలన్నీ ఆర్థికాలే. అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాల్లో చిక్కడిపోయి మమతలన్నీ మూర్ఖత్వానికి మరో రూపంగా కనబడుతుంటే నిజమైన బంధాల కోసం వెతకడం అజ్ఞానమేనేమో. తీయని మాటలన్నీ నీటిమూటలై ఓ మూలన పెట్టేశామెప్పుడో. అవసరానికో అనుబంధంగా మారుతున్న రోజులొచ్చేశాయి. మంచితనపు మామిడి పళ్ళెప్పుడో కుళ్ళిపోయాయి. అక్కరకరాని చుట్టము పద్యపు తీరెప్పుడో మారిపోయింది. మాసిపోయిన మమతలన్నీ మూటల్లో మూలుగుతున్నాయి. ఇప్పుడంతా డబ్బు చక్రమే తిరుగుతోంది, మనిషిని తిప్పుతోంది. కాలానికి నిలబడే ఆప్యాయతానురాగం కనపడేది రాతల్లోనే, చేతల్లో కాదు. ఓ మనిషి, డబ్బే శ్వాసగా బతికే నువ్వు మమతల ఊపిరి ఆగిపోనివ్వకు. శీర్షిక ఉప్పెనంత వేదన. గుప్పెడు గుండెలో ఉప్పెనంత వేదన. కడలి కెరటాల సాక్షిగా కళ్లల్లో నీళ్లయి ప్రవహిస్తున్నాయి. అనాథైన బ్రతుకున పట్టెడన్నం పెట్టేవారు లేక పది మందికి లోకువై సంద్రాన్ని గుండెల్లో మోస్తున్న అపురూపమైన బాల్యం ఆసరా లేక అధోగతి పాలై బొడ్డుబంధానికి బరువై భరించలేని వంటన్నయ్యా. అమ్మలా లాలిస్తావని, నాన్నలా పాలిస్తావని నీకు చేరువయ్యా. సంద్రమా, మనిద్దరమొక్కటే, ఒంటరి ప్రవాహాలం. శీర్షిక తప్పిపోయిన స్వరం. నాలోన జ్వాలలు రగులుతున్నా బయటకు మాటలు రావు. వేదన కేకలతో గొంతు పగిలినా చుట్టూ ఉన్న గోడలకే వినిపిస్తాయి. నడుమున ఆగిన పలుకులు నిశ్శబ్దాన్నే బంధించుకున్నాయి. నా స్వరం ఒకప్పుడు పక్షిలా ఎగిరేది, ఇప్పుడు పంజరంలో కొట్టుకుపోయింది. ఎవరైనా విన్నారా నా హృదయంలో రగిలే చప్పుడు? లేదా ఈ లోకం మహిళ స్వరం మౌనంగా ఉండాలనే భావిస్తుందా? నేను కోరుకుంటున్నది మాట స్వేచ్ఛ మాత్రమే. నా పెదవులపై తడుముకుంటున్న ఆ తప్పిపోయిన స్వరానికి పునర్జన్మనిచ్చే దయమాత్రమే ఇస్తారు కదూ. శీర్షిక జ్ఞాపకాల వసంతం. నువ్వు అమృతవాక్యమై నా జీవితంలోకొచ్చిన క్షణం నాకెప్పటికీ గుర్తే. ఓ ఆకుపచ్చటి నిమిషాన ఒక్కటైన మన బంధం తీరంలేని నావల ఎన్నో వసంతాలను చూసింది. మన ప్రేమలో మిగిలింది మాటల చప్పుడు మాత్రమే కాదు, మనసు తడిసిన జ్ఞాపకాల జావళి కూడా. కాటేసిన కాలం ఒక్కసారిగా నిన్ను దూరం చేస్తే బతుకు వీణ తెగిన తీగై శోకతప్తమైంది. ఓ నిస్తేజపు పంజరంలో చిక్కుకున్న నాకు పచ్చటి గతపు స్మృతులే వెచ్చదనాన్నిచ్చాయి. మన బంధం ఓ విరిగిన స్వప్నమై మదిలి తొలుస్తుంటే ఒంటరి పక్షినై ఎదురుచూస్తున్నా. ఆకు కదలినా తుమ్మిద వాలిన నీ పొలమరింతే. చీకటి నీడల్ని చూసి అలసిన నా కళ్లకు ఓ వెలుగురేఖై ఎప్పుడు కనిపిస్తావో. నీ ఉనికి పచ్చని పాటై నన్ను హత్తుకునేదెప్పుడో. గతిస్తున్న నా ఎదకు ఓ ఓదార్పు గీతమై ఎప్పుడొస్తావో. శీర్షిక సవ్యసాచి. అమ్మ ప్రేమ అక్షయపాత్రలా ఎంత పంచినా ఇంకా మిగులుతూనే ఉంటుంది. అమ్మే ఓర్పుకు మారుపేరైతే అక్క చిరునామానే. వేగువంటిన వెలుగును వంటింట్లో వెలిగించి పారవశ్యపు పరిమాణాన్ని పదుగురికి పంచేది. అమ్మ ఇంటనున్న పడమటిల్లు ఆహార పదార్థాలకు నెలవు. అమ్మ చేతి షర్బత్ ఎప్పటికీ మరువలేని ఓ రుచి. ఎంత నెమ్మదితనం, ఎంతటి సామర్థ్యం! నిత్యాగ్నిహోత్రంలా నిత్యం వెలుగుతూ ఉండేపోయి వచ్చిపోయే బంధుజనం. ఇల్లంతా సందడి. సవ్యసాచిని తలపించే నేర్పు ఒక్క అమ్మకే సొంతం. కాలం కాటువేసి తాతకు పక్షవాతమొస్తే 12 ఏళ్లు మామగారిని పసిపిల్లాడిలా చూసిన తీరు అద్భుతం. అంతటి ప్రేమైకమూర్తి, సహనశీలి అమ్మ, చదువులేని సరస్వతి. తన కథలతో రాలిపోతున్న రాత్రికి రంగులద్దేది. ఒడ్డెరుగని ఓపికున్న జీవనది అమ్మ. అమ్మ ధైర్యం నాన్న. ఆ ధైర్యం పోయాక దైన్యంగా బతికి ఏడుస్తున్న అమ్మ నాకెప్పటికీ గుర్తే. శీర్షిక నాన్న, నీ నీడలోనే నేను. నన్ను నడిపిన నీ చేయి వెనక్కు తీసుకున్నా నీ నీడ మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంది నాన్న. చీకటిలో దారిచూపిన వెలుగు నీవే, వెలుగులో నడిపిన నిశ్శబ్దమూ నీవే. నాకు మాటలు నేర్పిన

నీ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. నాకు భయం వేసినప్పుడు నీ చూపులో ధైర్యాన్ని చూశాను. నీ శ్రమను చెమటగా చేసి పట్టెడన్నం కోసం మాకై పరితపించిన నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే చూశాను. తగిలిన దెబ్బలు, పగిలిన మనసు నిన్ను రాటుదేలలా చేస్తే మాకు మాత్రం మమతనే పంచావు. నీ అడుగులు మట్టిలో మగ్గినా మాకు ఆకాశాన్ని చూపించావు. నీ కలలు మాలో మొలకెత్తించావు. ఆశ ఆశయం నువ్వై దారి చూపావు. నీ భుజంపై కూర్చొని లోకాన్ని చూశాను. నలుగురి భుజాలపై నువ్వు వెళ్లడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నా. నాన్నా, నీలాంటి మనిషి మరొకరు లేరు. నీ ప్రేమను ఎలా కొలవగలను? నువ్వు లేనింట్లో వేదనే వినిపిస్తుంది. నీ కుర్చీ మీద జ్ఞాపకం పావురమై ఎగురుతోంది. నీ ప్రేమ ఊపిరై మా చుట్టూ తిరుగుతోంది. ఇందరు తిరుగుతున్న ఈ భూమి మీద నువ్వెప్పుడు కనిపిస్తావు నాన్నా? శీర్షిక ట్రాన్స్జెండర్స్. ఎదురుచూస్తున్నా, మేము మనుషులమే అనే గుర్తింపు కోసం. వెటకారపు మాటలతో, వ్యంగ్యాస్త్రాలతో మమ్మల్ని అవహేళన చేసే ఈ సమాజంలో మేమేంటని అడిగే హక్కు కోసం ఎదురుచూస్తున్నా. మనిషిని మనిషిగా గుర్తెరిగే మానవత్వపు జాడ కోసం. శారీరక అవసరాలకు అడ్డురాని లింగభేదం సమాన హోదా కావాలంటే మాత్రం అడ్డొస్తుందా? ఎందుకీ వైరుధ్యం? అవకరం మనిషికే గాని మా మనసులకు లేదే. తరతమ భేదాలు లేవన్న ఈ సమాజంలో ఈ తారతమ్యాలెందుకు చూపుతున్నట్లు? మీ మానసికానందానికి మేం మరమగ్నమవుతున్నాం. జీవనభృతి కోసం జీవం చచ్చి బ్రతుకుతున్నాం. ఎదురుచూస్తున్నా ఈ మూఢజాతిని సృష్టించిన ఆ మానసిక దౌర్బల్యుడి కోసం. మీ సమాజంలో మాకు చోటు కోసం ప్రశ్నిస్తున్నా మా స్థానమేంటని. ఆడపిల్ల కన్నీటి చారికల మధ్య కాటుక నలుపుదనం మౌనరాగాన్నే ఆలపిస్తుంటే ఆ నలుపు ఎరుపుదనాన్ని సంతరించుకుని ప్రాణాల్నే హరిస్తుంది. ఆడవారి మానవ ప్రాణాలకు కాగితపు పడవకున్న విలువ కూడా మృగ్యమేనా? భద్రమైన బంధాలు బరితెగిస్తుంటే మానవ మగ మృగాళ్ల మధ్య ఆడపిల్ల లేడిపిల్లేనా? బతుకు బంధాలు బలహీనమై బయట తిరగాలంటేనే భయమై, సాటి మనుషులంటేనే నరకప్రాయమై, సంతోషాలు ఆవిరై అల్లకల్లోలమైన బ్రతుకులు అస్తవ్యస్తమై అస్తమించాల్సిందేనా? ఆడా మగ మధ్య ఈ అంతరాలెందుకు? ప్రతి జీవికి బాధలు బాధ్యతలు బంధాలు ఒకటేగా, మనస్సు స్పందన కూడా ఒకే రకమేగా. మరెందుకీ తారతమ్యం? ఎక్కడికి పోతుంది మన గమ్యం? ఇలాంటి పరిస్థితుల్లో ప్రగతి సాధ్యమా? మనసు తెరచి ఆలోచించు. ప్రతి చోట ఆడపిల్ల అవసరం ఎంతైనా ఉంది. ఎవరి గొప్ప వారితే ప్రకృతి, పురుషుడు ఎప్పుడూ అవసరమే. ఒకరు లేనిదే మరొకరు ఎక్కడున్నారు? యోచించండి. శీర్షిక నది ఇంకా ప్రవహిస్తుంది. పాత గాయాలపై కొత్త సూర్యుడు ఉదయించినప్పుడు మట్టిలోంచి లేచే వాసనలా నది ఊపిరి తీసుకుంటుంది. ఆమె కన్నీరు కాదు, కాలం చీల్చిన మనసుల ప్రవాహం. చెమటతో తడిసిన కూలీ నవ్వులోనూ, చౌరస్తాలో బొమ్మలమ్మే బాలిక కళ్లల్లోనూ ఆమె చిరునవ్వు తళుక్కున మెరుస్తుంది. రాయిని కదిలించే శబ్దమా ఇది, లేక అశక్తుడి గుండె చప్పుడా? నది పాడుతోంది, పాడుతూనే ఉంది. తిరిగినా విరిగినా జీవితం ఇంకా సజీవమే. ప్రవాహంలో తేలే ప్రతి కళ మనసుని చినుకులా తడుముతుంది. తీరం నశించినా, దిశ మారినా నది తిరిగి తన పాదాలను నేలపై ఉంచుతుంది. అదే మానవతా జాడ. ఆమె చేతిని చేరిన చల్లని గాలి శిశిరాన్ని మింగిన వసంతంలా పచ్చగా నవ్వింది. ప్రతి నీటిబొట్టు ఒక మనిషి కథ, ప్రతి అల ఒక పునర్జన్మ. కాలం ఎండినా ఆమె గర్భంలో ఆశ ఇంకా చిగురిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నది ఇంకా ప్రవహిస్తుంది, మనిషి ఇంకా ప్రేమించగలడు. శీర్షిక అర్ధాకలి. అభివృద్ధి వైపు అడుగులేస్తున్న భారతంలో అన్నానికి అలమటిస్తున్న బాల్యం. అప్పుడప్పుడు పౌర్ణమి చంద్రునిలా అరచేతిలో పలకరిస్తున్న అన్నపు ముద్ద అర్ధాకలితో కడుపు నింపుకోవాలని శాసిస్తోంది. స్వార్థబుద్ధి కలిగిన ప్రభుత్వ పథకాలతో పేదల బతుకులు నిండేదెప్పుడు? పట్టెడన్నపు పరిచయం కోసం ఈ పడిగాపులెప్పటి వరకు? నిన్నటి ఉదయాలు రేపటి ఆశలై చితికిన బతుకుల్లో వెలిగేదెప్పుడు? అస్తమానూ అస్తమిస్తున్న పేదోడి బతుకుల్లో ఏ తూర్పు ఉదయిస్తుంది? పిలిచే మరో ప్రపంచపు ఆకలి తీర్చేదెవ్వరు? ఏ మండుతున్న నిండు మనసులలో ఈ ప్రశ్న పుడుతుంది? తెలిసేదెవ్వరికి? ఈ బతుకులు మారేదెన్నటికి? శీర్షిక మాట్లాడడం తెలుసావాడికి? మాట అనేది శబ్దం కాదు, హృదయం నుంచి బయలుదేరిన శ్వాస. చాలామంది మాట్లాడతారు, విన్నవారు మాత్రం మౌనమవుతారు. ఎందుకంటే మాటల్లో మంచి లేకపోతే వాక్యాల పూలు పూయవు. మాట్లాడడం తెలిసినవాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అతను మాట్లాడకపోయినా ప్రేమని చెప్తాడు, సానుభూతిని రాస్తాడు, చూసే కళ్ళల్లో కవితలు రగులుతాయి. మాటతో గాయపరిచేవాడు

వెయ్యి పుస్తకాలు చదివినా వ్యర్థం. ఒక్క మాటతో గాయాన్ని నయం చేసేవాడు వేల నిశ్శబ్దాల విలువైనవాడు. మాట అనేది ఆయుధమా లేక ఆప్యాయత? దాన్ని ఎలా వాడతామో మన హృదయం చెబుతుంది. మాట మనసుకు సాంత్వన. మాటల జడిలో మానవత్వం తడిసినప్పుడు అదే నిజమైన సంభాషణ. అమ్మ నేర్పిన అక్షరాలు. నువ్వు పలికిన మాటలు సాయంత్రపు గాలిలా చల్లదనంగా తాకుతుంటే నా అడుగులకు నీ స్థైర్యం దారి చూపింది. జాబిలి తునకల నీవెంటే తిరిగిన నేను పల్లవిలేని పాటల నీ రూపంలో మునిగిపోయాను. మూ అన్న నా మాటల్లో పలక నీపై నిలబడి బలపం నేనై అక్షరాల మార్గం చూపించావు. పాలపొంగులాంటి కోపం, పండువెన్నెలాంటి ప్రేమ ఒకేసారి నువ్వే. నీ ఒడిలో దాగినప్పుడు నీ పరిమళ ముద్ర జ్ఞాపకమై ఎక్కడికెళ్ళినా నన్ను వెంటాడుతుంది. అద్దంలో నిజమే చెప్పే నువ్వు అక్షరాల సాక్షిగా ఓ జీవనదై నాలో ప్రవహిస్తున్నావు. శీర్షిక కొత్తేముంది. నిలకడలేని కాలరథం సాగిపోతూనే ఉంటుంది. ఎక్కిదిగేవాళ్లే మారుతుంటారు. ఆపేక్షలే లేని ఈ సాపేక్ష రోజుల్లో బంధాలన్నీ బరువైన గోళీలే, వాటం చూసి జారిపోతుంటాయి. వర్తమానమెప్పుడూ గతం మీదే ఆధారపడుంటుందనే నిజాన్ని ఒప్పుకొని మనోవైకల్యాలేవో మనసుకు అడ్డుపడుతున్నాయి. గుండెల్ని గుచ్చే మాటలన్నీ గుణపాలనే తోడు తెచ్చుకుంటాయి. కనపడనివ్వని రాతికన్నేదో అడ్డు వస్తుంది. చీకటంటని రేయినెప్పుడైనా చూసావా? మసకబడిన సంగతుల్ని మట్టుబెట్టి ఈరోజుని గెలిచే పనిలో పడు. లోకమెప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఆశల పల్లవి కొత్తరాగాన్నందుకుంది. దిగుల మేఘాన్ని తోసేస్తూ ఆకాశం హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. నిన్నటి నీడల్ని వీడిన కాలం కొత్త జాడల్ని వెతుక్కుంటోంది. మారేది వత్సరమూ వయసేగాని విధిరాతలు కావంటూ కాలపు పిట్ట జ్యోత్సం చెప్తుంది. శీర్షిక మతం గోడల వెనుక మనిషి. పచ్చగా ఉన్న ఆమె జీవితాన్ని కార్చిచ్చేయి కమ్మేసింది కాశ్మీరం. వందేళ్ల కాపురాన్ని మందుగుండుకు బలి చేసింది ఉన్మాదం. మతం కన్నా ముందు మనుషులమని గుర్తించక మతోన్మాద శక్తులు మారణహోమాన్ని సృష్టించాయి. మానవత్వాన్ని మరిచాయి. ప్రేమ పూలతో నిండిన నేలను ఎరుపెక్కించిన క్రూరత్వం. పిల్లల నవ్వులు గాలిలో కలిసిపోయి తల్లుల కన్నీళ్లు నదులై పారాయి. మనసులు గాయపడ్డాయి. కాని మానవత్వం చచ్చిపోలేదింకా. కొందరి చేతుల్లో ఆయుధాలున్నా ఇంకొంతమంది హృదయాల్లో దయా ఉంది. మతం గోడలు కూలిన రోజు పక్షులు స్వేచ్ఛాగీతం పాడతాయి. మళ్లీ కాశ్మీరం పచ్చగా నవ్వుతుంది. మళ్లీ మనసులు మానవత్వంతో తడుస్తాయి. ఎదురుచూడాలంతే. విజ్ఞానపు నెలవు. పుస్తకమది వేల ఆలోచనలకు పురుడొస్తుంది. మనసు పుస్తకమది గుండెను తడిపింది జ్ఞాపకాలతో. మదినున్న బరువును బాధను తీసేసే పుస్తకం మనసును ఓలలాడిస్తుంది. ఒంటరి వేళ జంటగా మారి పరవశింపజేస్తుంది. మమతల నెలవు, విజ్ఞానపు కొలువు పుస్తకం. సంగీత సాహిత్యాలు ఆ వాగ్దేవి స్వరూపాలే. అలసిన తనువును హాయినిచ్చు సంగీతం, బాధలోంచి భావుకతను పుట్టిస్తుంది సాహిత్యం. పాడాలనే ఉంది స్వరాలను శృతి చేసుకుని. పాటల తోటలో పల్లవొక్కటే, చరణాలే రెండుగా. విడిపోయిన మనసులకు కలిసి పాడే రాగముక్కటే. అలవోకగా అల్లేసిన బంధపు బాధ పాశాలతో మెలిపెట్టినప్పుడు అక్షరాలే నిక్షిప్త సంపదై జీవితాల్ని వెలిగిస్తున్నాయి. శీర్షిక కలత నింపుకున్న కనులు. చిప్పిల్లిన నీళ్లతో కలత నింపుకున్న కళ్ళనే అవి. వెతల బాపు దూరమింతుందో తెలియక మసకబారిన జీవితాన్ని చూపుడు వెలుతో తుడుస్తూ ఆశపడుతుంది. వసివాడని ఆశలతో పసిపాపనై నీ గుండెలను ఊగాలని. ఓదార్పు ఒంటరిదై నా జత కోరనుంటోంది. వెతికేదేదైనా కళ్లకు కనపడదే, కనపడేదేదైనా నిజమవదే. రంగు వెలసిన దృశ్యాలన్నీ రాజ్యమెలుతుంటే ఏకాంతంలో సైతం స్థిమితం కోల్పోయిన మనసు ఒంటరితనాన్ని చుట్టుకుంటుంది. స్వార్థపు బంధాల్ని భరించలేక గాయపు దేహాన్నై నా చుట్టూ ఓ నిశ్శబ్దపు సమాధి నిర్మించుకున్నా. పొరలు పొరలుగా పోగుబడిన దుఃఖం గుండె గుమ్మాన్ని దాటి గొంతులో చిక్కుకుంది. ఆపలేని అసక్తతతో నాతో నేనే పోరాడుతున్నా. ఓడిపోయిన జీవితం వెక్కిరిస్తుంటే కరుగుతున్న కాయపు దీపాన్నై చీకటిని వెలిగిస్తున్నా. శీర్షిక దీపమంటి మనసు. మనసు మురికి చేసుకుని ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగొస్తుందా? స్వార్థం అసూయలను భుజకీర్తులుగా చేసుకుని మసలినన్నాళ్ళు నీకే వెలుగు కనపడదు. వెన్న పేరుకుంటున్న వేళ కుండ పగలగొట్టినట్టు అహంకారం నిన్ను ఎటు కాకుండా చేస్తోంది. సహకారాన్ని స్వార్థం అనుకునే వేళ నీ వెంట నడిచేవారే ఉండరు. ఒంటరితనపు చురుకు వేలాడ్డం మానుకో. ఒకరి కోసం ఒకరుగా ముందడుగు వేస్తేనే

0: చలమ ఊరుతుందని తెలుసుకో. మనసు స్వచ్ఛంగా ఉంటేనే మౌనం మాధుర్యమవుతుంది. పరుల మంచి కోరితేనే మన జీవితం నక్షత్రదీపమవుతుంది. ఎదుటివారిలోనూ ఓ ఆత్మాభిమాన జ్వాల ఉంటుందని గ్రహించు. చిన్న మనసుతో పెద్ద వెలుగు రాదు. సమానత్వంలోనే సౌఖ్యముంటుంది. స్వార్థం దూరమైతే చీకటే వెలుగవుతుంది. అసూయ కరిగితేనే మనసు కార్తీక దీపమవుతుంది.
1: మీరింతవరకు శ్రీమతి కోసూరి జయసుధ గారి స్వీయ కవితలు విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: కార్యక్రమంలో ఇప్పుడు మిరపకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. మనం చేసే కూర కానీ లేదా పచ్చడి, పప్పు, ఏ పదార్థమైనా రుచిగా రావాలి అంటే సరైన కొలతలో కనుక ఉప్పు కారం వేస్తేనే అది సాధ్యమవుతుంది. అంటే ఉప్పు గాని కారం గాని అవి ఎక్కువైనా తక్కువైనా ఆ వంటలు రుచిగా మాత్రమే కాదు, తినడానికి కూడా సరిపోదు. ఇక కారం విషయానికి వచ్చినట్లయితే అది కారం పొడి రూపంలో కానీ లేదా పచ్చిమిర్చి లేదా పండుమిర్చిని మనం వాడతాము. ఈ మిర్చి కూరలో కారాన్ని ఘాటుని ఇవ్వడమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. అసలు ఈ మిరపకాయ యొక్క మూలాలు కనుక చూసినట్లయితే మొట్టమొదట మిరపకాయలు అమెరికాలో వెలుగుచూశాయి. యూరోపియన్లు అమెరికాకి వచ్చిన తరువాత ఈ మిరపకు సంబంధించిన అనేక రకాలు ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించబడ్డాయి. వీటిని ఆహారంతో పాటు ఔషధాల తయారీలో కూడా ఉపయోగించడం ప్రారంభమైంది. ఇక మన రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే గుంటూరు, పరిసర జిల్లాలు మిరప పంటకు ప్రసిద్ధిగాంచాయి. మిరపకాయలు ఘాటుగా ఉంటాయి. ఇవి అనేక రకాలలో, అనేక ఆకారాలలో, అలాగే రంగులలో కూడా కనిపిస్తాయి. కొన్ని జాతుల నుండి వచ్చే మిరపకాయలు ముదురు ఆకుపచ్చ రంగులో సన్నగా ఎక్కువ కారం కలిగి ఉంటాయి. మరికొన్ని మిరపకాయలు లేత ఆకుపచ్చ రంగులో లావుగా పొడవుగా ఉండి ఎక్కువ కారం లేకుండా ఉంటాయి. ఇంకా కొన్ని చాలా చిన్న చిన్నవిగా ఎరుపు రంగులో ఉంటాయి. చిన్నదే కదా అని మనం అనుకున్నట్లయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఒక చిన్న ఎర్ర మిరపకాయ ఘాటుతో మనల్ని గగ్గోలు పెట్టించడం ఖాయం. అంటే అది అంత కారంగా ఘాటుగా ఉంటుందన్నమాట. సాధారణంగా కొంతమంది మిరపకాయ అంటేనే భయపడిపోతారు. మిరపకాయ అనగానే నషాళానికి అంటే కారం, ఘాటు గుర్తుకు వస్తాయి. అలా అని కారం గనక లేకపోతే వంటలకు రుచి రాదు. పూర్వకాలంలో కారం కోసం మిరియాలను వాడేవారట. పోర్చుగీస్ వారు ఈ మిరపకాయలను భారతదేశానికి పరిచయం చేశారు. అప్పటి నుండి ఈ మిరపకాయలు మన ఆహారంలో భాగమైపోయాయి. అంతేకాదండి, మిరపను వంటలో వాడటమే కాదు, పండించడంలో కూడా మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ఈ మిరప క్యాప్సికం తరగతికి చెందిన మొక్కలకు కాసే కాయ. మిరపలో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం యొక్క తీవ్రతని బట్టే దాని యొక్క ఘాటు ఆధారపడి ఉంటుంది. ఈ ఘాటుదనం లాలాజలాన్ని ప్రేరేపిస్తుంది. ఈ లాలాజలంలో పిండి పదార్థాలను చక్కెరగా మార్చే క్లోమం ఉంటుంది. దీనివల్ల మనం తినే కారం చక్కగా జీర్ణం అవుతుంది. ఇక మిరపకాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, పీచు మరియు ఫోలేట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మిరపకాయలు శరీరంలో పేరుకుపోయినటువంటి విషతత్వాలను తొలగిస్తుంది. అంతేకాదు, పెద్ద ప్రేగులో ఉండే హానికర రసాయనాలను శుభ్రం చేస్తుంది. పచ్చిమిర్చిలో క్యాన్సర్ని నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడేవారు కూరల్లో కనుక పచ్చిమిరపకాయను లేదా పండుమిరపకాయను కనుక వాడటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా సైనస్ సమస్యలతో బాధపడేవారు కూడా పచ్చిమిర్చిని తిన్నట్లయితే అది మనల్ని కాపాడుతుంది.

0: మిరపలో ఉన్నటువంటి విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరచడంతో పాటు ఎముకలు, పళ్ల బలానికి కూడా సహాయపడుతుంది. ఇక దీనిలో ఉన్నటువంటి విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించేటటువంటి క్యాప్సేసియన్ అనే పదార్థం ఉంటుందని, దీనివల్ల గుండెకు రక్షణ కూడా కలుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇక మిరపకాయలో ఉన్నటువంటి క్యాప్సేసిన్ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి శరీరంలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. పండు మిరపకాయలు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే ఈ మిరపకాయలను వంటల్లో మాత్రమే కాకుండా పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా వేసుకుని తినడానికి చాలామంది ఇష్టపడతారు. అలాగే పచ్చిమిరపకాయలను మజ్జిగలో నానబెట్టి ఎండలో ఎండిపోయే వరకు ఉంచి తర్వాత డబ్బాలో నిల్వ ఉంచుకుంటారు. వీటిని మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలని అంటారు. వీటిని నూనెలో వేయించి పప్పులో కలిపి తింటారు. అలాగే తాజా పండు మిరపకాయలను పచ్చళ్లుగా చేసుకుని సంవత్సరం పొడుగునా ఉండేలా నిల్వ చేసుకుంటారు. కొందరు చపాతీలతో పాటు పచ్చి ఉల్లిపాయ, అలాగే మిరపకాయను కూడా తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఇలా మిరపకాయలను పళంగా తినడం కూడా చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే అది పండు మిరపకాయ అయినా పచ్చిమిరపకాయ అయినా ఏదైనా సరే తినడం వల్ల ఆరోగ్యం మన సొంతమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. పచ్చిమిరపకాయలు కనుక తాజాగా ఉండాలి అంటే మార్కెట్ నుండి తెచ్చుకున్న వెంటనే తొడిమెలను తీసివేసి తడి లేకుండా చూసుకొని ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నట్లయితే వారం వరకు కూడా అవి నిల్వ ఉంటాయి. ఈ మిరప ఘాటుకి భయపడకుండా ఆహారంతో పాటు వీటిని కూడా ఆస్వాదిస్తారని ఆశిద్దాం.
1: మీరింతవరకు మిరపకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: బిఐఎస్ నమ్మక.
5: శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమం వింటారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు. ముందుగా మఖే చిత్రం నుండి కేకే జి సాహితీ పాడిన పాట వింటారు. నీలేష్ మిశ్రా గీత రచన.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లౌరీస్ చిత్రం నుంచి రూప్ కుమార్ రాథోడ్, అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు. జావేద్ అఖ్తర్ గీత రచన.

శ్రోతలకొక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు.

కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జావేద్ అఖ్తర్ గీతానికి సోనూ నిగమ్ అల్కా యాగ్నిక్ పాట వింటారు రెఫ్యూజీ చిత్రం నుంచి.

0: కార్యక్రమాల తర్వాత ఇర్షాద్ కామిల్ గీతానికి రహత్ ఫతే అలీ ఖాన్ పాడిన సన్ ఆఫ్ సర్దార్ చిత్రం నుంచి పాట వింటారు.
1: ये जो हल

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. అందరూ ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

మొదటి ప్రశ్న ఏంటంటే, అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? ఇంకా తెలిస్తే ఈ సంవత్సరపు జనాభా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి? ప్రశ్న ఇంకోసారి, అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? తెలిస్తే జనాభా దినోత్సవపు ఈ సంవత్సరపు ఇతివృత్తం ఏంటి? మెసేజ్ చేయండి 8 6 6 2 4 8 8 8 1 2 నెంబర్కి.

అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. ఇంకా తెలిస్తే ఈ సంవత్సరపు జనాభా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి అని కూడా అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శేషాద్రి నెల్లూరు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ శ్రీకృష్ణ ఒంగోలు నుండి, ఇంకా కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు థీమ్ కూడా. ఇంకా గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, చల్లపల్లి నుంచి శివ దుర్గా, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్తోనే, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, సుదర్శన శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి బ్రహ్మచారి శ్రీరామదాసు అంజాచారి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి శ్రీవత్స అచ్యుత శశాంక్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భక్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే ఎవరు, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి శ్రీ వైష్ణవ్ ఋత్విక్ నేదునూరు కళ్యాణ్చారి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోల్ నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించారు ఒకసారి చెక్ చేసుకోండి, కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, ధవళ లక్ష్మీ నరసింహారావు నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తోనే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖ.

పట్టణం నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. చంద్రశేఖర్ కొల్హాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి. దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఇంకా ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వెంకటేష్ శ్యామల అయాన్స సియోనా నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా రామయ్య వీళ్ళందరూ. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజ్లీ వెంకటేష్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్తోనే. లతా ఉయ్యూరు నుంచి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సూనాభాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుల్లోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరంటే జయలక్ష్మి వెలవర్తిపాటి సత్యనారాయణ వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి. ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి జబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని వీరందరూ కరెక్ట్ ఆన్సర్. శరత్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. మీ పేరు కరెక్టేనండి, కొంచెం స్పెల్లింగ్ చూసుకోండి. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కపురం శివాజీ నగర్ నుండి టైలర్ ముస్తాన్వలి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దాయిదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వలగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్హాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. టెలసీను వావెళ్ళ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం తెలిస్తే మెన్షన్ చేయండి. ఈ సంవత్సరపు జనాభా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి, ఇది ప్రశ్న. నల్గొండ జిల్లా నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం డేట్ అయితే కరెక్ట్గానే పంపించారు, మంత్ అయితే నాకు అర్థం కాలేదు, ఒకసారి చూడండి. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్మిత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాపిన్నపాలెం సూర్యనారాయణ ఈశ్వరం క్రాంతి కుమార్ అశోక్. ఇంకొక మెసేజ్ వచ్చింది చూసేద్దాం. ఓకే. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, ఇంకా ఈ సంవత్సరపు ఇతివృత్తం ఏంటి అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జూలై 11. న్యాయమైన ఇంకా ఆశాజనకమైన యువత తాము కోరుకునే కుటుంబాలను సృష్టించుకునేలా సాధికారత కల్పించడం అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఈ సంవత్సరం జనాభా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఇంకా ఆన్సర్లు వచ్చేస్తున్నాయి చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆర్ఎన్బిఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతిక సిరి గాహ్న స్నిగ్ధ లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం.

దేవంగా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి ఇందాకడ పంపించారు, నేను చదివేశాను. ఇదన్నమాట సంగతి. ఇక రెండవ ప్రశ్న, ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు? ప్రశ్న ఇంకోసారి, ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న మీకోసం ఇంకోసారి, ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు?

ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి చూసేద్దాం. ఇందాకడ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు అడిగిన ప్రశ్నకి సమాధానాలను పంపించేశారు. కరెక్ట్ ఆన్సర్తో ఎవరంటే నెల్లూరు జిల్లా నుంచి, బుజ్జిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలే గారు, కర్నూలు బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్, బండారు త్రిమూర్తుల గుప్తా, నల్లబిల్లి వెంకట్రెడ్డి, కుంచివాన్పేట నుంచి కుంచి రామ్మూర్తి, గురుశంకర్, అణువుల మోహన్, నెల్లూరు ధనలక్ష్మీపురం.

నుంచి మహమ్మద్ రఫీభాయ్, ఇస్మాయిల్ భాయ్, ఖాదర్ బాషిభాయ్ వీళ్ళందరి పేర్లు కలిపి పంపించేశారు. నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్తో శ్యామ్ నెల్లూరు నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, అశోక్, రమ్య, దినకర్, దేవాంశు, శ్రీకృష్ణ, ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్, ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, సుదర్శనం పెరుమాళ్, శ్రీవాణి, ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్పి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఖుష్వంత్ ఓకే. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే బత్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట, శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. పండాల లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. వెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్, చంద్రశేఖర్, కొల్లాపూర్, నాగర్, కర్నూలు జిల్లా నుంచి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరంటే శ్రీనివాస్ సామ్లా గజ్వెల్ నుంచి. కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంజువాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి. గుండుగోలను తంగళ్లపల్లి నుంచి ముకుందాచార్యులు, శేషకుమారి, రవికుమార్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా, సికింద్రాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి. ఇంకా ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ జిల్లా చంద్రపురి నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రిణి, జస్విత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి, రఘువీర్ సింగ్ సుగుణాభాయ్ ఏలూరు నుంచి. నెల్లూరు జిల్లా దగధర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామ్ని, వసుంధర, తుమ్మా, పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలి, ఫాతిమా, రాంగ్ ఆన్సర్ అండి, నాకు అర్థం కాలేదు, ఒకసారి ట్రై చేయండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. స్లోలో కొన్ని వచ్చేస్తూ ఉంటాయి, మీరు క్యాచ్

చేయాలి. ఓకే, సీతా కళ్యాణి హిల్స్ కాలనీ, నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శరత్ రెడ్డి పాపినపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖుష్వంత్ సింగ్. ట్రైన్ టు పాకిస్తాన్ అనే నవలను 1956 సంవత్సరంలో ప్రచురించారు.

ట్రైన్ టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఖుష్వంత్ సింగ్. ట్రైన్ టు పాకిస్తాన్ అనే నవలను 1956 సంవత్సరంలో ప్రచురించారు. ఈ రచయిత ఖుష్వంత్ సింగ్ రాసిన చారిత్రక నవల 1947 ఆగస్టులో జరిగిన భారతదేశ విభజనను మనో మజ్రా అనే ఒక కల్పిత సరిహద్దు గ్రామం దృష్టికోణం నుంచి వివరిస్తుందంట ఈ నవల. విభజనను కేవలం దాని చుట్టూ ఉన్న రాజకీయ సంఘటనల కోణంలో మాత్రమే చిత్రీకరించకుండా ఖుష్వంత్ సింగ్ లోతైన స్థానిక దృష్టితో పరిశీలిస్తారు. ఆ సంఘటనకు వాస్తవికత, భయానకత, విశ్వసనీయతను తీసుకువచ్చే మానవ కోణాన్ని ఆ నవలలో అందించారన్నమాట. ఇది సంగతి. ఇంకా రెండు మెసేజెస్ వచ్చాయి, చూసేద్దాం. మార్కపురం శివాజీ నగర్ నుండి టెల్లర్ మస్తాన్ మళ్ళీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి యలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ఈమాందారీ కా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
3: నమస్తే అధ్యాపికాజీ.
4: ఆశీర్వాద్. ఆవో భాష్వంత్ బైటో.
3: ఆజ్ ఆప్ కౌన్ సా పాఠ పఢాయేంగే అధ్యాపికాజీ?
4: ఆజ్ హమ్ దయా, పరోపకార్, వినయ్, ఈమాందారీ ఆది నైతిక గుణ్ ఔర్ ఉన్సే మిల్లే వాలే ఫల్ కే బారే మే జానేంగే. ఈరోజు మనం దయా, పరోపకారం, వినయం, నిజాయితీ లాంటి నైతిక గుణాల గురించి మరియు వాటిని ఆచరించడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఆస్ హమారా పాఠ కా నామ్ హై ఈమాందారీ కా ఫల్. ఈరోజు మన పాఠం పేరు నిజాయితీ, దాని యొక్క ఫలితం. అచ్చా, అబ్ తుమ్ పడ్నా షురూ కరో.
3: జీ అధ్యాపికా జీ, దయా, పరోపకార్, వినయ్, సేవ, ఇమాందారి, నైతిక గుణ్ కహలాతే హే. ఉన్కే ఆచరణ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హే. ఇస్కా ఫల్ మహాన్ హోతా హే.
4: అచ్చా సునో, దయా, పరోపకారం, వినయం, సేవ చేయటం, నిజాయితీగా ఉండటం లాంటి గుణాలను నైతిక గుణాలు అని అంటాం. వీటిని ఆచరించడం వల్ల మనిషి యొక్క జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. ఇలా జీవించడం వల్ల దాని యొక్క ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. ఈరోజు మనం ఇలాంటి ఒక కథను చదువుకోబోతున్నాం. అచ్చా అప్పాడు.
3: ఏక్ లకడహారాత వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయోం కాట్ వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయా కాట్ రహాత అచానక్ ఉస్కి కుల్హారీ నదీ మే గిర్ గయి. ఇసే దేకర్ వహ్ రోనే లగా.
4: అచ్చా సును, ఒక లక్కడిహార అంటే కట్టెలు కొట్టుకునేవాడనమాట. అతను నదీకే కినారే అంటే నది ఒడ్డిన కట్టెలు కొట్టుకునేవాడు. ఎక్కడ అంటే జంగల్ మే, అడవిలో. అతను ఉన్ లక్కడియోంకో బేచ్కర్ అప్నా జీవన్ బితాతాత. అతను ఆ కట్టెలను అమ్ముకొని తన జీవితం గడిపేవాడు. అంటే ఆ కట్టెలను అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో తనకి కావాల్సినవి కొనుక్కొని జీవితం గడిపేవాడు. ఏక్ దిన్ వహ్ నదీకే కినారే లక్కడియా కాట్ రహాత. ఒకరోజు అతను నది ఒడ్డున ఎప్పటిలాగే కట్టెలు కొట్టసాగాడు. అచానక్ ఉస్కి కుల్హాడి నదీమే గిర్ గయి. అచానక్ అంటే అకస్మాత్తుగా. ఒక్కసారిగా ఉన్నట్లుండి అతని చేతిలోని గొడ్డలు వెళ్ళి నదిలో పడిపోయింది. ఇసే దేఖకర్ వహ్ రోనేలగా, దాన్ని చూసి అంటే ఆ గొడ్డలి నదిలో పడిపోవటం చూసి అతను ఏడవసాగాడు. ఎందుకంటే గొడ్డలే కదా అతని జీవితానికి ఆధారం. అచ్చా బాగే పడో.
3: లకడహారీకో దేకర్ నదీకి దేవి జల్సే బాహర్ ఆయి. దేవినే లకడహారీసే రోనే కా కారణ్ పూచా. లకడహారీనే కహాకి దేవి మా మేరీ కుల్హాడి నదీమే గిర్ గయి. యహీ మేరీ జీవన్ కా ఆధార్ హే. దేవి మాకో ఉస్పర్ దయా ఆయి. దేవినే ఉస్కో సోనేకి కుల్హాడి దిఖాయి. లకడహారే నే కహాకి యహీ మేరీ నహీ హే.
4: యహ్ మేరీ నహీ హే. అచ్చా సును, లకడహారే కో దేఖకర్ నదీకి దేవి జల్ సే బాహర్ ఆయి. కట్టెలు కొట్టుకునేవాడు అలా ఏడుస్తూ ఉండేసరికి నదీకి దేవి అంటే జలదేవత నీటి నుంచి బయటకు వచ్చింది. దేవీనే లకడహారేసే రోనేకా కారన్ పూచా. ఆ దళదేవత కట్టెలు కొట్టే వాడిని ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి అని అడిగి తెలిసింది. లకడహారేనే కహా కి అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, దేవీమా మేరీ కుల్హాడి నదీమే గిర్గయి. దేవీమా తల్లి, నేను కట్టెలు కొడుతుంటే నా గొడ్డలి నదిలో పడిపోయింది.

టు పాకిస్తాన్ నవల రచయిత ఎవరు అని అడిగాను, దానికి ఆన్సర్ కూడా చెప్పేసుకున్నాం. ఇంకో మెసేజ్ వచ్చింది, ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. ఇది ఈరోజు యువలయ. రేపు సాయంత్రం యువలయలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: ఇది మేరే జీవన్ కా ఆధార్ హే, ఆ గొడ్డలే నాకు జీవనాధారం. ఎందుకంటే ఆ గొడ్డలతో కొట్టిన కట్టెల వల్లే నాకు నా ధనం లభిస్తుంది. దేవికు ఉస్పర్ దయా ఆయి, అతను మాటలు విన్న జలదేవతకు అతని పట్ల దయగలిగింది. దేవినే ఉస్కు సోనేకి కుల్హాడి దికాయి. అప్పుడు జలదేవత నీటిలోకి వెళ్ళి సోనేకి అంటే బంగారపు గొడ్డలిని తీసుకొచ్చి అతనికి చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అందుకు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, యహ్ మేరీ నహి హే, ఇది నాది కాదమ్మా అన్నాడు. అచ్చా బాగే పడో బాష్వంత్.
1: దేవి ఫిర్ జల్ కే అందర్ గయి, జల్ సే బాహర్ ఆకర్ దేవినే చాందీకి కుల్హాడి దికాయి. లకడహారేనే కహా కి యహ్ బి మేరీ నహి హే, తీసరి బార్ లోహే కి కుల్హాడి దికాయి. లకడహారేనే కహా కి హా యహీ మేరీ కుల్హాడి హే.
0: అచ్చా సును, దేవి ఫిర్ జల్ కే దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళింది. జల్ సే బాహర్ ఆకర్ నీటి నుంచి బయటకు వచ్చి దేవినే చాందీకి కుల్హాడి దిఖాయి. ఈసారి జలదేవత వెండితో, చాందీ అంటే వెండి, వెండితో చేసిన గొడ్డలిని చూపించి, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. లకడహారేనే కహా యహ్ బి మేరీ నహి హే. అప్పుడు కట్టెలు కొట్టుకున్నవాడు అన్నాడు కదా, ఇది వెండితో తయారు చేయబడ్డది, ఈ గొడ్డలు కూడా నాది కాదు అన్నాడు. తీసరి బార్ అంటే మూడోసారి దేవినే లోహేకి అంటే ఇనుముతో తయారైన కుల్హాడి దికాయి. ఈసారి జలదేవత ఇనుముతో తయారైన గొడ్డలిని చూపించి, ఇదేనా నీది అని అడిగింది. అప్పుడు లక్కడహారేనే కహా హా యహీ మేరీ కుల్హాడి హే. అప్పుడు కట్టెలు కొట్టేవాడు అన్నాడు కదా, తల్లి ఇదే నా గొడ్డలి అని ఆనందంతో చెప్పాడు. అంటే అతను దేవత చూపించిన బంగారు వెండి గొడ్డళ్లకు ఆశపడకుండా నిజాయితీగా తన అసలైన ఇనుప గొడ్డల్ని మాత్రమే తనది అని ఒప్పుకున్నాడు. అచ్చా అబ ఆగే పడో.
1: దేవినే కహా కి మే తుమారి ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూం, ఇస్లియే యే తీనోం కులాడియోం లేలో లకడహారేనే దేవికో ప్రణామ్ కియా, ఖుషీ సే తీనోం కులాడియోం లేకర్ చలా గయా. ఇస్ కహానీ సే యహ సీఖ్ మిల్తీ హై కి ఇమాందారీ కా ఫల్ మీతా హోతా హై.
0: అచ్చా సునో, దేవినే కహా కి మై తుమ్హారి ఈమాందారీ సే బహుత్ ఖుష్ హూం. అప్పుడు జలదేవత అంది కదా, నేను నీ నిజాయితీకి చాలా సంతోషిస్తున్నాను, ఇసిలియే ఏ తీనోం కుల్హాడియా లేడు, అందుకని ఈ మూడు గొడ్డళ్లను నీవే తీసుకో, నీలో స్వార్థం లేదు, అందుకని ఈ మూడింటిని నీకే కానుకగా ఇవ్వదల్చాను అంది జలదేవత. లక్కడహారే దేవికో ప్రణామ్ కియా. అప్పుడు ఈ లక్కడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడు ఆ దేవతకు సంతోషంతో నమస్కరించి ఆ మూడు గొడ్డల్ని తీసుకున్నాడు. కుషీసే తీనోం కుల్హాణియా లేకర్ చలాగయా, ఆ మూడింటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇస్ కహానీసే యహ సీక్ మిల్తీ హే కి ఈమాందారి కా ఫల్ మీటా హోతా హే. ఈ కథ నుంచి మనకి సీక్ అంటే నీతి ఏంటంటే, నిజాయితీగా ఉండే వానికి ఫలితం తీయగా గొప్పగా ఉంటుందని. పార్ట్ సమజ్ మే ఆగయా బాష్వంత్
1: జీ? అధ్యాపికా జీ,
0: కహానీ సే క్యా సీక్ మిల్తీ హై?
1: కహానీ సే యహ సీక్ మిల్తీ హై కి ఇమాందారి కా ఫల్ మీతా హోతా హై.
0: అచ్చా అబ్ కఠిన శబ్దం కే అర్థ లిఖేంగే, దయా దయగా ఉండడం,
1: దయా దయగా ఉండడం,
0: పరోపకార్ ఇతరులకి సాయం చేయటం,
1: పరోపకార్ ఇతరులకు సహాయం చేయడం,
0: సేవా సేవ చేయటం,
1: సేవ సేవ చేయడం,
0: ఈమాందారి నిజాయితీగా ఉండడం,
1: ఈమాందారి నిజాయితీగా ఉండడం,
0: జంగల్ అడవి,
1: జంగల్ అడవి,
0: మీటా తీయని,
1: మీటా తీయని,
0: చాందీ వెండి,
1: చాందీ వెండి,
0: సోనా బంగారం,
1: సోనా బంగారం,
0: లక్కడహారా కట్టలు కొట్టుకునేవాడు,
1: లక్కడహారా కట్టలు కొట్టేవాడు.
0: అచ్చా అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ,
0: జంగల్ మే క్యా క్యా మిల్తే హై?
1: జంగల్ మే లకడియం కయీ తరహ కే ఔషధ జడీ బూటియం ఆది మిల్తీ హై.
0: అచ్చా పరియోం కే బారే మే తుమ్ క్యా జాన్తే హో?
1: పరియోం బహుత్ సుందర్ హోతీ హై, వహ స్వర్గ సే ధర్తీ పర్ ఉడ్తీ హుయీ ఆతీ హై.
0: అచ్చా పాఠ్ కా సారాంశ్ ఏక్ బార్ దేఖేంగే. ఏక్ లకడహారే కి కుల్హాడి నదీ మే గిర్ గయి, ఒక కట్టెలు కొట్టేవాని గొడ్డలి కట్టెలు కొడుతుండగా నదిలో జారి పడిపోయింది. నదీకి దేవినే ఉసే సోనే ఔర్ చాందీకి కుల్హాడియా దిఖాయి.

0: అప్పుడు ఆ నదిలో ఉండే జలదేవత అతనికి బంగారం మరియు వెండితో తయారు చేసిన గొడ్డళ్లను చూపించి, ఇవేనా నీవి అని అడిగింది. లేకిన్ ఉస్నే ఈమాందారీసే అప్పని కుల్హాడీహి మాంగి, కాని అతను చాలా నిజాయితీగా తన ఇనుపగొడ్డలినే అడిగాడు. ఇస్సే ఉసే తీనోం కుల్హాడియా ఈనామ్ కే రూప్మే మిలి, అతని నిజాయితీకి ప్రతిఫలంగా 3 గొడ్డళ్ళు అతనికి బహుమతిగా లభించాయి. ఇస్సే యహ సీఖ్ మిల్తీ హై, దీనివల్ల మనకి ఏం నీతి లభిస్తుందంటే, ఈమాందారి కా ఫల్ మీఠా హోతా హై, నిజాయితీగా ఉండడం వల్ల దాని ఫలితం చాలా తీయగా గొప్పగా ఉంటుందని. అచ్చా అబ్ కుచ్ భాషాంశ లిఖేంగే, పహలే పర్యాయవాచి శబ్ద లిఖేంగే. జల్ పానీ నీర్,
1: జల్ పానీ నీర్.
0: జంగల్ వన్ కానన్,
1: జంగల్ వన్ కానన్.
0: లకడి డండా కాట్,
1: లకడి దండా కాట్.
0: మీఠా మధుర్ రసీల,
1: మీఠా మధుర్ రసీల.
0: కుష్ సంతోష్ ఆనంద్,
1: కుష్ సంతోష్ ఆనంద్.
0: అచ్చా అబ్ విలోమ్ శబ్ద లిఖేంగే, బాహర్ అందర్,
1: బాహర్ అందర్.
0: గిరిన ఉటున,
1: గిరిన ఉటున.
0: ఈమాన్ బేఈమాన్,
1: ఈమాన్ బేఈమాన్.
0: అపనా పరాయ,
1: అపనా పరాయ.
0: ఆన జాన,
1: ఆన జాన.
0: అచ్చా అబ్ కుచ్ వ్యాకరణాంశ దేఖేంగే.
1: జీ అధ్యాపికా జీ,
0: ఇస్ పాట్ మే హమే సంజ్ఞా కే బారే మే బతాయా గయా. ఈ పాఠంలో మనకి సంజ్ఞ అంటే నౌన్ నామవాచకం గురించి ఇవ్వబడింది. ఇస్కి పరిభాష, కిసీ వ్యక్తి స్థాన్ గున్ భావ్ యా వస్తు కే నామ్ కో సంజ్ఞా కహతే హై. సంజ్ఞ నిర్వచనం చూద్దాం. సంజ్ఞ అంటే నామవాచకం. కిసీ వ్యక్తి ఎవరి పేరైనా, స్థాన్ ప్రదేశం, గున్ లక్షణాలు, భావ్ భావాలు, లేక వస్తువు యొక్క పేరును తెలిపేదాన్ని సంజ్ఞ అని పిలుస్తాము. ఉదాహరణకి మోహన్, లడక, ఢిల్లీ, పానీ, మేస్, ధర్మ్ ఆది. అబ్ మే కుచ్ వాక్య పూచుంగి, వాక్యమే సంజ్ఞా శబ్ద పహచాన్ కర్ బతానా.
1: జీ అధ్యాపికా జీ,
0: సబ్ ధర్మ్ అచ్చే హోతే హై, ఇస్మే సంజ్ఞా శబ్ద క్యా హై?
1: ధర్మ్ సంజ్ఞా శబ్ద హై.
0: దీపా గాతి హై, ఇస్మే
1: దీపా సంజ్ఞా శబ్ద హై.
0: వే విజయవాడా మే రహతే హై,
1: విజయవాడా సంజ్ఞా శబ్ద హై.
0: యహ మేరీ కుల్హాడీ నహీ హై, ఇస్మే
1: కుల్హాడీ సంజ్ఞా శబ్ద హై.
0: అచ్చా బాష్వంత్, ఆజ్ కా పాఠ యహీ సమాప్త కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు ఈమాందారీ కా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
4: శ్రోతలకు ఒక ప్రకటన. పోలియో రహిత భారత నిర్మాణంలో ఈ ఆదివారం మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించగలరు. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం అంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కె. నాగేంద్రమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా అర్జిత్ సింగ్ పాడిన రౌడీ ఫెలో చిత్రం నుంచి ఈ పాట. సంగీతం సన్నీ ఎంఆర్, సాహిత్యం కృష్ణ చైతన్య.

0: వెల్కమ్ టు యువవాణి. ఈరోజు యువవాణి కార్యక్రమంలో వన్ డే ఆర్జీగా గెలిచిన శ్రావణి గారితో చిట్ చాట్ విందాము.
1: హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం. మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని స్పెషల్ కాంపిటీషన్ నిర్వహించింది. అందులో ఎలక్యూషన్ కాంపిటీషన్లో గెలిచి తన దగ్గర ఉన్న ఎన్నో విశేషాలని మనతో పంచుకోవడానికి, వన్ డే ఆర్జేగా తన టాలెంట్ చూపించడానికి మన ముందు ఉన్నారు శ్రావణి. హాయ్ శ్రావణి.
2: హాయ్.
1: ముందుగా కంగ్రాచులేషన్స్ వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయినందుకు.
2: థ్యాంక్ యూ.
1: మీ హాబీస్ ఏంటి?
2: నా హాబీస్ రీడింగ్ బుక్స్.
1: రీడింగ్ బుక్స్? బుక్స్ చదువుతూ ఉంటారు?
2: ఎస్. వాచింగ్ టీవీ, ట్రావెలింగ్ విత్ ఫ్రెండ్స్.
1: ట్రావెలింగ్ విత్ ఫ్రెండ్స్? ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా?
2: టెంపుల్స్.
1: టెంపుల్స్? ఎప్పుడు గుళ్ళకి వెళ్తూ ఉంటారా?
2: ఎస్.
1: ఎప్పుడు రేడియోలో వింటుంటారు ఆర్జే మాటలు, కానీ ఈరోజు మీరే ఆర్జే సీట్లో కూర్చొని మైక్లో మాట్లాడుతున్నారు. మీ మాటలు ఎంతో మంది వింటున్నారు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్. అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది?
2: చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు ఎఫ్ఎం రేడియోలో వినడమే కానీ ఇదే ఫస్ట్, నేను చెప్తున్నది అందరూ వింటాం. సో ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ.
1: ఓకే, ఫస్ట్ టైం స్టూడియోలో మాట్లాడుతున్నట్టున్నావు, నీ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు ఈ వాతావరణం అంటే ఆఫీస్.
2: ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ నర్వస్, ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీ.
1: సో అన్ని కలిసి మిక్స్ అయి ఉన్నాయి. ఎలక్యూషన్ కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వడానికి మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా, అందులో ఏమైనా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా చెప్తారా మన ఆకాశవాణి గురించి?
2: ఇదివరకు టీవీ ఇవేమీ లేదు, కానీ ఈ ఎఫ్ఎం రేడియో అంటే ఆకాశవాణి ఉండడం వల్లే ప్రపంచంలో ఏం జరుగుతున్నా, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకోవడానికి ఒకే ఒక అవకాశం ఆకాశవాణి. సో దానివల్ల అందరికీ అన్నీ తెలుస్తుంది. ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా మెయిన్ కీ రోల్గా ప్లే చేసింది.
1: ఎలక్యూషన్ కాంపిటీషన్ అంటే అందరి ముందు స్పీచ్ ఇవ్వాలి. సో మీకు ఎలా అనిపించింది ఆ టైంలో, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే భయంగా ఫీల్ అయ్యావా?
2: అలా ఏం భయం అయితే ఏం లేదు, నేను చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది.
1: శ్రావణి గారు, మీకు సిటీ అంటే ఇష్టమా లేదా పల్లెటూరు అంటే ఇష్టమా?
2: సెమీ సిటీ సెమీ విలేజ్. అంటే విలేజ్లో అన్నీ దొరకవు కదా, సిటీలో విలేజ్ ఉన్నలాగా ఉండదు.
1: శ్రావణి గారు, ఫ్రెండ్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏంటి?
2: మంచి ఫ్రెండ్ దొరికితే లైఫ్ చేంజ్ అయిపోయింది.
1: మంచి ఫ్రెండ్ దొరికితే లైఫ్
2: సెట్ అయిపోయింది.
1: మరి మంచి ఫ్రెండ్ దొరకపోతే?
2: వదిలేసి ఇంకొకళ్ళని వెతుక్కోవాలి.
1: వాళ్ళని వదిలేసి ఇంకొకళ్ళని వెతుక్కోవాలి.
2: లైఫ్ ఇస్ డిపెండ్స్ అపాన్ ఫ్రెండ్షిప్.
1: మీరు బుక్స్ చదువుతున్నా అని చెప్పారు కదా, ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ బుక్స్ అంటే?
2: ఇదివరకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, టీచర్స్ ఇలా టైం పాస్ చేయడం కంటే బుక్స్ చదవడం మంచిది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా అయితే ఇండియా ఉంటుందో అలాగే బుక్స్ కూడా చదివే ముందు చదివిన తర్వాత మన లైఫ్ కూడా చాలా చేంజెస్ అవుతుంది. సో మనల్ని మనం గుర్తించుకోవచ్చు, ఎలాంటి ఫియర్ ఉండదు, భయం ఉండదు, మంచిగా సెల్ఫ్ గ్రోత్, పర్సనల్ సెల్ఫ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది బుక్స్ చదివిన తర్వాత. సో ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దట్.
1: ఎలాంటి బుక్స్ చదువుతూ ఉంటారు?
2: స్టోరీస్ బుక్స్.
1: ఎక్కువ స్టోరీస్ చదువుతూ ఉంటారు. మీ లైఫ్ లో జరిగిన ద బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా మాతో షేర్ చేసుకుంటారా?
2: రీజాయినింగ్ ద డిగ్రీ.
1: రీజాయినింగ్ ద డిగ్రీ అంటే డిస్కంటిన్యూ అయిపోయి మళ్ళీ జాయిన్ అయ్యారు. కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా?
2: చెప్తాను.
1: ఒకరోజు టీచర్ గా మారితే విద్యార్థులకు హోంవర్క్ ఇస్తారా లేదా?
2: ఇవ్వను.
1: ఎవరు?
2: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటో అని చెప్తాను.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏంటో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం ఉంటే ఏ పేరు పెట్టుకుంటారు?
2: నాకు నచ్చిన దేవుడు పేరు పెట్టుకుంటాను.
1: దేవుడు పేరు పెట్టుకుంటారు. మీరు ఇప్పుడు వన్ డే ఆర్జే అయ్యారు కదా, అలాగే వన్ డే సీఎం అయితే మీరు మొదట చేసే పని ఏమిటి?
2: వీక్ లో 3 డేస్ హాలిడేస్ ఇచ్చేస్తాను. ఎవ్రీ మంత్ ఒక టూరిస్ట్ ప్లేస్ కి తీసుకెళ్తాను. నేనే జియో పాస్ చేసేస్తాను.
1: మీకు ఒక కోరిక వెంటనే నెరవేరితే ఏం కోరుకుంటారు?
2: మంచిగా డబ్బులు రావాలని కోరుకుంటారు.
1: డబ్బులు రావాలని కోరుకుంటారు. డబ్బుతో ఏం చేస్తారు ఇంకా తర్వాత? ఇంకా చాలా ఉన్నాయి కదా,
2: అంతా మనీతోనే డిపెండ్ అయింది.
1: మనీ లేదంటే మనీ కాకుండా ఇంకా అంటే ఏదన్నా చేసేయచ్చు.
2: నాకు మంచి జాబ్ రావాలనుకుంటారు.
1: మంచి జాబ్ రావాలని కోరుకుంటారు. ఉదయం త్వరగా లేవడం కష్టమా, రాత్రి త్వరగా పడుకోవడం కష్టమా?
2: ఉదయం త్వరగా లేవడం కష్టం.
1: రాత్రి త్వరగానే పడుకుంటారు?
2: త్వరగానే పడుకుంటారు.
1: ఒక వారం రోజుల పాటు ఒకే ఫుడ్ తినాలంటే ఏది ఎంచుకుంటారు?
2: రసం, పప్పు, పచ్చడి.
1: ఈ మూడు మీ ఫేవరెటా?

0: ఓకే, ఇంటి ఫుడ్ అంటే ఇష్టమా లేదంటే బయట ఫుడ్ అంటే ఇష్టమా మీకు?
1: ఇంటి ఫుడ్డే ఇష్టం.
0: ఇంటి ఫుడ్డే. రసం,
1: రసం, పప్పు,
0: పప్పు,
1: పచ్చడి.
0: పచ్చడి. మీ జీవితాన్ని ఒక సినిమాలో తీస్తే టైటిల్ ఏం పెడతారు?
1: నా పేరే పెడతాను.
0: మీ పేరే పెడతారా? మీ పేరు పెడితే ఆ టైటిల్ అర్థమైపోద్ది అంటారా? అయితే
1: నా సినిమా అంటున్నారుగా, నా పేరే పెట్టుకుంటాను.
0: ఓహో, మీకు టైం మిషన్ దొరికితే గతానికి వెళ్తారా భవిష్యత్తుకి వెళ్తారా?
1: భవిష్యత్తుకి వెళ్తాను.
0: భవిష్యత్తుకి వెళ్తారు. ఎందుకు?
1: ముందుగానే క్వశ్చన్ పేపర్ తెలుసుకుంటాను, అవే చదువుతాను, ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి.
0: పరీక్షల్లో ఒక ఫన్నీ సబ్జెక్ట్ పెట్టాలంటే దాని పేరు ఏం పెడతారు?
1: సిల్లీ క్వశ్చన్స్,
0: సిల్లీ క్వశ్చన్స్ అనే.
1: రాంగ్ ఆన్సర్సే రాయాలి.
0: రాంగ్ ఆన్సర్సే రాయాలని అలాంటి సబ్జెక్ట్ ఒకటి
1: ఒకటి
0: పెడతారు అయితే.
1: పెడతాను, దానికి 100 out of 100, అన్నిటికీ 50 ఇచ్చేసి ఆ సబ్జెక్ట్ ఒక్కడే 100 marks కి ఇస్తా.
0: కార్యక్రమంలో ఒక మంచి పాట మీకోసం.

0: అవును శ్రావణి, ఇందాక అడగటం మర్చిపోయాను. నువ్వేం చదువుతున్నావు?
1: డిగ్రీ బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుతున్నా.
0: ఓకే, మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు?
1: నేను ఐఎస్ఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను.
0: అదే ఎందుకు అవ్వాలని ఉంది?
1: మా మేడం చాలా మోటివేట్ చేస్తారు ఐఎస్ఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఈక్వల్ టు ఐఏఎస్ ఐపీఎస్, ఇవి ఎప్పుడు అందరూ చదివేదే. ఐఏఎస్ ఎవరు దానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ కానీ చూపించరు, కానీ దానికి చాలా డిమాండ్ ఉంది. యూ హ్యావ్ నాలెడ్జ్ టు అచీవ్ దట్ అని చెప్పి చెప్తారు. సో దాని
0: ఓకే,
1: మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు.
0: మీ మేడమే నీ ఇన్స్పిరేషన్ మాట
1: ఎస్,
0: అయితే. శ్రావణి, నీకు నచ్చిన టూరిస్ట్ ప్లేస్ ఏంటి?
1: తిరుపతి,
0: తిరుపతి. ఇంకేమైనా ఉన్నాయా?
1: అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్
0: ఎందుకు చల్లగా ఉంటుందనా?
1: చల్లగా ఉంటుందని.
0: యువతకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా ఈ రేడియో ద్వారా?
1: ఫోన్కి దూరంగా ఉండండి, బుక్స్ ఎక్కువ చదవడం అలవాటు చేసుకోండి, ఒక పర్మనెంట్ గోల్ అనేది సెట్ చేసుకోండి, దాని మీద దాన్ని అచీవ్ చేయడానికి మోర్ కాన్సన్ట్రేషన్ని చూపించండి.
0: ఓకే శ్రావణి, ఇప్పుడు దాకా ఎన్నో మంచి విశేషాలు మాతో పంచుకున్నాం.

ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద జీతాలు వచ్చే ఉద్యోగాలే చేయక్కర్లేదు, బోలెడన్ని లాభాలు వచ్చే వ్యాపారాలు కూడా చేయొచ్చు. మనిషి తలుచుకోవాలే కానీ తను చేసే ఆలోచనలతో కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ రోజు కార్యక్రమంలో మంచి వ్యాపారవేత్తగా ఎదగాలంటే మనం ఏం చేయాలో, అసలు మనం ఎలా ఉండాలో మాట్లాడుకుందాం. మన చుట్టూ నాణ్యమైన వాతావరణాన్ని మనమే సృష్టించుకోవాలి. ఇంకా మన ఆలోచనలు, వ్యూహాలు ఇలా ఉంటేనే సక్సెస్ అవుతాం అనడానికి టిప్స్ ఉన్నాయి. బిజినెస్, స్టార్టప్స్, ఇలా ఏదైనా సరే మొదలు పెట్టాక ఏం జరిగినా వదిలేసి వెనక్కి వెళ్ళిపోకూడదు. అలా ఉండగలిగితేనే బిజినెస్లోకి రావడం చాలా మంచిది. లేదంటే మన సమయం, పెట్టుబడి, మన ఎమోషన్స్ అన్నీ వృధా అయిపోతాయి. చేసే వ్యాపారాన్ని బట్టి రిజిస్ట్రేషన్ యాక్ట్లో కానీ కంపెనీస్ యాక్ట్లో కానీ నమోదు చేయించుకోవడం తప్పనిసరి. చేయబోయే బిజినెస్ గురించి కేస్ స్టడీ చేయడం చాలా మంచిది. స్టార్ట్ చేశాక ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని మంచి ప్రణాళిక వేసుకోవాలి. దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఆల్రెడీ ఆ రంగంలో ఉన్న అనుభవజ్ఞుల్ని సంప్రదించి అందులో వచ్చే లాభ నష్టాలను, లోటుపాట్లు గురించి వాళ్ళు అందులో ఎదుర్కొన్న సవాళ్లు తెలుసుకొని ముందుకు అడుగులు వేయాలి. అంటే గ్రౌండ్ వర్క్ చాలా చేయాలన్నమాట. దీనికోసం సహనం చాలా అవసరం. అదే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసేటప్పుడు దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఆశయాలను ఏర్పరచుకోవాలి. రాబోయే 6 నెలల్లో మన టర్నోవర్, మనకి రావాల్సిన లాభాల గురించి మరియు రాబోయే 5 సంవత్సరాల్లో కంపెనీ ఎలా ఉండాలో ముందే నిర్దేశించుకోవాలి. భవిష్యత్తులో బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదంటే ఆ

విషయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. చేసే ప్రతి పని వ్యాపారానికి సంబంధించింది మాత్రమే ఉండాలి. వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. చేసే ప్రతి పని ప్రత్యక్షంగా ఆదాయాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఆదాయం వచ్చేలా ఆలోచనలు కల్పించగలగాలి. మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, వినియోగదారులను కలుస్తూ ఉండడం, బిజినెస్కి రిలేటెడ్గా ఉండే ఆర్టికల్స్ని చదవడం లాంటివి చేస్తూ ఉండాలి. నెట్వర్కింగ్ని ఉపయోగించడం తప్పనిసరి. సామాజిక మాధ్యమాల్లో మనం చేస్తున్న వ్యాపారానికి సంబంధించినవి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. ఎవరినైనా సహాయం అడగాల్సి వస్తే అస్సలు సంకోచించొద్దు. మనం చేసే వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా ఉండాలి. మన రోజువారీ వ్యాపార సరళిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఇంకా అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మన మీద మనకి అపారమైన నమ్మకం, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యం, ఇవన్నీ ఉంటే బిజినెస్ లేదా స్టార్టప్ ఎందులో అయినా సరే ఖచ్చితంగా విజయం మందే. వ్యాపారాన్ని ప్రారంభించడం, నడపడం ఓ పెద్ద సవాల్ అనే చెప్పాలి. భారతదేశం అనేక మంది విజయవంతమైన వ్యాపారవేత్తలకు ఆతిథ్యం ఇస్తూనే ఉంటుంది. ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడానికి, ఇంకా తాజా ఆలోచనలను ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం వ్యవస్థాపకులకు మద్దతునిస్తుంది. ఎలా అంటే, వ్యవస్థాపకకు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించడం, మెరుగైన నిధులను మంజూరు చేయడం, వ్యాపార సంబంధిత విద్య, దానికి తగిన శిక్షణను అందించడం, అంతేకాకుండా వ్యవస్థాపకులకు కీలకమైన సవాళ్లను అధిగమించడంలో సహాయపడతాయి. అందుకోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. ఈ పథకాలు వర్తమాన వ్యాపారవేత్తలకు ఆర్థిక సహాయాన్ని అంది

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం

0: 35వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు పునరావాస సహాయం కింద 300 కోట్ల రూపాయలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 4,47,000 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గంగా కావేరీ నదుల అనుసంధానం అవసరమని, పోలవరం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ
1: ఫేజ్ 1 1,938 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 1,906 కోట్లు అవుతుంది, 43.50 TMC నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం, 2,351 మంది నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ జీవితాలు కూడా అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నాం.
0: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్టంలో 5 ఏళ్లలోపు వయసు ఉన్న 49,20,239 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ 2 చుక్కలు వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 29,873 పోలియో బూతులు, 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ టీంలు, 1,144 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 68.67 లక్షల డోసుల వ్యాక్సిన్ను జిల్లాలకు పంపిణీ చేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలామృతం ప్లస్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోషకాహార లోపం లేని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన బాల్యం అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. బాలామృతం ప్లస్ ను ప్రవేశపెట్టడం చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మరో కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7 నెలల నుంచి 5 సంవత్సరాల వయసు గల పోషకాహార లోపంతో బాధపడుతున్న సుమారు 5,000 మంది చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక పోషకాహారం అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను నివారించి వారి శారీరక మానసిక వికాసాన్ని మెరుగుపరచవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలోని కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హులందరికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని, రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. సంజీవని ద్వారా వేగవంతంగా వైద్య సేవలు అందజేస్తామని చెప్పారు. మనమిత్ర ద్వారా ఇంటి దగ్గరకే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే 15వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పీఎండిఎస్ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తన గుళికలతో సాగు చేసిన పంటల్లో అధిక మొలక శాతం, సమాన మొక్కల పెరుగుదల, నేలలో తేమ నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్ నిలో పరిస్థితుల్లో రైతులు అంతర పంటలు సాగు చేయటం అభినందనీయమని, వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఇటువంటి సాగుతో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశం

0: ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం క్వార్టర్స్ ను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రం అభివృద్దికి అటవీశాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా డోర్నాల శ్రీశైలం, ఆమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని పేర్కొంటూ,
1: శ్రీశైలం డెవలప్మెంట్ కి 4,000 హెక్టార్ల ల్యాండ్ కావాలి అని అడిగాం. దీనితో పాటు రోడ్డు సిస్టమ్, అటు దోర్నాల నుంచి వచ్చిన, తెలంగాణ వైపు నుంచి వచ్చిన ఉన్నటువంటి రోడ్లు సరిపోవట్లేదు, ఈ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. జాతీయ రహదారుల సంస్థ వాళ్ళని ఎలివేటెడ్ కారిడార్ పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం చేయాల్సి అనేటువంటి దాని మీద వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తయారు చేసి తీసుకురమ్మన్నారు.
0: పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాల సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాల సవరణకు సంబంధించిన పూర్తి సమాచారం ఓటర్లకు తెలియజేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో నషాముక్త్ భారత్ అభియాన్ సప్తాహ్ ఈరోజు ఘనంగా ముగిశాయి. ఎయిమ్స్ మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు క్యాంపస్లో పలు వైవిధ్యభరితమైన అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజానికి అవగాహన కల్పించటం, నివారణాత్మక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటమే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషాముక్త్ భారత్ లక్ష్య సాధనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎయిమ్స్ వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవటం మన అందరి బాధ్యతని, మానసిక ఆరోగ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయాకృష్ణన్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనం ఎంతో అవసరమన్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలిపారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఎస్సీబీసీ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లకు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం నుంచి జిల్లాలో ఎస్సీబీసీ వసతి గృహాల అధికారులతో ఈరోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాదా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ అధికారిక ప్రవాసార్థం సెషెల్స్ దేశస్య విక్టోరియా నగరె సంప్రాప్తః. తమిళనాడురాజ్యే వాయ్కో ఇత్యస్య నేతృత్వ ఎండీఎంకే దళేన సహ స్వీయ నవవర్షీయం గఠబంధనం సమ

తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, రాత్రి 9 గంటలకు ఆంగ్లం వార్తలు 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత సభా కార్యక్రమం, 9:30కి మధుర గీతాలు, 10 గంటలకు జాతీయ సంగీత సభా కార్యక్రమం, 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు తిరిగి 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారం అవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:10 భక్తి రంజనిలో సత్యజీవుని సంకీర్తనలు, అనంతరం క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళిలో ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ వ్యాఖ్యానం డాక్టర్ కేబి డేవిడ్ లివింగ్స్టన్ గారు. 6:35 చేను ముచ్చట్లో నాటుకోళ్ల పెంపకం వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 7:30 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాటలో ప్రముఖ కవి శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి విశేషాలు, అనంతరం మనసులో మనసు శ్రీ మాలతీ చందూరు గారి నవల పఠనం శ్రీ శారదా శ్రీనివాస్ గారు, అనంతరం రేటా మతం మడిసి కథానిక వింటారు రచన పఠనం శ్రీ పి శ్రీనివాస్ గౌడ్. ఇక 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి. 8:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం, 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల సెంట్రల్ బాపూజీ కాలనీ విద్యార్థుల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 10 గంటలకు, 12:40, 1:30 నుండి సాయంత్రం 5:58 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు, ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాలు విన్నారు.

0: ஜாபபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சை பால்
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం సినిమా పాటలు వింటారు. ఇప్పుడు వినండి, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు.
6: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ మెయిల్ ఉత్తరాన్ని శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్క్

కోపరం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూన్ 20 స్త్రీలు యోగా చేసే విధానం, యోగాసనాలు గురించి చక్కగా వివరించారు. శ్రీమతి శ్రీలత గారి పరిచయం చేసే విధానం బాగుంది, థ్యాంక్ యూ మ్యామ్. మధుర గీతాల సాంగ్స్ సెలక్షన్ బాగుంది, థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూన్ 24 యువజనుల కార్యక్రమంలో విజయానికి ఆయువు పట్టు ఏకాగ్రత, నైస్ టాపిక్ సార్. బర్డ్స్కి పెట్స్కి ఉన్న ఏకాగ్రత హ్యూమన్స్కి ఉండదు సార్. మా చేతుల్లో డిగ్రీస్ పీజీలు మా చేతుల్లో ఉన్న వంటింటికి బావికే పరిమితం అయ్యాయి సార్. మీ సందేశం విన్న తర్వాత మేము చేసిన తప్పేమిటో తెలుసుకున్నాం సార్. మేము చేసిన తప్పు మా పిల్లల విషయంలో జరగకుండా చేస్తాం సార్. నైస్ ఎక్స్ప్లనేషన్ సార్, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. 25:30 జీవి రాఘవులు గారితో పరిచయం చాలా బాగుంది, పరిచయం చేసే విధానం బాగుంది. సంగీత దర్శకులు పద ఉచ్చారణ వారు మాట్లాడుతూ ఉంటే వినాలి, సెకండ్ ఎపిసోడ్ ఉంటే బాగుండు అనే భావన కలిగింది. తరంగిణి అనే సాంగ్ నాకు చాలా ఇష్టం. 26 భక్తిరంజనిలో కామాక్ష్మీదేవి సుప్రభాతం విన్నాం, సూపర్. మన ఆకాశవాణి మార్కాపురం వ్యాఖ్యాతల పేర్లు తెలియవు, కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది ఏంటి అంటే బి శైలజ గారు ఇంట్రడక్షన్ బాగుంటుంది, ఆతృత భావన కలుగుతుంది, సాంగ్స్ సెలక్షన్ సూపర్ అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధామున్నా గారులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన DRFM మీరు మేము శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. జూన్ 21 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం మరియు క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ఖంభం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో కాకమ్మ నలుపు, మా తెలుగు తల్లికి, గాంధీ మహాత్ముడు బయలుదేరెను, నన్ని మున్ని ప్యారీ చుడియా, జానీ జానీ ఎస్పప్ప, ఆటలు ఆడే పాట, ఉడతా ఉడతా ఊచ్, చుక్ చుక్ రైలు బండి, బావా బావా పన్నీరు, ఇలా అంశాలు విని ఆనందించాం. పాల్గొన్న చిన్నారులకు, స్కూల్ యాజమాన్యానికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, సాయంత్రం ప్రసారమైన యోగాలో రకాలు ఉపయోగాలు గురించి శ్రీ చంద్రమౌళి గారితో పరిచయం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. అనంతరం ప్రసారమైన జానపద గీతాలు మాకు నచ్చాయి. జూన్ 23 మంగళవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విని తరించాం. జూన్ 24 బుధవారం సూక్తి ముక్తావళిలో తల్లిదండ్రులు కనిపించే దైవాలు అని వివరిస్తూ, ఉదాహరణకు శ్రీ ధర్మవ్యాసుని వివరాలు తెలియజేసిన శ్రీ బీరం సుందర్రావు గారికి మా నమస్తే. ఇదే రోజు ఉదయం ప్రసారమైన నేటి మాటలో తెలుగు సాహిత్యంలో మణిపూస శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారి సాహిత్య ప్రయాణం గురించి, వారి రచనల గురించి, వారు సినీ రంగంలో కూడా ఎన్నో కథలు రాశారని, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అందించిన మేడం గారికి మా ధన్యవాదాలు. భావలహరి కార్యక్రమంలో సినీ హీరోయిన్ విజయశాంతి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలను అందిస్తూ, వారు నటించిన చిత్రాల్లోని పాటలు వినిపించి మమ్మల్ని ఆనందింపజేసిన మేడం గారికి మా ధన్యవాదములు అంటూ రాశారు. ఇంకా వీరే మరో మెయిల్ ఉత్తరంలో, సాయంత్రం ప్రసారమైన బహుమానం నాటిక మంచి సందేశం అందజేసింది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు. నాటిక రచించిన శ్రీ పాండురంగా గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు అంటూ రాశారు. ఈ మెయిల్ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని

0: కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం చాలా బాగుంది, శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు శ్రోతలు పంపిన అభిప్రాయాలకు, సలహాలు, సూచనలు చాలా చక్కగా చదివారు, వారికి ప్రత్యేక అభినందనలు. గురువారం రాత్రి 9:30 ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి వెలువడిన ప్రత్యేక కార్యక్రమంలో సంగీత దర్శకులు జేవి రాఘవులు గారితో పరిచయం బాగుంది. శుక్రవారం ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన కార్యక్రమం బాగుంది, మహాత్ముని మార్గం, గాంధీ మార్గం విన్నాము, చాలా బాగుంది. శుక్రవారం ఉదయం 7:45 భావలహరిలో మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ నటుడు ఉదయకిరణ్ గారి జయంతి సందర్భంగా వారి సినీ జీవిత విశేషాలు, నటించిన చిత్రాల గురించి, వారికి వచ్చిన అవార్డుల గురించి చాలా చక్కగా వివరించారు. వారు నటించిన చిత్రాల్లో పాటలు చాలా బాగున్నాయి. 10:00 మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప గారితో పరిచయం చాలా బాగుంది. అనంతరం ఈగల్ టీం గురించి, డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలంటే కౌన్సిలింగ్ గురించి, డ్రగ్స్ సరఫరా కాకుండా హెల్ప్ లైన్ నెంబర్ గురించి చాలా చక్కగా వివరించారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం అవగాహన సదస్సుల కార్యక్రమాలు చేపడుతున్నారు, చక్కటి కార్యక్రమం అందించారు. అనంతరం మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు, అనారోగ్య కారణాల గురించి సోము కృష్ణమూర్తి గారి ప్రసంగంలో చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదములు అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే శుక్రవారం మధ్యాహ్నంలోపు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ అందేలా రాయాలి. మా అడ్రస్ డిఆర్ఎఫ్ఎం, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523316. అడ్రస్ మరోసారి డిఆర్ఎఫ్ఎం, మీరు మేము, స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523316. అలాగే మెయిల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ srotalamata@gmail.com, srotalamata@gmail.com, srotalamata@gmail.com.
1: మీరు ఇంతవరకు డిఆర్ఎఫ్ఎం కార్యక్రమంలో మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న ఈ పాట అరవింద సమేత చిత్రం కోసం యంగ్ టైగర్ NTR పాడుతున్నారు.

వింటున్న ఈ పాట నాన్నకు ప్రేమతో చిత్రం కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు పాడారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం చంద్రబోస్.

ఫిలిం సాంగ్స్ వింటున్నారు. తర్వాత బిచ్చగాడు ఈ చిత్రం కోసం స్వీయ సంగీత దర్శకత్వంలో భాషాశ్రీ రచనకి విజయ్ ఆంటోనీ పాడుతున్న పాట

101.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. తర్వాత వినండి బలుపు. ఈ చిత్రం కోసం మేకా సింగ్, రెన్నెనా రెడ్డి కలిసి పాడుతున్న పాట.

వింటున్న ఈ పాట అమర్ అక్బర్ ఆంటనీ చిత్రం కోసం శ్రీకృష్ణ జస్పిత్ జాస్ బృందం పాడుతున్నారు. సంగీతం ఎస్ఎస్ థమన్.

ఈనాటి డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు అనే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 సాయంత్రం కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ,

0: ఘనస్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్పూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
1: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business and environment reforms of our honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
0: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్టలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండీ పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీక్ అయిన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను వాయిదా వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్లోయ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంత్నాగ్తో సహా 4 జిల్లాల్లోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత ట్యాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములు

0: చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అమూల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
1: एक टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहां से लाएंगे. तो मैंने कुछ कोऑपरेटिव संस्थाओं को कहलवाया भी, बुलाया भी. मुझे आनंद है कि एनसीडीसी, इपको, क्रिपको, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला.
0: రాగల 3 నుండి 4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సెహాగ్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో దేవికా 22-20, 21-19 తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన థర్డ్ సీడ్ రికో గుంజీపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్ మ్యాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా చైనీస్ తైపీకి చెందిన లియా ఓజువో ఫూఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్రిపుర రాష్ట్రం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రి రాస్తాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక పాల దిగుబడికి సూచనలు, నాణ్యమైన

0: పాల ఉత్పత్తికి సూచనలు, నాణ్యతా పరీక్షలు. ఈ అంశం గురించి మార్కాపురం పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు వింటారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: परम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. అధిక పాల దిగుబడికి సూచనలు, నాణ్యమైన పాల ఉత్పత్తికి సూచనలు, నాణ్యతా పరీక్షలు, ఈ అంశం గురించి మార్కాపురం పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
6: ఇవాళ ప్రతి దాంట్లో కూడా కల్తీ కల్తీ కల్తీ కల్తీ ఆహారం తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా దెబ్బతింటుంది. అనేక రకాల జబ్బులు కూడా ఇందులో వస్తున్నాయి. చాలామంది ఆహారం తీసుకున్నప్పుడు నాణ్యమైన పోషకాహారం మనం తీసుకున్నామని తృప్తి పడడము జరుగుతూ ఉంది. కానీ అందులో ఎంత నాణ్యత ఉంది, ఆ నాణ్యత ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు, మనం తినది నిజంగా న్యూట్రిషన్ ఫుడ్డేనా లేకపోతే కల్తీ ఆహారం తిన్నామా, దీనివల్ల మనకు ఎటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది, ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా వరకు కూడా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. అయితే మనం ప్రతి నిత్యము కాఫీ తాగుతుంటాం, పెరుగు తింటుంటాం, పాలు తాగుతుంటాం. ఈ పాలు తీసుకున్నప్పుడు ఆ పాల ఉత్పత్తి చేసేటువంటి రైతు పాలను కల్తీ చేస్తున్నాడా లేకపోతే నాణ్యమైన పాలు మనకు అందిస్తున్నాడా, ఈ నాణ్యత గురించి తెలుసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకునే వినియోగదారుడు మోసపోకుండా ఉండాలంటే పాల యొక్క నాణ్యతను ఏ విధంగా పరీక్షించాలి, ముఖ్యంగా నాణ్యమైన పాల దిగుబడిని తీసుకోవాలి అంటే గిట్టుబాటు ధరలు పొందాలంటే రైతు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం జిల్లా పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ పాల నాణ్యత గురించి రైతులకు వినియోగదారులకు చక్కటి సలహాలు సూచనలు తెలియజేద్దాం. నమస్కారం సార్.
7: నమస్కారం అండి.
6: సార్, మరి ఇవాళ రైతులు నేను 10 లీటర్ల పాలు అమ్మాను, 20 లీటర్ల పాలు అమ్మాను, నాకు 4 గేదెలున్నాయి, 5 గేదెలున్నాయి అని చెప్పేసి నా దగ్గర పాలు దండిగా దొరుకుతున్నాయని చెప్పేసి అంటుంటారు. అదేవిధంగా రైతు తీసుకొచ్చిన పాలు నాణ్యంగా ఉంటాయి, మంచి పాలు అని చెప్పేసి వినియోగదారులంతా కూడా నమ్మకంతో పాలు తీసుకొని తాగుతుంటారు. ప్రస్తుతం మనం గమనిస్తే ప్రతిదీ కూడా కలుషితం అవుతుంది. ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా కూడా అందులో పురుగు మందుల అవశేషాలు ఉండడం అన్ని రకాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పాల నాణ్యతలో కూడా కొంతవరకు అనుమానము అపోహ లేకపోలేదు. ఈ పాల నాణ్యతను ఏ విధంగా మనం పరీక్షించాలి, పాలల్లో నాణ్యమైన పాలు మనం తీసుకున్నట్లుగా ఎట్లా భావించాలంటారు, ఇందులో సమగ్రమైన సమాచారాన్ని అటు రైతులకైతేనేమి ఇటు వినియోగదారులకైతేనేమి తెలియజేయండి సార్.
7: నమస్కారం అండి. మీరు ఈరోజు టాపిక్ని చాలా చక్కగా ప్రారంభించారు. కల్తీ అనేది ఇప్పుడు చాలా చోట్ల సర్వసాధారణం అయిపోయింది. అత్యాశకు పోయి డబ్బులు

కోసం చాలా చోట్ల అన్నిట్లోనూ కల్తీ జరుగుతుంది. సో పాల వినియోగదారులకు నాణ్యమైన పాలను పొందే హక్కు ఉంటుంది. యాక్చువల్గా అయితే పాడు పశువులకి పాలను వివిధ పరీక్షల నిమిత్తం ఉపయోగిస్తుంటాం. ఇందులో కొన్ని అంశాలు ఉంటాయి: పాల నమూనాను సేకరించడం, పాల యొక్క భౌతిక పరీక్షలు, పాల యొక్క రసాయనిక పరీక్షలు, పాలలో ఉండేటువంటి బ్యాక్టీరియాని మనం గుర్తించడం. ఈ నాలుగు విధాలుగా మనం పరీక్షలు చేయొచ్చు. పాల నమూనాను సేకరించేటప్పుడు ఖచ్చితంగా శుభ్రమైన చేతులతో, రైతు ఎవరైతే పాలను పిండుతారో వారు శుభ్రమైన చేతులతో పొదుగుని యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రంగా క్లీన్ చేసి మనం పాలు పిండాలి. అలా పిండితేనే ఆ లోపల ఉన్న పాలు యాసిటీస్గా మనకి పరీక్షకి అందుబాటులోకి ఉంటాయి. అలాగే పాల యొక్క భౌతిక పరీక్షలు ఉంటాయి, మీకు తెలిసిందే. పాల యొక్క రంగు కానీ, వాసన కానీ, పారదర్శకత, విశిష్ట గురుత్వ పరీక్ష అంటే స్పెసిఫిక్ గ్రావిటీ, మనకి పాలు లాక్టోమీటర్ ద్వారా మనం ప్రతి పాల కేంద్రంలోనూ కొలుస్తుంటాం. అలాగే లాక్టోమీటర్ రీడింగ్ పరీక్ష, వీటి ద్వారా పాల యొక్క కల్తీ జరిగింది లేదనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పాలు వాసన అనేది సింపుల్గా మన అందరం కనిపెట్టేది, యాక్చువల్గా దీనికి ప్రత్యేకమైన ఎటువంటి వాసన కలిగి ఉండవు. కానీ దాంట్లో ఏదైనా కల్తీ కలిపితే చెడు వాసన, బ్యాక్టీరియాగా ఉంటే చెడు వాసన మనకి తెలుస్తుంది. దీనివల్ల చెడు వాసన అనే పాయింట్ని తర్వాత పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చును. యాక్చువల్గా పాలను విశిష్ట గురుత్వ పరీక్ష అనే పాయింట్కి వస్తే స్పెసిఫిక్ గ్రావిటీ బేస్ చేసుకుంటాం మనం లాక్టోమీటర్ ద్వారా, అలాగే ఫ్యాట్ బేస్డ్గా చేసుకుంటాం. సాలిడ్స్ నాట్ ఫ్యాట్ అని చెప్పేసి, ఫ్యాట్ కాకుండా ఉన్నటువంటి సాలిడ్స్ 87% ఉంటుంది, 13% వచ్చేసి ఘన పదార్థాలు. యాక్చువల్గా 87% వచ్చేసి నీరు కలిగి ఉంటుంది, 13% మాత్రమే ఘన పదార్థాలు ఉంటుంది. దీంట్లో సాలిడ్స్ నాట్ ఫ్యాట్ ఉంటుంది, అలాగే ఫ్యాటు, ఈ రెండు కలిపి ఉంటుంది. ఇట్లా మనం టెస్ట్ చేయాలి అనుకుంటే జనరల్గా జరిగేటటువంటి కల్తీలు ఏంటంటే పాలలో నీళ్లు కలుపుతారు. ఇది సింపుల్, అందరూ ఎక్కువ మంది చేసేది. అలాగే కొంతమంది పాల నుంచి కొవ్వును తీసేస్తారు, అంటే ఫ్యాట్ని తీసేసి ఆ ఫ్యాట్ని నెయ్యి కింద కన్వర్ట్ చేసి, వెన్నపూసగా కన్వర్ట్ చేసేసి బయట అమ్మేసుకొని తక్కువ ఫ్యాట్ ఉన్న పాలని మనం ఎక్కువ రేటుకి మార్కెట్ చేస్తుంటారు. ఏదో ఒకటి కూడా ఎక్కువ జరుగుద్ది. అలాగే పాలలో స్కిమ్డ్ మిల్క్ను కలిపితే స్పెసిఫిక్ గ్రావిటీ పెరుగుతుంది, మందం, థిక్నెస్ పెరుగుతుంది. అప్పుడు కూడా నీళ్లు కలపడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కొంతమంది షుగర్ కలుపుతారు పాలకి, పిండి పదార్థాలు కలుపుతారు, యూరియా ద్రావణం, ఇది చాలా ప్రమాదకరం. ఎక్కువ భాగం యూరియాతో ఆర్టిఫిషియల్ మిల్క్ కూడా తయారు చేస్తారు, యూరియాను కలపడం ప్రమాదకరం. కొంతమంది గ్లూకోజ్ కలుపుతారు, కొంతమంది అమ్మోనియం సల్ఫేట్ని కలుపుతారు. ఇలా ఇన్ని రకాలుగా పాలు కల్తీ గురి కావడానికి ఛాన్స్ ఉన్నాయి. వినియోగదారుడు తన హక్కుని మంచి నాణ్యమైన పాలు కాదు చూసుకోవాలి, తన ఆరోగ్యం గల అవగాహన పెంచుకోవాలనుకుంటే ఇలాంటివన్నింటినీ కనుక్కోవాల్సిన అవసరం మనకి ఉంది. యాసిడ్ టెస్ట్ అంటే పాలలో ఎసిడిటీ ఏమన్నా కలిసిందా అనేది కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. పాలు యొక్క pH వచ్చేసి 6.5 to 7 మధ్య ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఎసిడిటీ ఉంటే మాత్రం అది కొంచెం పాలు కల్తీ అని గమనించాలి మనం. కల్తీ పాలను గుర్తించే పద్ధతులు, పాలలోంచి ఏదైనా పదార్థం తీసేయటం అంటే ఫ్యాట్ లేదా ఏదైనా పదార్థం కలపటం, ఇవన్నింటినీ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకున్న పాలలో SNF సాలిడ్స్ నాట్ ఫ్యాట్ని తెలుసుకోవడం ద్వారా పాలలో నీళ్లు కలిపారా కలపలేదా తెలిసిపోతుంది. సాలిడ్స్ నాట్ ఫ్యాట్ అంటే నీళ్లు కలిపితే ఆ సాలిడ్స్ నాట్ ఫ్యాట్ తగ్గిపోతుంది. సో దాని ద్వారా పాలలో నీళ్లు కలిపారా లేదా తెలుసుకోవచ్చు. అలాగే పాల నుండి కొవ్వును తొలగించడం, పాల యొక్క ధర ఆ పాలలో గల కొవ్వు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొవ్వు బేసుడ్ మీద అంటే ఫ్యాట్ ఎంత పర్సెంటేజ్ ఉంది దాని మీదే పాల రేటు నిర్ణయించబడుతుంది. కాబట్టి ఆ పాలలో నుండి కొవ్వును తీసేసి కన్జ్యూమర్కి అంటే వినియోగదారుడికి ఫ్యాట్ లేని పాలని ఇస్తుంటారు. అవి కనుక్కోవటం కూడా చాలా ఈజీనే, ఇది కూడా కల్తీ చేయడం కిందకే వస్తుంది. పాలలో పిండి పదార్థం కలిపితే ఎలా తెలుస్తాను, పాల నమూనాకు స్టార్చ్ కలిపినట్ల ఆ పాలు కొద్దిగా అయోడిన్ ద్రావణం కలిపితే అది నీలి రంగులోకి మారుతుంది, లేని ఎడ్ల పాల రంగు మార్పు చెందక అలాగే ఉంటుంది, కలిపితే నీలి రంగులోకి మారుతుంది. కొంతమంది కేన్ షుగర్ కలుపుతారు, కలిపితే ఈ పాల యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ పెరుగుద్ది, ఏదైనా అంతే కదా మందం పెరుగుతుంది కదా మనం కలిపినందువల్ల. ఫలితంగా అటువంటి పాలకు నీరు కలిపి మన లాక్టోమీటర్ రీడింగ్కి అందకుండా పాలని కల్తీ చేస్తారు. దీన్ని కూడా గుర్తించటకు ఒక 10 ml పాలని తీసుకొని దానికి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కలిపి దాన్ని మిక్స్ చేసి దానికి 0.1 gram రిసాల్సిన పౌడర్ కలిపి బాయిలింగ్ వాటర్ బాత్లో 5 నిమిషాలు వెయిట్ చేసి పాల యొక్క రంగు మార్పుని గుర్తించవచ్చు. పాలు ఎరుపు రంగులకు మార్చితే ఆ పాలు కేన్ షుగర్ కలిపినట్టు నిర్ధారించుకోవాలి, రంగు మారకపోతే అవి మంచి పాల కింద మనం తెలుసుకోవచ్చు. అలాగే పాలలో స్కిమ్డ్ మిల్క్, పాలకు స్కిమ్డ్ మిల్క్ కలిపినట్ల పాల యొక్క విస్కాసిటీ మందం పెరుగుతుంది. దీన్ని గుర్తించడానికి 2 సెంట్రిఫ్యూజ్ పరీక్షను తీసుకొని 5 ml పాలను తీసుకొని సెంట్రిఫ్యూజ్ 30 నిమిషాలు చేస్తే తర్వాత వాడిని బయటకు తీసి పాలలో పైకి తేలియాడుతున్న క్రీమిలేయర్ను సెపరేట్ చేసి దానికి 2.5 ml అమ్మోనియం ద్రావణం కలిపితే ఆరెంజ్ కలర్ మార్పు చెందినలా ఆ పాలకు స్కిమ్ మిల్క్ పౌడర్ను

0: కలిపారని, పసుపు రంగు ఏర్పడిన వల్ల కలపలేదని మనం గుర్తించవచ్చు. అలాగే పాలలో యూరియా అని, ఇది ఇందాక కూడా చెప్పాను చాలా ఇంపార్టెంట్ అని, ఇది చాలా ప్రమాదకరం. పొలాలకు వేసే యూరియాని మనం పిల్లలకి, పెద్దవాళ్ళు, వృద్ధులు వీళ్ళందరికీ ఇవ్వటం వల్ల వాళ్ళ కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనికి టెస్ట్కి వచ్చేసి క్లినికల్ ఫాస్క్లో ఒక 5 ml పాలు తీసుకొని దానికి 5 ml సోడియం ఎస్టేట్ బఫర్ లేదా 24% ట్రైక్లోరిక్ యాసిడ్ కలిపితే, తర్వాత దాన్ని 3 నిమిషాల పాటు వాటర్ బాత్లో వేడి చేయాలి. దీని నుండి 1 ml తీసుకుని దానికి ఇంకొక 1 ml సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం, 2% సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణం, 0.5 ml 5% ఫినాల్ ద్రావణం కలిపి రియాక్షన్ గమనిస్తే పాలు బ్లూ లేదా బ్లూయిష్ గ్రీన్ కలర్ ఏర్పడితే ఆ పాలకు యూరియా కలిపారని చెప్పేసి మనం గుర్తించవచ్చు. కాకపోతే దీంట్లో కొన్ని కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టెక్నికాలిటీ అవసరం అవుద్ది. అలాగే పాలలో గ్లూకోజ్ కలుపుతారు, అంటే ఇవన్నీ నీళ్లు కలపడానికి, వీటిని కలిపితే మందంగా పాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు కనుక్కోలేరు అనే ఉద్దేశంతో డైరెక్ట్గా పాలలో నీళ్లు కలిపితే మనకే అర్థం అవుతుంది, పైనుంచి కింద కనుక జారేస్తే అవును మనమే గుర్తిస్తాం. అందుకని వాళ్ళు ఈ కలిపి నీళ్లు కలుపుతారు. దీని పాలన గ్లూకోజ్ అంటే ఒక పరిశ్రమలో 1 ml పాలు తీసుకొని దానికి రియాజెంట్ని 1 ml కలిపి ఈ మిశ్రమాన్ని వాటర్ బాత్లో 3 నిమిషాలు ఉంచితే, తర్వాత ట్యాప్ వాటర్లో 3 నిమిషాలు చల్లబరిచి, తర్వాత దీనికి ఫాస్ఫోమల్బిక్ యాసిడ్ని 1 ml కలిపిన వెంటనే డీప్ బ్లూ కలర్ ఏర్పడితే పాలలో గ్లూకోజ్ కల్తీ మనం గుర్తించవచ్చు. కాకపోతే దీంట్లో కొన్ని కెమికల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం టెక్నికాలిటీ అవసరం అవుద్ది. అలాగే పాలలో గ్లూకోజ్ కలుపుతారు, అంటే ఇవన్నీ నీళ్లు కలపడానికి, వీటిని కలిపితే మందంగా పాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు కనుక్కోలేరు అనే ఉద్దేశంతో డైరెక్ట్గా పాలలో నీళ్ళు కలిపితే మనకే అర్థం అవుతుంది, పైనుంచి కింద కనుక జారేస్తే అవును మనమే గుర్తిస్తాం. అందుకని వాళ్ళు ఈ కలిపి నీళ్లు కలుపుతారు. దీని పాలన గ్లూకోజ్ అంటే ఒక పరిశ్రమలో 1 ml పాలు తీసుకొని దానికి రియాజెంట్ని 1 ml కలిపి ఈ మిశ్రమాన్ని వాటర్ బాత్లో 3 నిమిషాలు ఉంచితే, తర్వాత ట్యాప్ వాటర్లో 3 నిమిషాలు చల్లబరిచి, తర్వాత దీనికి ఫాస్ఫోమల్బిక్ యాసిడ్ని 1 ml కలిపిన వెంటనే డీప్ బ్లూ కలర్ ఏర్పడితే పాలలో గ్లూకోజ్ కల్తీ జరిగిందని నిర్ధారించుకోవచ్చు.
1: ఆవు పాలల్లో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది, గేదె పాలల్లో చాలా కూడా వెన్న శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అంటుంటారు. కొన్ని సందర్భాల్లో ఆవు పాలు శ్రేష్టమైనప్పటికీ కూడా గేదె పాలు రుచిగా ఉంటాయని చాలా వరకు గేదె పాలు తాగుతుంటారు. ఈ వేరియేషన్ ఏ విధంగా కనుక్కోవాలి సార్? మనము ఏ పాలు అధికంగా లాభం వచ్చేదానికి రైతు స్థాయిలో అవకాశం ఉందంటారు?
0: యాక్చువల్గా గేదె పాలకి ఆవు పాలు కలపడం అనేది సర్వసాధారణం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఆవు పాలు చాలా ఖరీదు తక్కువ, జనరల్గా వాటి ఫ్యాట్ పర్సంటేజ్ 3 నుంచి 5 మధ్య మాత్రమే ఉంటుంది. సో అంత తక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు అది పాలు రైతు దగ్గర వాళ్ళు పర్చేజ్ చేసేది 30 రూపాయలకి వస్తుంది. అదే గేదె పాలు 10% ఫ్యాట్తో చేస్తే 60 రూపాయలు 70 రూపాయలు కొనాల్సి వస్తుంది. సో ఈ 30 రూపాయల పాలని గేదె పాలు కింద కనుక అమ్మగలిగితే వాళ్ళు ఎక్కువ లాభం వస్తుంది. అంటే గేదె పాలు ఆవు పాలు చెడ్డవనే కాదు, బట్ తక్కువకు వచ్చే పాలకి మనం ఎక్కువ రేటు ఇవ్వటం అనేది దండక పడే అవకాశం కాబట్టి గేదె పాలకను ఆవు పాలకి డిఫరెన్స్ని మనం గుర్తించాలి. అదేంటంటే మామూలుగా గేదె పాలలో పెరుగు తెల్లగా ఉంటుంది పైన, అదే ఆవు పాలలో కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది. అది కారణం ఏంటంటే దీంట్లో కెరటిన్ అనే పదార్థం ఉంటుంది ఆవు పాలలో. సో దానివలన అది కొంచెం ఎరుపు రంగుగా మనకు అనిపిస్తుంది. టేస్ట్ వస్తలకి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి గేదె పాలు పెరిగి ఎక్కువ టేస్ట్ వస్తుంది, ఆవులు ఫ్యాట్ తక్కువ ఉంటుంది. టేస్ట్ నిర్ధారించేది కొవ్వు శాతమే కాబట్టి ఆవు పాలు, ఆవు పెరుగు కొంచెం టేస్ట్ తక్కువగా అనిపిస్తుంది. ముందుగా ఆవు మరియు గేదె పాలను ర్యాబిట్ కండరాలకు ఎక్కించినట్ల కుందేలు రక్తంలో వీటికి సంబంధించిన యాంటీబాడీలు తయారవుతాయి. కుందేలు నుండి యాంటీసీరం తీసుకొని ఈ పరీక్ష చేయవచ్చు. ఒక స్లైడ్ తీసుకొని పాల నమూనాను డ్రాప్ వేసి దాని మీద వేసి కుందేలు నుండి ఆవు లేదా గేదె యాంటీసీరం కలిపినట్ల ఎగ్లుటినేషన్ అంటే ఇరగటం అంటారు. ఎగ్లుటినేషన్ అంటే పాలు కనుక మనం ఇరిగిపోతే ఎలా వస్తే అలా వస్తే ఆ యాంటీసీరంలో రియాక్షన్ జరిగితే అది దాని యొక్క పాలు అని నిర్ధారించుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే నష్టం జరగదు కానీ ఫైనాన్షియల్గా మనం తక్కువ వాల్యూ వాటికి ఎక్కువ డబ్బులు చెల్లించడం జరుగుతుంది. ఇంతకుముందు పాలు తాగితే సార్ అనుకునేవాళ్ళు ఇప్పుడు క్వాలిటీ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. దాంట్లో ఉండే బ్యాక్టీరియాని బట్టి దాని క్వాలిటీ నిర్ధారించబడుతుంది, కనుక బ్యాక్టీరియల్ లోడ్ను కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. పాలు ఎక్కువసేపు బయట కనుక సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే దాంట్లో బ్యాక్టీరియా ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇట్లీ మిథిలిన్ బ్లూ టెస్ట్ అంటారు ఒకటి, ఇంకోటి రిజోసరిన్ రిడక్షన్ టెస్ట్ అంటారు. పాలలో ఉండే బ్యాక్టీరియల సంఖ్యను కనుగొనడం అనేది నెంబర్ కనుక్కోవడం కూడా 3వ టెస్ట్. యాక్చువల్గా ఈ పాలలో ఉండే బ్యాక్టీరియాని అగార్ అగార్ అనే ఒక ప్లేట్లో దాన్ని మనం యాంటీబాడీ స్లిప్పులు పెట్టడం ద్వారా ఎక్కడైతే ఎంత రియాక్షన్ జరుగుతుందో దాన్ని బట్టి మనం పాలలో ఉండే బ్యాక్టీరియాని సంఖ్యను కనుక్కోవచ్చు. మిథిలిన్ బ్లూ రిడక్షన్ టెస్ట్ అంటారు, పాలలో ఉండే బ్యాక్టీరియాని గుర్తించడం దీని ముఖ్య ఉద్దేశం. పరీక్ష చేసే పద్ధతి ఏంటంటే 10 ml పాలకి మిథిలిన్ బ్లూను కలిపి వాటర్ బాత్లో ఉంచితే ప్రతి అరగంటకు ఒకసారి దీన్ని గమనిస్తుండాలి. పాలలో ఉండే బ్యాక్టీరియా సంఖ్యను బట్టి పాల యొక్క రంగు మారుతూ ఉంటుంది. బ్యాక్టీరియల్ సంఖ్య ఎక్కువగా ఉంటే రంగు త్వరగా మారుతుంది. పాల రంగు మారు స్వభావాన్ని బట్టి పాల యొక్క నాణ్యతను మనం నిర్ధారిస్తుంటాం. ఒక 5.5 గంటలు కనుక దాన్ని ఉంచితే 5 లక్షల కంటే తక్కువ బ్యాక్టీరియా ఉంటే అది గుడ్ క్వాలిటీ కింద మనం గమనిస్తాం. 2 నుంచి 5.5 గంటలకి 5 నుంచి 40 లక్షల బ్యాక్టీరియా ఉంటే ఇది ఫెయిర్ కింద లెక్కేస్తాం. 20 నిమిషాలు టైంలో 40 లక్షల నుంచి 2 కోట్ల బ్యాక్టీరియా ఉంటే ఇది బ్యాడ్ క్వాలిటీ కింద అంటాం. 20 నిమిషాల కంటే తక్కువ సమయంలో 2 కోట్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా శాతం ఉంటే వెరీ బ్యాడ్. ఇది ల్యాబ్లో చేస్తారు. దీని ద్వారా కూడా మనం బ్యాక్టీరియా కౌంట్ని దాంట్లో దాని క్వాలిటీని నిర్ధారించవచ్చు. పాలలో ఉండే బ్యాక్టీరియా సంఖ్యను కనుగొనడం కూడా ఏ పాలలో అయితే బ్యాక్టీరియా సంఖ్య కనుక్కోవాలో దాన్ని స్టెరైల్ టెస్ట్ తీసుకొని దానికి 1:10 నిష్పత్తులు డిస్టిల్ వాటర్ సాయంతో డైల్యూట్ చేసి శాంపుల్ తయారు చేసేసి స్టాండర్డ్ డైల్యూషన్ సొల్యూషన్స్ని 1 ml ద్రావణం తీసుకొని దాన్ని ఒక పెట్రి డిష్ దానిపైన అగార్ మీడియం పోసి దాన్ని 30 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 2 రోజుల పాటు ఇంక్యుబేట్ చేస్తే ఆ ప్లేట్ ఇంక్యుబేటర్ను బయటికి తీసి దానికి 4 భాగాలుగా విగొట్టి వాటిలోని బ్యాక్టీరియా కాలనీలను బట్టి ఎంతవరకు అయితే కాలనీ డెవలప్ అవుతుందో బ్యాక్టీరియా దాన్ని లెక్క పెట్టడం ద్వారా వాటిలో కూడా బ్యాక్టీరియాల సంఖ్యను కూడా తెలుసుకోవచ్చు. ఇది మాత్రం ల్యాబ్లో చేసే పనే కాబట్టి ఇంటికాడ చేసి ఇందాక నేను చెప్పిన చాలా పద్ధతులన్నీ కూడా మనం ఇంటి దగ్గర సింపుల్గా తెలుసుకునే పద్ధతులు.

0: ఇవి టోటల్గా మీకు ఎన్ని పద్ధతుల ద్వారా కనుక్కోవచ్చో చెప్పున్నాను. కాకపోతే వినియోగదారుడు తన ఇంటి దగ్గర చేసుకునే సింపుల్ పరీక్షలు కొన్ని నేను చెప్పినట్లో ఉన్నాయి. వాటి ద్వారా పాలలో ఎటువంటి తేడా ఉన్నా మనం కనుక్కొని ఆ పాలన సోర్స్ నుంచి మానేసి మనం మంచి సోర్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం మంచి ఫుడ్ తినటమే కాదు, అది క్వాలిటీ గల ఫుడ్డా లేదనే విషయం కూడా వినియోగదారుడు ఖచ్చితంగా ఈ రోజున గమనించి దాన్ని ఆచరించాలని చెప్పేసి ఈ ఆకాశవాణి ద్వారా మీ ద్వారా వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
1: సార్, మరి ముఖ్యంగా మనం ఇవాళ చూస్తే ప్రతి దాంట్లో కూడా కల్తీ, అంటే ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి, పాలలో కూడా చాలా వరకు కూడా కల్తీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రైతు స్థాయిలో కూడా కొంత అవగాహన లోపం వల్లనో లేక మరి తెలిసి తెలియకునో కానీ ఈ ఆవుల్లో కానీ గేదెల్లో కానీ పాలు తీసుకునేటప్పుడు పొదుగు వాపు వ్యాధి వస్తుంది. దీన్ని గమనించకుండా వాళ్ళు పాలు పితికి వినియోగదారులకు ఇస్తుంటారు. దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయంటారు? ఈ పొదుగు వాపు వ్యాధి వచ్చినప్పుడు పాలు పితికే రైతుకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా పాలు పొదుగు వాపు వ్యాధి వచ్చిన పాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రైతు దాన్ని ఖచ్చితంగా ఎవరికి అమ్మకూడదు. అది మీకు తెలుసో తెలియకో, మీకు స్టార్టింగ్లో అంటే తెలియకపోవచ్చు, కానీ కొంత వచ్చినాక ఆ పొదుగు వస్తుంది, అలాగే పొదుగు నుంచి మీకు పాలకు బదులు పసు డెవలప్ అవుతుంది, అలాగే ఇందాక ఫస్ట్లో మీకు మొదట్లో చెప్పినట్టు ఒక రకమైన వాసన వస్తుంది. ఇలాంటి పాలను ఖచ్చితంగా మీరు వ్యాధి తగ్గే వరకు కూడా ఎవరికి వాడకానికి వినియోగానికి ఇవ్వకూడదు. మీరు పాల కేంద్రంలో కూడా తెలిసో తెలియక ఉదయం పూట 5 పాల కలెక్షన్ జరుగుతుంటుంది, మీరు ఇలాంటి పాలు పోస్తే క్యాన్ మొత్తం పడైపోతాయి, దానివల్ల మీ సొసైటీకే నష్టం వస్తుంది. మీరు పోసే 1 లీటర్ అయితే మిగతా 39 లీటర్లు నష్టపోవాల్సి వస్తుంది. సో దయచేసి రైతు సోదరులు ఎవరైనా సరే మీకు ఫస్ట్ రోజు తెలియకపోవచ్చు, కానీ 2 రోజు ఖచ్చితంగా మీరు పాలు పిండుతున్నప్పుడు తెలుస్తుంది. కొంచెం అనుభవం ఉండాలైతే పొదుగు పిండేటప్పుడు పట్టుకోవడంలోనే మీకు పొదుగు వైపు లక్షణాలు తెలుస్తాయి, ఎందుకంటే పసు వస్తుంది, కొన్నిట్లో బ్లడ్ వస్తుంది, ఎక్కువ వాటిలో స్మెల్ వస్తుంది. సో ఇవన్నీ రైతులు గమనించి అసలు పొదుగు వైపు అయితే రాకుండా ఉండటం కోసం నీట్గా హైజీనిక్గా కనుక మంచి ప్లేస్లో వర్షాకాలంలో పొడిగా ఉండే ప్లేస్లో వాటికి ఆశ్రయం కల్పించాలి. ఇప్పుడు ఎన్ఆర్ఈఎస్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా 2, 4, 6 పశువులకు సరిపడ షెడ్స్ని ఎన్ఆర్ఈఎస్తో కడుతున్నారు. సో దానివల్ల వర్షాకాలంలో పక్క అంత కింద అంత రొచ్చు అయిపోయి ఆ పడుకున్నప్పుడు ఆ పొదుగు నేల కానేసి బ్యాక్టీరియా వ్యాప్తి చెంది పొదుగు వ్యాపి రావడం ఆస్కారం ఉంది. సో పొడి ప్రదేశంలో వర్షాకాలం కూడా పొడి ప్రదేశంలో ఉంచడానికి ఎన్ఆర్జీఎస్ ద్వారా షెడ్స్ కడుతున్నారు. సో ఆ షెడ్స్ను కూడా రైతు సోదరులు ఉపయోగించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.
1: పొదుగు వాపు వ్యాధి వస్తుందో ఆ పాలు తీసుకోవద్దని చెప్పేసి ఉంటుంటారు. మరి అదే పాలను తన దూడకు ఇవ్వడం కూడా చేయొచ్చా చేయకూడదా?
0: పాలు అనేది పొదుగు వైపు వచ్చిన పాలను దేనికి ఇవ్వడానికి కుదరదండి, వాటికి కూడా మీరు ఇవ్వకూడదు. దూడలకి ఇచ్చినా కూడా ఈ పాలు రోగంతో ఇబ్బంది పడతాయి, అనారోగ్యం బారిన పడుతుంది, అది సీరియస్ అయితే ఆ దూడను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు పొదుగు వైపు వచ్చిన పాలని ఎట్టి పరిస్థితులను మనుషులు కానీ తన దూడకు కానీ ఎవరికి కన్జంప్షన్కి వినియోగానికి ఇవ్వకూడదు.
1: డాక్టర్ గారు, మరి రైతు స్థాయిలో వ్యాపార కోణంలో పాలని పితుక్కొని దూడకు చాలా వరకు తక్కువగా ఇస్తుంటారు. ఒకవేళ దూడకు ఇవ్వాల్సి వస్తే ముందుగా ఒక సేపు యంత్రంగా దూడను వాడుకుంటూ చివరిలో దానికి పాలు వదులుతూ ఉంటారు, ఇలాంటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు?
0: ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రైతులు తెలియక దాన్ని పాలన ద్వారా మనకు ఆదాయం వస్తుంది కాబట్టి మ్యాక్సిమం పాలను పిండుకోవాలనుకుంటారు, కాకపోతే అది కరెక్ట్ కాదు. పాలు మీకు లీటర్ వస్తే 1 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు పాల శాతాన్ని బట్టి వస్తుంది. సో నెలకు 1500 వస్తుంది అనుకుందాం. తర్వాత నెల తగ్గిపోతాయి కాబట్టి 1000 రూపాయలు, అంటే మీకు 6 నెలలు కనుక చేస్తే మీకు ఎంత 10-15 నెలలు తేడా వస్తుంది. కానీ ఒక పశువుకి మీరు అదే లీటర్ కనుక పాలను కనుక దూడకిస్తే ఆ దూడ 3 ఏళ్లలో కట్టాల్సింది 2 ఏళ్లలోనే ఎదకొచ్చేసి ఇంకొక మీకు పాలన ఇచ్చేసి పాడి గేదె ఎదుగుతుంది, త్వరలో మీకు తొందరగా మెచ్యూరిటీ వచ్చేసి కట్టి ఈత వచ్చేసి మళ్ళీ మీకు దూడ వస్తుంది, మళ్ళీ పాలు వస్తాయి. సో మీరు చిన్న చిన్న 1 లీటర్ 1 లీటర్ దానికి కక్కుర్తిపడే బదులు మీరు దాన్ని డెవలప్ చేస్తే ఒక పాడి పశువుగా ఎదుగుతుంది కాబట్టి ఆ పాడి పశువు వాల్యూ కూడా మీకు వస్తుంది. మళ్ళీ అది ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళు లేకపోతే 100,000 రూపాయలు దాని బ్రీడ్ని బట్టి దాని వాల్యూ నిర్ధారించబడుతుంది. కాబట్టి మీకు వచ్చి 10-15 ఏళ్ళ కన్నా కూడా మీకు మంచి పాడి పశువుని మీరు తయారు చేసుకోవచ్చు. లేదా మీరు పాడి పశువుని కొనుక్కోవాలనుకోండి, అంత ఇచ్చి కొనుక్కోవాలిగా, 1 లక్ష రూపాయలు ఇస్తే మీకు 2 రూపాయలు వేసి నెలకు 2000 దండగ వస్తుంది. మీరు పాలు ఇస్తే ఎంత ఇస్తారు? 1500 పాలేగా. సో ఈ విధంగా కూడా రైతు ఈ క్యాల్కులేషన్లో ఉండి దూడలను ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. కొనుక్కొచ్చుకుంటే మీకు ఎక్కువ దండగ వస్తుంది, మీ దగ్గర డెవలప్ చేసుకుంటే మీకు మంచిది వస్తుంది. ఇప్పుడు దూడలు కూడా మేము చెప్తున్నాం, ఇంతకుముందు మేము ఏదైనా ఇంజక్షన్ చేయటం వలన 50% మగవి పుట్టాయి, 50% ఆడవి పుట్టాయి. ఇప్పుడు సెక్స్ సార్టెడ్ సెమెన్ త్రీలెస్ సెమెన్ అని ఇస్తున్నాము, అది 150 రూపాయలకే ఇస్తున్నాము.

0: యాక్చువల్ దాని కాస్ట్ 500 పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద సబ్సిడీ ఇచ్చి 150 రైతులకు ఇస్తుంది. దీని ద్వారా 100% పశువులు ఆడదొడ్లే పడతాయి. ఇంకప్పుడు అసలు మీకు 50% మేలు వస్తే ధనలుగా కలిజేస్తాం, వాటిని ఉపయోగపడవు కాదు. భవిష్యత్తులో పశువుగా తీర్చిద్దిన అది పాడి పశువుగా ఉండదు కాబట్టి దాన్ని మనం కలిజేస్తాం. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఎవరికొరికి కోతకి ఇచ్చేస్తాం. ఎందుకంటే వ్యవసాయం ఇప్పుడు దున్నపోతులు చేయట్లేదు కాబట్టి కోతకేస్తాం. అదే 3S సమన్వయం వాళ్ళు చేసుకుంటే 100% ఆడదోళ్ళు పుడతాయి. మీరు ఖచ్చితంగా ఆడదోళ్ళని డెవలప్ చేసుకుంటే మంచి పాడి పశువుగా భవిష్యత్తులో ఉంటుంది. మీ ద్వారా ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి. సో వినియోగదారులకి 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అందరికీ పాలు మాంసం ఇలాంటి అన్నీ అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా ఈ పాలకి 3S చేయించుకోవాల్సిందిగా మీ ద్వారా రైతు సోదరులు కోరుతున్నాను.
1: అధిక పాల దిగుబడి తీసుకోవాలి అంటే రైతు స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పాల నాణ్యత విషయంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, అధిక లాభాలు పొందాలి గిట్టుబాటు ధరలు పొందాలంటే పాల నాణ్యత ఎంతవరకు ఉండాలి, ముఖ్యంగా వినియోగదారుడు పాలు తీసుకునేటప్పుడు ఆ పాలల్లో ఎలాంటి కల్తీ జరిగిందో ఎలా కనుక్కోవాలి, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీతో చర్చించడం నాకు చాలా ఆనందమైన విషయం. ధన్యవాదాలు.
2: మీరింతవరకు అధిక పాల దిగుబడికి సూచనలు, నాణ్యమైన పాల ఉత్పత్తికి సూచనలు, నాణ్యతా పరీక్షలు ఈ అంశం గురించి మార్కాపురం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర కలిసి పాడుతున్న పాట, సంగీతం MM కీరవాణి.

చిత్రమంజర్లో తర్వాత వినండి అల్లరి ప్రియుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్న పాట. సంగీతం MM కీరవాణి.

వినబోతున్న ఈ పాట శివయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడుతున్నారు. సంగీతం ఎంఎం శ్రీలేఖ.

చిత్రమంజరిలో శ్రోతలు ఫిలిం గీతాలు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:40 నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతుంది. అందులో శ్రోతలు మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, తర్వాత థైరోకేర్ విత్ యోగా గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

0: మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విద్యా సమాచారం. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డిప్లొమా మరియు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం SPMVV వారు 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా మరియు పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులలో ప్రవేశాలకు గాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వివరాలు: సంస్థ పేరు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్, SPMVV. విద్యా సంవత్సరం 2026-27 సంబంధించి అందిస్తున్న కోర్సుల వివరాలు: మొదటి కోర్సు పాలియేటివ్ కేర్, ఇది సర్టిఫికేట్ కోర్సు, 15 నుంచి 25 సీట్లు వరకు ఉంటాయి. కోర్సు వ్యవధి 3 నెలలు మాత్రమే. విద్యార్హత 10th పాస్ లేదా ఫెయిల్ ఏదైనా సరిపోతుంది. ఇక రెండవ కోర్సు పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, దీనికి 60 సీట్లు ఉంటాయి. కోర్సు వ్యవధి 1 ఏడాది ఉంటుంది. విద్యార్హతలు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ అండ్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి ఏదో ఒక సబ్జెక్టులో. మూడవది డిప్లొమా ఇన్ యోగా, దీని కోర్సు యొక్క వ్యవధి 1 ఏడాది ఉంటుంది. విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక నాలుగవ కోర్సు పీజీ డిప్లొమా ఇన్ యోగా, ఈ కోర్సు వ్యవధి 1 ఏడాది ఉంటుంది. విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక దరఖాస్తు విధానానికి వస్తే ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపుకోవాలి. దరఖాస్తు చిరునామా టు ద రిజిస్ట్రార్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. దరఖాస్తులకు చివరి తేదీ వచ్చే నెల అంటే జూలై నెల 15వ తేదీ 2026 సంవత్సరంలోగా పంపుకోవాలి. ఇతర వివరాలకు వెబ్సైట్ చిరునామా www.spmvv.acin. వెబ్సైట్ చిరునామా మరొకసారి చదువుతానండి, www.spmvv.ac.in. విద్యా సమాచారం విన్నారు. ఇప్పుడు థైరో కేర్ విత్ యోగా గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల.
2: నమస్కారం చంద్రమౌళి గారు.
3: నమస్కారం అండి.
2: మారుతున్న జీవన శైలిలో చాలా మంది థైరాయిడ్ వలన ఇబ్బంది పడుతున్నారు, వారికి యోగా ఎంతవరకు సహాయపడుతుందంటారు?
3: థైరాయిడ్ అనే ప్రాబ్లం గురించి ముందు మనం తెలుసుకునే ముందు ఆ గ్రంథి అసలు ఎక్కడ ఉంటుంది, ఆ గ్రంథి ఏం చేస్తుందనే విషయం గురించి మనం తెలుసుకోవాలి. థైరాయిడ్ అనేది మన గొంతు కింద ఉండే ఒక చిన్న బటర్ఫ్లై పొజిషన్ ఆకారంలో ఉండే గ్రంథి. సో ఇది పరిమాణంలో చాలా చిన్నదైనప్పటికీ అది చేసే పనులు చాలా పెద్దవి. ఇవి శరీరంలో దాదాపు ప్రతి పనిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. లైక్ మన మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని, మన జీవక్రియలు, శక్తి స్థాయిలు, బాడీ టెంపరేచర్స్, హార్ట్ బీట్స్, మన డైజెషన్, మూడు, అలాగే మన థింకింగ్, ఇలాంటి చాలా విషయాల్ని థైరాయిడ్ గ్రంథి అనేది ప్రభావం చేపిస్తుంది. చాలా సందర్భాల్లో ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడం ఆగిపోతుంది. సో ఇలా ఆగిపోయినప్పుడు మనకు రెండు రకాలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒకటి హైపోథైరాయిడ్, రెండు హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ అండర్ యాక్టివ్గా పనిచేస్తుంది, అంటే అది శరీరంలో ఆ టీహెచ్ఎస్ లెవెల్స్ తగినంతగా ఉత్పత్తి చేయదు. థైరాయిడ్ అనేది మనకి ప్రధానంగా టీఎస్హెచ్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ టీఎస్హెచ్ హార్మోను T3 మరియు T4 అనే హార్మోన్స్ని ఫంక్షనల్గా ఉండేలా చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు మనకు హైపోథైరాయిడ్, అలాగే ఇది ఓవర్గా పనిచేసినప్పుడు హైపర్ థైరాయిడ్గా వస్తుంది.
2: ఆ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏమిటంటారు?
3: హైపోథైరాయిడ్ మరియు హైపర్ థైరాయిడ్ అనేవి రెండు ఎక్స్ట్రీమ్స్ని సూచిస్తుంది. లైక్ మీరు హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు బాగా అలసటగా ఉండడం, హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు చాలా ఓవర్ యాక్టివ్గా ఉండడం, అలాగే హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు అన్ఎక్స్ప్లెయిన్డ్గా వెయిట్ గెయిన్ చేస్తారు, అలాగే హైపర్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు వెయిట్ లూజ్ అవుతారు, అలాగే

0: హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు చలికి తట్టుకోలేరు, హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వేడికి తట్టుకోలేరు. ఇలా మీరు రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య ఆసిలేట్ అవుతూ ఉంటారు. హైపోథైరాయిడ్ ఉన్న వ్యక్తులు ప్రధానంగా నిరంతరం అలసటగా ఉండడం, సోమరితనం, నిద్ర లేకపోవడం, ఏమి తినకపోయినా బరువు పెరగడం, చలికి తట్టుకోలేక ఉండడం, నెమ్మదైన ఆలోచన, బాగా మూడ్ అనేది కొంచెం డిప్రెస్డ్గా ఉండడం, మన డైజెషన్ అనేది చాలా మందగించడం లాంటివి హైపోథైరాయిడ్లో చూస్తాం. హైపర్ థైరాయిడ్లో వీటన్నిటికీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్లో చూస్తాం. మీరు చాలా ఓవర్ యాక్టివ్గా ఉంటారు. ఇలా ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీకు నిద్ర అనేది సరిగ్గా పట్టదు, ఎందుకంటే మీ శరీరము మనసు నిరంతరం కదులుతూనే ఉంటుంది, నిరంతరం ఒక ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూనే ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల మీరు రాత్రి నిద్రపోలేకపోవడం, అలాగే మీరు ఓవర్ యాక్టివ్గా ఉండడం వల్ల మీరు బరువు తగ్గిపోవడం, అలాగే మీరు హీట్కి తట్టుకోలేకపోవడం, అలాగే ఎలాగైతే హైపోథైరాయిడ్లో ఆలోచన అనేది నెమ్మదిగా ఉంటుందో హైపర్ థైరాయిడ్లో మీకు చాలా ఓవర్గా ఉంటుంది. సో మీరు ఏ ఆలోచన పట్టుకున్నా దానికి ఓవర్ థింక్ చేస్తారు. అలా ఓవర్ థింక్ చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది లేకపోవడం, మీ ఆలోచనల్లో క్లారిటీ లేకపోవడం, ఈ ఆలోచనల్లో క్లారిటీ లేకపోవడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలన్నీ తప్పుదారి పట్టడం, ఇవి చివరికి మీ మానసిక సంఘర్షణే కారణం కావడం, మీరు మీ జీవితంలో ఈ నిర్ణయాలను సరిగ్గా తీసుకోకపోవడం. ఒకవేళ ఇదే మీకు ఒక ముఖ్యమైన సందర్భాల్లో మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, ఆ నిర్ణయం తప్పుదారి పడితే, అవి మీ జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేస్తాయి. మీరు మీ శరీరంలో ఉండే ఒక డిస్టర్బెన్స్ అది మీ మనసుకు చేరి మీ జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఇవి చిన్న చిన్న అసౌకర్యాలు కాదు, ఇవి మీ నిశ్శబ్దంగా మీ జీవన నాణ్యతను పూర్తిగా తగ్గించేస్తాయి, పూర్తిగా వేరే డైరెక్షన్లో తీసుకెళ్తాయి. చాలామందికి థైరాయిడే వాళ్ళకు ఇండైరెక్ట్గా వీటన్నిటినీ కారణమవుతుందనే విషయం చాలామందికి తెలియదు. థైరాయిడ్ని క్యూర్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఈ థైరాయిడ్ ప్రాబ్లం మనం గృహిణుల్లో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. నిజానికి నేను థైరాయిడ్ పేషెంట్నే, నాకు థైరాయిడ్ అనేది చాలా అబ్నార్మల్గా ఉంది. నేను మొదట బాడీ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వచ్చాయి, బట్ థైరాయిడ్ ఉందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. థైరాయిడ్ చాలా అబ్నార్మల్గా వెళ్ళిపోయింది. ఎంత ఉందంటే 4.7 దగ్గర ఉండాల్సిన, అది దాదాపు టీహెచ్ఎచ్ వాల్యూ 25-26 దాకా ఉంది.
1: ఇది చాలా అబ్నార్మల్ కదా?
0: అవును, అది చాలా అబ్నార్మల్. నాకు తెలీదు థైరాయిడ్ ఎన్ని రోజుల నుంచి ఉందని. ఇది తెలిసేటప్పటికి నా వయసు 29 సంవత్సరాలు. కానీ నేనెప్పుడు ఆ థైరాయిడ్ తాలూకు సింప్టమ్స్ని ఎప్పుడు అంతగా ఫీల్ అవ్వలేదు. మేబీ నా ఏజ్ తాలూకు ఎఫెక్ట్ కారణంగానో. సో ఎనీహౌ నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్కి రిపోర్ట్ చూపించి అడిగాను ఏంటిది అని. సో డాక్టర్ నాకు థైరాయిడ్ ఉంది, లెవోథైరాక్సిన్ 50 mcg వాడండి సూచన చేశారు. సో ఇప్పటికీ నేను లెవోథైరాక్సిన్ అప్పటి నుంచి వాడడం మొదలుపెట్టాను, ఇప్పుడు 25 mg వాడుతున్నాను. బట్ ఈ థైరాయిడ్ జర్నీలో నాకు కలిగిన అనుభవాల్లో, నేను మందులు వాడడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ 3 months నేను యాక్చువల్గా నాకు యోగా వచ్చు, బట్ ఫస్ట్ 3 months నాకు యోగా కుదరక ఎలాంటి యోగా చేయలేదు. కానీ ఆ సమయంలో నేను గమనించింది ఏంటంటే, బాగా అలసట గురి కావడం, చలి పెరగడం, బాగా శరీరంలో ఒక స్తబ్దత, ఒక ఎనర్షియా లాంటి ఫీలింగ్, బాగా లేజీగా ఉండడం, నాకు అర్థమయ్యేది కాదు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, థైరాయిడ్ ఆ మెడికేషన్ పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని నేను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. ఒక 3 months తర్వాత నేను నా థైరాయిడ్ రిపోర్ట్ తెచ్చుకున్నా. ఈసారి టీఎస్హెచ్ వాల్యూ 20గా ఉంది. ఓకే, థైరాయిడ్ తగ్గుతుంది, సో మెడికేషన్ వర్క్ అవుతుంది. బట్ మెడికేషన్ అనేది తన తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ను కూడా చూపిస్తుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? మనం బాగా అలసిపోవడం, ఒక రకమైన స్తబ్దత ఉండడం, రోజంతా నిద్రపోతూనే ఉండడం, వెయిట్ పెరగడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని నేను ఈ మెడికేషన్లో గమనించా. తర్వాత నేను యోగా చేయడం మొదలుపెట్టా. సర్వాంగాసనం, ప్రాణాయామం, జాలంధర బంధం, శీర్షాసనం ఇలాంటివి చేసిన తర్వాత నేను చాలా యాక్టివ్గా ఫీల్ అయ్యా. ఈసారి 3 నెలలు చాలా స్ట్రిక్ట్గా యోగా ఫాలో అయ్యాను, అలాగే మెడికేషన్లో కూడా ఉన్నాను. సో ఇప్పుడు ఆ 3 నెలల తర్వాత ఆ వాల్యూ నాకు 11కి వచ్చింది. సో ఫస్ట్ 3 నెలల్లో నాకు 5 పాయింట్లు తగ్గితే నెక్స్ట్ 3 నెలల్లో నాకు 9 పాయింట్లు తగ్గింది. సో ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, యోగా అనేది మీకు యాక్సిలరేట్ చేస్తుంది ఆ హీలింగ్ ప్రాసెస్ని. ఇప్పుడు మీకు థైరాయిడ్ మెడికేషన్ తీసుకుంటే అది ఓన్లీ ఒక హార్మోన్ మాత్రమే రిప్లేస్ చేస్తుంది ఆ థైరాయిడ్ గ్లాండ్, బట్ దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి. అలానే అది గ్లాండ్ రిమైనింగ్ ఫంక్షనాలిటీ కూడా ఏమీ

0: ప్రభావితం చేయదు. కానీ యోగా అనేది ఆ గ్లాండ్ తాలూకు రిమైనింగ్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా మీకు ఫంక్షన్ అయ్యేలా చూస్తుంది. అలాగే మెడికేషన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కూడా ఉంటే అది మీకు క్యూర్ చేస్తుంది. సో మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే మీరు రోజంతా యాక్టివ్గానే ఉంటారు, సో మీ మెడికేషన్ మీకు వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ యోగా అనేది సైడ్ ఎఫెక్ట్స్ని క్యూర్ చేయడం ద్వారా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు.
1: అలసట, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు థైరాయిడ్కు సంకేతాలు అంటారా?
0: ఆ విషయాన్ని మనం సుస్పష్టంగా చెప్పలేము. థైరాయిడ్లో ఈ లక్షణాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన థైరాయిడ్ అని మనం పూర్తిగా నిర్దేశం చేయలేము. థైరాయిడ్లో మనం బరువు పెరుగుతాం, అలసట ఉంటుంది, చలికి తట్టుకోలేము, కానీ కేవలం థైరాయిడ్ వల్లనే ఈ లక్షణాలు కలగవు. మన జీవన విధానం కానీ మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా మనం లేజీగా ఉండడం, మనం అలసటగా ఉండడం జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతం నా టీహెచ్ఎస్ వాల్యూ అండర్ కంట్రోల్లో ఉంది. సో నా అనుభవంలో యోగా మరియు మెడికేషన్ అవి రెండు ఒకదానికొకటి పోటీ అని చెప్పలేం. అవి పూర్తిగా వేర్వేరు స్థాయిల్లో పనిచేస్తాయి. మెడికేషన్ అనేది మెయిన్గా మన హార్మోన్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అది మన శరీరానికి థైరాయిడ్ హార్మోన్ అందిస్తుంది, దాని పని అంతే, ఇంకేం లేదు. కానీ యోగా అనేది ఈ హైపోథైరాయిడిజం ఈ శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. మనకు అలసట కానీ, బరువును కానీ, మన మూడ్ని కానీ, మన డైజెషన్ ప్రాసెస్ కానీ, మనకు నిద్ర పట్టకపోవడం వంటి కొన్ని ఇబ్బందులను కానీ నేరుగా పరిష్కరిస్తుంది. ఇలాంటివన్నీ మనం మెడికేషన్ ద్వారా పరిష్కరించలేం, కానీ యోగా అనేది వీటన్నిటినీ పరిష్కరించడం ద్వారా మన శరీరాన్ని, మన మనసుని ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంచుతుంది. సో యోగా అనేది మనం ఒక ప్రత్యామ్నాయంగా చూడకూడదు. మందు తన పని తాను చేసుకుంటుంది, యోగా తన పని తాను చేసుకుంటుంది. సో ఈరోజుకి నా థైరాయిడ్ అండర్ కంట్రోల్లో ఉంది, నా టీహెచ్ఎస్ వాల్యూ స్థిరంగానే ఉంది, ఈ హైపోథైరాయిడ్ తాలూకు సిమ్టమ్స్ ఎప్పుడు నా మీద లేవు. ఎందుకంటే యోగా అనేది నా మీద ఎప్పుడు ఒక బ్లాంకెట్లా పనిచేస్తుంది, నా శరీరానికి ఒక రక్షణ కవచం లాగా. అది నా మిగిలిన నా టీహెచ్ఎస్ వాల్యూస్ అన్ని కంట్రోల్లో ఉంచి నా శరీరాన్ని ఒక సమతుల్య స్థితిలో, ఒక హోమియోస్టేసిస్ స్థితిలో ఉంచడానికి అది నాకు పనిచేస్తుంది.
1: థైరాయిడ్ కి సంబంధించి ఏమైనా ప్రత్యేక యోగాసనం గురించి చెప్తారండి?
0: మనకు కొన్ని యోగా పోస్చర్స్ మరియు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ థైరాయిడ్ గ్రంథిపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అవేంటంటే సర్వాంగాసనం, మన భుజాల మీద నిలబడడం, శరీరాన్ని తలకిందులు చేసి గొంతు ప్రాంతానికి అధిక పీడనంతో రక్తం ప్రవహించేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంథికి పెరిగిన రక్త సరఫరా మెరుగైన ఆక్సిజన్ మరియు మెరుగైన పోషకాలని అందజేస్తుంది. సో దీనివల్ల మనకేమవుతుందంటే గ్రంథిలో ఏ కాస్త పనిచేసే సామర్థ్యం ఉన్నా గ్రంథి ఆ పనిచేసే సామర్థ్యాన్ని అది పెంపొందిస్తుంది. సో దీనివల్ల మనకు థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే హలాసనం కానీ, అనులోమ విలోమ ప్రాణాయామం కానీ ఈ థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపుతాయి. అలాగే మనకు జాలంధర బంధం అనే ఒక బంధం కూడా థైరాయిడ్ పై ప్రభావం చూపుతుంది. అలాగే భుజంగాసనం కూడా, ఇవన్నీ మనకు విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేస్తాయి. విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఆ చక్రంకి దగ్గరగా ఉండే గ్రంథే మన థైరాయిడ్ గ్రంథి. ఈ గ్రంథిని ఆ విశుద్ధి చక్రం తనకు తానుగా రిపేర్ చేస్తుంది. అలా రిపేర్ చేయడం వల్ల ఆ గ్రంథి ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి, ఇంకా లాంగ్ రన్లో పనిచేయడానికి, అంటే ఏ కాస్త ఫంక్షనాలిటీ ఉన్నా కూడా అది ఆ విశుద్ధి చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మన థైరాయిడ్ గ్రంథి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది.
2: మీరు ఇంతవరకు థైరో కేర్ విత్ యోగా గురించి శ్రీ ఆకుల చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇందులో నేటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ మొదటి అంశం ప్రఖ్యాత భారతీయ న్యాయ నిపుణుడు శ్రీ బిమల్ ఎన్ పటేల్ అంతర్జాతీయ సముద్ర చట్టాల ట్రిబ్యునల్ ITLOSకు న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. ఇక రెండవ అంశం NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 10వ సభ్య దేశంగా ఉజ్బెకిస్తాన్ దేశం చేరింది. మూడవ అంశం ప్రపంచంలోనే భూమిపైన నివసిస్తున్న అత్యంత ఎక్కువ వయస్సు గల జంతువుగా

194 సంవత్సరాల వయస్సు గల జొనాథన్ అనే పేరు గల తాబేలు రికార్డు సృష్టించింది. ఇక భారత ప్రభుత్వం బొగ్గు గ్యాసిఫికేషన్ పథకం కింద కొత్త ప్రాజెక్టులకు 1,350 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీని వివరాలు, భారతదేశపు మొట్టమొదటి కోల్ టు అమోనియం నైట్రేట్ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్లాంట్ను ఒడిస్సా రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి సిఐఎల్ అంటే కోల్ ఇండియా లిమిటెడ్, ఇంకా బీహెచ్సిఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థతో జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది. 5వ అంశం, దేశ యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి రక్షించడానికి ఉద్దేశించిన ఎన్ఎంబీఏ నషాముక్త భారత అభియాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కీ పెహచాన్ అనే మెగా అవగాహన ప్రచారం దేశవ్యాప్తంగా ఉధృతం చేసింది. మాదక ద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి పునరావాసం కల్పించడం, కౌన్సిలింగ్ అందించడం మరియు విద్యా సంస్థల్లో భారీ ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యతను సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శాఖ తీసుకుంది. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఒక సినిమా పాట విందాము.

సినిమా పాట విన్నారు కదా. ఈనాటి తెలుసుకుందాం రండిలో ఇప్పుడు మీరు వింటున్నారు ఈ వారం జరిగిన వివిధ జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల సమాహారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. తర్వాత అంశం పిల్లల మానసిక ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని 15 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాలో వాడకాన్ని పూర్తిగా నిషేధం విధించిన తొలి దేశంగా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం వార్తల్లోకి ఎక్కింది. ఇక ఓం పర్వతం వివాదం, ఈ అంశం గురించి కొన్ని వివరాలు. కైలాస మానస సరోవర యాత్ర మార్గంలో ఉన్న ఓం పర్వతం ప్రాంతంలో భారత్ చేపడుతున్న రోడ్ల నిర్మాణం మరియు పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలపై నేపాల్ దేశం కొన్ని భౌగోళిక అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఇది ఇరు దేశాల మధ్య తిరిగి దౌత్యపరమైన వివాదంగా మారింది. ఈ ఓం పర్వతం సముద్ర మట్టానికి సుమారు 6191 మీటర్ల ఎత్తులో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్ జిల్లా వ్యాస్లోయ సమీపంలో ఉంది. ఈ పర్వతంపై కురిసే మంచు సహజ సిద్ధంగా హిందూ మత చిహ్నం అయిన ఓం ఆకృతిలో కనిపిస్తుంది. అయితే ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిన హెలికాప్టర్ వాడకం, పర్యాటక రంగం మరియు వాహనాల ఉద్గారాలైన బ్లాక్ కార్బన్, ఇంకా గ్లోబల్ వార్మింగ్ ప్రభావాల వలన ఓం పర్వతంపై అరుదైన ఈ మంచు ఆకారం కరిగిపోయిందని పర్యావరణ నిపుణులు నిర్ధారించారు. ఇక 7వ అంశం, దేశీయ పబ్లిక్ బ్యాంకింగ్ అవసరాల కోసం ప్రభుత్వ సబ్సిడీల పంపిణీలో పారదర్శకతను పెంచడం కోసం NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు పూర్తిగా వికేంద్రీకృతమైన మరియు హ్యాకింగ్కు గురికాని అత్యాధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత డ్రునిక్స్ అనే వ్యవస్థను లాంచ్ చేశారు. ఇక 8వ అంశం, కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు రుణాల ప్రక్రియ సులభతరం చేసిన కేంద్ర ప్రభుత్వం. రైతులకు విత్తనాలు ఎరువులు కొనుగోలు కోసం సకాలంలో రుణాలు అందించే కిసాన్ క్రెడిట్ కార్డు నాబార్డు వారు కేసీసీ పథకాన్ని భారతదేశంలో మొదటిసారిగా 1990వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఆర్బీఐ ఇప్పుడు అమలు చేసిన ఈ కొత్త కేసీసీ నిబంధనల ప్రకారం రైతుల ఆధార్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల డిజిటల్ భూ రికార్డులతో బ్యాంకులను ఆన్లైన్లో అనుసంధానం చేసి ఎలాంటి భౌతిక పత్రాలు అంటే ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించవలసిన అవసరం లేకుండానే పేపర్లెస్ ప్రాసెసింగ్ ద్వారా వేగంగా లోన్లు మంజూరు చేసే విధానాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. ఇక బొలీవియా దేశంలో ఆర్థిక సంక్షోభం. బొలీవియా దేశంలో తీవ్ర ఇంధన కొరత, అమెరికన్ డాలర్ నిర్వల పతనం మరియు ఇంధన సబ్సిడీల రద్దు కారణంగా గత 50 రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నిరసనలతో దేశం స్తంభించిపోయింది.

దిగ్బంధనంతో ఆహార మరియు వైద్య సామాగ్రి సరఫరా నిలిచిపోవడంతో బొలీవియా అధ్యక్షుడు రోడ్రిగో పాజ్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మాజీ అధ్యక్షుడైన ఈవో మోరల్స్ మద్దతుదారులు, కార్మిక సంఘాలు మరియు రైతులు నిర్వహిస్తున్న ఈ దిగ్బంధనాలను తొలగించి అంతర్గత భద్రతను పునరుద్ధరించడానికి సైన్యాన్ని రంగంలోకి దించారు. ఇక 10వ అంశం, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు 4 సభ్యుల ఏకగ్రీవం మరియు ప్రమాణం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన 4 కొత్త రాజ్యసభ సభ్యులు మరియు తిరిగి ఎన్నికైన వారిలో 10 మందితో కలిపి రాజ్యసభ చైర్మన్ అయిన శ్రీ సిపి రాధాకృష్ణన్ గురువారం ప్రమాణం చేయించారు. కొత్తగా ఎన్నికైన వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీయుతులు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి లింగమనేని రమేష్ ఉన్నారు. అలాగే తిరిగి ఎన్నికైన వారిలో పరిమల్ నత్వాని, ప్రవీణ్ చక్రవర్తి, దేవాశిష్ సమంతరాయ్, రాజేష్ పరమానంద్ శుక్లా కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక క్రికెట్,

తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీయుతులు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి లింగమనేని రమేష్ ఉన్నారు. అలాగే తిరిగి ఎన్నికైన వారిలో పరిమల్ నత్వాని, ప్రవీణ్ చక్రవర్తి, దేబాశిష్ సమంతరాయ్, రాజేష్ పరమానంద్ శుక్లా కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక క్రికెట్. టీజీ20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జోరు. కొనసాగుతోంది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి 45 బంతుల్లో 99 రన్స్ తీసి 10x4 6x6 స్కోరుతో అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు వరుసగా 2వ విజయాన్ని అందించారు. రంగారెడ్డి రైజర్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే ఛేదించిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు రంగారెడ్డి రైజర్స్కు టోర్నీలో తొలి ఓటమి ఎదురైంది. ఇంతవరకు వివిధ జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల సమాహారం, కరెంట్ అఫైర్స్ ఆఫ్ ది వీక్ విన్నారు. ఇంతటితో ఈనాటి మన యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం రాత్రి 8:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ స్వాగతంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ భారతదేశానికి అత్యంత విలువైన సముద్ర తీర భాగస్వామి, ఆప్తమిత్రుడు అని కొనియాడారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా 2 దేశాల ప్రజలకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చటమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని స్పష్టం చేశారు. విమానాశ్రయం వద్ద లభించిన స్వాగతానికి గాను అక్కడ స్థిరపడిన భారతీయ సమాజానికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సీషెల్స్ దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావటం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అందించే సహకారం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమని భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎంఎస్ఎంఈ రంగం మొదటి తరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వారిలోని వ్యాపార నైపుణ్యానికి అద్దం పడుతోందని కొనియాడారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ రంగం దాదాపు 50% వాటాను కలిగి ఉండటం విశేషం.

0: అన్నారు. భారత టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో భారత టాక్సీ సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార రంగంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని కొనియాడారు. డ్రైవర్లను కార్మికులుగా కాకుండా సారథులుగా పరిగణిస్తూ వారిని నేరుగా భాగస్వాములను చేయటం ద్వారా పారదర్శకమైన, నిష్పాక్షికమైన రవాణా వ్యవస్థను నిర్మిస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల డ్రైవర్లకు వారి సంపాదనలో సింహభాగం దక్కుతుందని, అదే సమయంలో ప్రయాణికులకు కూడా సురక్షితమైన, సరసమైన ధరలకే ప్రయాణ సేవలు అందుతాయని పేర్కొంటూ,
1: భారత్ టాక్సీ బన్నే కా సబ్సే పెహలా కారణ హై కి హమారే సార్థియో కా ఔర్ హమారే గ్రాహకో కా కిసీ కా భీ శోషణ న హో. आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख साथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर. जब आप शेयर होल्डर बनते हो तो कंपनी अपनी आपकी बन जाती है और इसी के कारण सम्मान भी मिला, सुरक्षा भी मिली और समृद्धि भी मिलने वाली है.
0: కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ పథకాల పురోగతిని సమీక్షించడంతో పాటు గ్రామీణ భారత అభివృద్దికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఈ సదస్సులో ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా విబీజీ రామ్జీ చట్టం అమలు, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళికా రచనల బలోపేతం, నిధుల సంపూర్ణ వినియోగం వంటి అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. దేశీయ ఆరోగ్య రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29న న్యూఢిల్లీలో పలు డిజిటల్ వినూత్న సేవలను ప్రారంభించనున్నారు. కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగపడిన ఆరోగ్య సేతు యాప్ను ఇప్పుడు మరిన్ని అధునాతన పర్సనల్ హెల్త్ రికార్డు ఫీచర్లతో సరికొత్తగా ఆరోగ్య సేతు 2.0గా తీసుకువస్తున్నారు. లబ్దిదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్ ఆధారిత ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆసుపత్రుల క్లినికల్ విధానాల డిజిటలైజేషన్ కోసం ఈ సుశ్రుత్ క్లినిక్ యాప్ను తీసుకువస్తున్నారు. ఈ సరికొత్త డిజిటల్ సేవలు వైద్య రంగంలో భాగస్వాములైన ఆసుపత్రులు, బీమా సంస్థలు రోగుల మధ్య సమాచార మార్పిడిని మరింత సులభతరం చేస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. లండన్లో ఈరోజు ఇండియా యూకే పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ బిజినెస్ ప్లీనరీ జరిగింది. ఇరు దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. బ్రిటన్ కంపెనీలతో భారతీయ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: In my humble opinion, the right way to come in quickly for both the British businesses and Indian businesses, it'll wedge your way in faster. Not compulsory, of course, your choice. If you are confident you can do it on your own, that's great. But that could also be one pathway which can make your journey faster. And what he just spoke about 22 ratings, country ratings around the world being changed to converge with the findings of CareEdge is a matter of deep pride for every Indian.
0: ప్రపంచంలోనే మొట్టమొదటి కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని అణుశక్తి శాఖ కార్యదర్శి అజిత్ కుమార్ మహంతి ఈరోజు ప్రారంభించారు. తమిళనాడులోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్

రీసెర్చ్లో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి వెలువడే అణు ఉష్ణశక్తి ఆధారంగా ఇది పనిచేస్తుంది. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ఈ అత్యాధునిక ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం 11 ఏళ్ల మైలురాయిని చేరుకుంటోంది. సామాన్య పౌరుడికి సాంకేతికతను చేర్చటమే ధ్యేయంగా 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం నేడు కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల తయారీ, చౌకైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆధారంగా దేశాన్ని సరికొత్త వృద్ధి పథంలో నడిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 11 ఏళ్లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ దాదాపు 4 రెట్లు పెరగడమే కాకుండా నాడు జీబీ డేటా ధర 269 రూపాయలు ఉండగా నేడు అది కేవలం 8 రూపాయల నుంచి 10 రూపాయలకు పడిపోయింది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత తౌకగా డిజిటల్ సేవలు అందిస్తున్న దేశంగా భారత్ అవతరించింది. అమెరికాలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్తో పాటు రౌనక్ చౌహాన్, దేవికా సిహాగ్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి సెమీఫైనల్స్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో దేవికా సిహాగ్ జపాన్ క్రీడాకారిణి రికో గుంజును వరుస గేముల్లో ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. భారత సీనియర్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లో చైనీస్ తైపీకి చెందిన లివో జువోఫుపై విజయం సాధించి సెమీస్కు చేరాడు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం పలుకుతుంది. మీ ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం 101.5 MHz కార్యక్రమంలో ఇప్పుడు వినండి, వరుడు కావలను చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడుతున్న పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వినబోతున్న ఈ గీతం డీజే టిల్లు. ఈ చిత్రం కోసం రామ్ మిరియాల పాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన

0: ఫోటోలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ.
1: వినబోతున్న ఈ పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కోసం రమణ గోకుల, మధుప్రియ కలిసి పాడుతున్నారు. సంగీతం భీమ్స్.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం రాత్రి 9 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న ఈ పాట లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడుతున్నారు. డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యానికి టి చలపతిరావు స్వరాలు కూర్చారు.

మధుర గీతాలు వింటున్నారు. తర్వాత పూజా ఫలం ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడుతున్న పాట, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు స్వరాలు కూర్చారు.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి రాజకోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సీనారెడ్డి సాహిత్యం, విజయ కృష్ణమూర్తి సంగీతం.

తరువాత సువర్ణ సుందరి ఈ చిత్రం కోసం పి సుశీల పాడుతున్న పాట, సంగీతం పి ఆదినారాయణరావు.

101.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు మధుర గీతాలు, పాత చిత్రాల నుండి మెలోడీలు. తర్వాత వినండి మంగమ్మ శబదం. ఈ చిత్రం కోసం పి సుశీల పాడుతున్న పాట. డాక్టర్ సీనారాయణ రెడ్డి సాహిత్యం, టీవీ రాజు సంగీతం.

తరువాత వినబోతున్న ఈ గీతం భక్త కన్నప్ప చిత్రం కోసం పి రామకృష్ణ, పి సుశీల పాడారు. సి నారాయణరెడ్డి సాహిత్యం, ఆదినారాయణరావు సంగీతం.

0: స్వామి స్వామి ఇద్దరు మగపిల్లలు.
1: అనగా
0: లోకపావనీదేవి ప్రసవించింది, కవల పిల్లలు పుట్టారు స్వామి.
1: కవల పిల్లలా, ఎంతటి శుభవార్త! రండి వెళ్దాం.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి